శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై ఈనాటి అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాల ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 4వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 25వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 58 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ సమర్పణ. శ్రీ ఎం కృష్ణకిషోర్.
1: మనిషి తన మనోభావాలను, జీవిత అనుభవాలను, అనుభూతులను వ్యక్తపరిచే వాహిక మాట. మాటకు భావాత్మక సౌందర్యాన్ని జోడిస్తే అది కవిత్వం. మాటకు మనిషికి ఉన్న అవినాభావ సంబంధం విడదీయరానిది. మాట లేకపోతే మనసు బ్రతకదు, మనిషి బ్రతకడు. ఇలాంటి విలువైన మాటను మాట్లాడడం ఎంతమందికి తెలుసు? మాటంటే ఇచ్చిన మాట కోసం భార్యా బిడ్డలను సైతం అమ్ముకొని కాటికాపరితనానికి సిద్ధపడిన హరిశ్చంద్రుడిది మాట. మరికొద్ది గంటల్లో జరగాల్సిన పట్టాభిషేకం ఆగిపోవటమే కాక తండ్రి ఆదేశం మేరకు పితృవాక్య పరిపాలన కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడిన శ్రీరామచంద్రుడిది మాటంటే. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కవచకుండలాలను దానంగా ఇమ్మని అడిగినప్పుడు తన తండ్రి సూర్యుడు ప్రత్యక్షమై కవచకుండలాలను దానంగా ఇస్తే జరగబోయే కురు పాండవ సంగ్రామంలో నీకు మరణం తథ్యము అని హెచ్చరించినా, మరణం సంభవించినా దానం ఇస్తాను అన్నమాట తప్పను అని మరణానికి సిద్ధపడ్డ కర్ణుడిది మాటంటే. వచ్చిన వామనుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువని, దానం ఇయ్యవద్దని శుక్రాచార్యుడు బోధించినా లక్ష్య పెట్టకుండా ఆడిన మాటకై వామనుడికి 3 అడుగుల నేలను దానం ఇవ్వడానికి సిద్ధపడిన బలిచక్రవర్తిది మాటంటే. నోటి నుండి వచ్చిన మాటకు సహజంగా విలువ లేదు, దానికి సత్యము ఆచరణ అనే విలువలు జతకట్టినప్పుడే మాటకు విలువ పెరుగుతుంది. అంటే సత్యంతో కూడిన మాటే మాట, ఆచరణాత్మకమైనదే మాట, గాలిలో కలిసిపోయేది కాదు మాటంటే. భవభూతి మహాకవి ఉత్తర రామచరిత్ర నాటకంలో శ్రీరాముడి నోటి వెంట మాట ప్రాధాన్యత గురించి, దాని విలువ గురించి ఓ అద్భుతమైన శ్లోకంలో ఇలా అంటారు.

0: లౌకికుల మాటలకు కేవలం అర్థాలుంటాయి, మహర్షులకు అర్థాన్ని అనుసరించి వాక్కులు వస్తాయని శ్లోకభావం. అంటే సంపూర్ణంగా సత్యప్రకాశమైన వాక్కులే మహర్షుల నోటి వెంట వెలువడతాయని. సత్యావృతాలు కనుకనే మహర్షుల మాటలు సందర్భాన్ని బట్టి వరాలుగా శాపాలుగా గోచరిస్తూ ఉంటాయి. శ్రీమద్ రామాయణంలో హనుమంతుని పాత్ర ద్వారా ఆదికవి వాల్మీకి మాట్లాడే తీరుతెన్నులను లక్షణాలను సుస్పష్టంగా తెలియజేశారు. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కనుక మాట్లాడడం చేతైన వాడికి అందరూ బంధువులే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని హర్షవాక్యం. మాట వెనక ఇంత కథ ఉంది. మాట వలన మనల మన్నింతురందరూ మాట మాట పెరుగా చేటుగలుగు ములుకు వంటి మాట పలుకుట తగదురా మాటలాడ బొమ్మలాటగాదు. చక్కగా మాట్లాడదాం, అందరి అభిమానాన్ని చూరగొందాం.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ ఎం కృష్ణకిషోర్.

ఈనాటి భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి భక్తి గీతాలు విన్నారు, అనంతరం సన్నతి గీతాలు వింటారు.

సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమంలో రాఘవేంద్ర స్వామి గీతాలు మరియు సన్నతి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం

వ్యవసాయంలో భూసారాన్ని పెంచుతున్న బయోచార్ వినియోగం గురించి తెలుసుకుందాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి బయోచార్. దీన్ని మామూలు మాటల్లో చెప్పాలి అంటే కట్టెబొగ్గు అనవచ్చు. దీన్ని పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకుని పొలాల్లో వేసుకోవచ్చు. పంటలకు వేసే రసాయనిక ఎరువులను గాని సేంద్రియ ఎరువులను గాని మొక్క వినియోగించుకునే సామర్థ్యం కనీసం

30-40% పెంచుకునేందుకు బయోచార్ ఎంతో ఉపయోగపడుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, అలాగే వరి సాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ బయోచారును ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది. ఏకవార్షిక పంటలకైనా పండ్ల తోటలకైనా ఈ బయోచారును ఉపయోగించవచ్చు. వ్యవసాయంలో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం, చార్ అంటే బొగ్గు. బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని చెప్పుకోవచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు, అంటే ఇది అస్థిర కర్బనం. దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కర్బన్ ఉపయోగపడుతుంది, అదే బయోచార్. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు, కొబ్బరి బీచు వంటి పంట వ్యర్థాలను వట్టిగా తగలపెట్టే బదులు వాటితో బయోచార్ని తయారు చేసుకోవచ్చు. సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడిగింజల పై పెంకులతో కూడా బయోచార్ను తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో గాని పొయ్యిల్లో కాని కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు. అసలు బయోచార్ అంటే ఏమిటి? ఈ బయోచార్ అనేది పైరోలసిస్ అని పిలువబడే నియంత్రిత ప్రక్రియలో వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. అంటే అటవీ వ్యర్థాలను కాల్చడం ద్వారా తయారు చేయబడిన అధిక కార్బన్ శాతం కలిగిన బొగ్గులాంటి పదార్థం. పరిమితంగా గాలిసోకేలా లేదా పూర్తిగా గాలిసోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 నుండి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్స్తే తయారయ్యే నల్లని కట్టెబొగ్గే ఈ బయోచారు. ఈ విధంగా చేసే ప్రక్రియనే పైరోలసిస్ అని అంటారు. ఆరుబయట కట్టెను తగలపెడితే బూడిద మిగులుతుంది. అదే ఈ పద్ధతిలో అయితే కనుక బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ముల్లో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్లపాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మ జీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో సహాయపడుతుంది. సాగునీటిలో కూడా విష పదార్థాలను నిర్మూలిస్తుంది. బయోచార్ను వ్యవసాయంలో వినియోగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ఇది పొడిగా ఉండే కట్టెబొగ్గు కనుక పొలంలో నేరుగా ఉపయోగించకూడదు. దీన్ని కంపోస్ట్గా తయారు చేసుకుని వాడుకోవాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్ద మొత్తంలో పీల్చేసుకుంటుంది. అందువల్ల ఒట్టి బయోచార్ని మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. కాబట్టి బయోచార్ కంపోస్టు తయారు చేసుకుని వేస్తే ఈ సమస్య ఉండదు. ఈ బయోచార్ కంపోస్టును ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే, మాగిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు, జీవామృతం, అలాగే పంచగవ్య వంటి ఏదైనా సేంద్రియ ఘన లేక ద్రవ రూపాల్లో ఉన్న ఎరువుల్లో ఏదో ఒకదానితో ఈ బయోచార్ను సమపాళంలో కలిపి కుప్పవేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలయదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో ఈ బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలను ఎక్కువగా పొందవచ్చు. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం వల్ల పంటల దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. ఈ బయోచార్ కంపోస్టు 100 నుండి 1000 సంవత్సరాల వరకు కూడా నేలలో స్థిరంగా ఉండి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బయోచార్ను నేలలో వాడే పద్ధతిని గురించి మనం చూసినట్లయితే, దీని వాడకం వ్యవసాయం చేసే పొలాల్లోని నేల రకం, పంట రకం, అలాగే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏకవార్షిక పంటల్లో చూసుకున్నట్లయితే పంట విత్తే ముందు ఆఖరి దుక్కులో లేదా దమ్ములో కాని ఎకరానికి 250 నుండి 400 కిలోలు వేసుకోవాలి. అదే పండ్ల తోటల విషయానికొస్తే ప్రతి చెట్టుకు 3 కిలోల వరకు బయోచార్ను ఉపయోగించవచ్చు. ఇది నేలలో కలపటానికి గాలి తక్కువగా ఉన్న సమయం మంచిది. తేలికపాటి వర్షం ఉన్నప్పుడు వాడితే అది నేలలో బాగా కలిసిపోతుంది. బయోచారును నేలపై ఓ పొరగా పరచడం వలన ఇది నేలపై రక్షణ పొరగా పనిచేసి గాలి అలాగే నీటి కోతను తగ్గిస్తుంది. బయోచార్ ఎక్కువ రోజులు తేమను నిలుపుకుంటుంది. నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది. ఈ బయోచార్ కంపోస్టును ఇతర సేంద్రియ పదార్థాలతో కలిపి ఉపయోగించడం ద్వారా మట్టిలో ఎక్కువ రోజులు స్థిరంగా ఉండి పోషకాలను సమర్థవంతంగా విడుదల చేస్తుంది. ఇది వ్యవసాయంలో ఎటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తుంది అంటే, నేలను సారవంతం చేసి మట్టిలో కార్బన్ యొక్క స్థాయిని పెంచుతుంది, మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అలాగే పంట దిగుబడిని పెంచుతుంది, ఆమ్ల నేలలను పునరుద్ధరించి భౌతిక రసాయనిక లక్షణాలను మెరుగుపరుస్తుంది, వ్యవసాయ అభివృద్దికి సంబంధించిన గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది, నేలలో పోషకాల నిలుపుదలని పెంచుతుంది, అలాగే భూగర్భ జలాల్లో నత్రజని లీచింగ్ను తగ్గిస్తుంది.
ఈ బయోచారును వాడటం వలన మట్టిలో ఉన్న తేమ నిలుపుదలని మెరుగుపరుస్తుంది. నేలలో జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నేల నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాతావరణ మార్పులను నియంత్రించేందుకు కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. బయోచార్ మట్టి నుండి ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ అలాగే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కూడా 50-80% వరకు తగ్గిస్తుంది. బయోచార్ అధిక సూక్ష్మరంధ్రాలను విస్తారమైన ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల సూక్ష్మజీవులు శిలీంధ్రాలకు సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తుంది. ఉత్పత్తిని మరింత స్థిరంగా మార్చడం ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ బయోచార్ ను ఉపయోగించడం ద్వారా బీడు భూమి నుండి కూడా ఉపయోగకరమైన ఉత్పత్తిని పొందవచ్చు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే మురుగునీరు జంతు వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. ఈ బయోచార్ రసాయనాలను గ్రహించి బయో రెమిడియేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ఫేట్ నైట్రేట్ రసాయనాల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నేల ఆమ్లతను నియంత్రిస్తుంది. అల్యూమినియం విషతుల్యతను తగ్గించి కేటయాన్ ఎక్సేంజ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా ఎరువుల వినియోగం తగ్గి ఎరువుల కారణంగా కలిగే కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు పంటల దిగుబడిని 30-50% పెంచడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో మెట్ట వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్క్ నాగలి 5 లేదా 7 రెక్కల బాతుకాళ్ల నాగలతో లోతు దుక్కులు చేసినట్లయితే నమోదైన వర్షపు నీరు అంతా కూడా భూమిలోకి ఇంకి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేడ్లు, దుంపలు, కోసస్త దశలో ఉన్న కీటకాలు, తెగుళ్లు ఎండవేడిమికి గురై చనిపోతాయి. చిజిల్ నాగలతో పొలంలో ప్రతి 1 మీటరు నుండి 2 మీటర్లకు సుమారు 2 అడుగుల లోతులో దుక్కి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపలి గట్టిపొర పగిలి పడిన వర్షపు నీటిని భూమిలో నిల్వ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వర్షాధార నేలల్లో పరివాహక ప్రాంతం వాలును అనుసరించి ఫారం పాండ్ అంటే నీటికుంట అంటారు. ఈ నీటికుంటలను పొలం లోతత్తు ప్రాంతాల్లో తవ్వుకోవాలి. అది 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు ఉండేటట్లు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. ఎర్రనేలల్లో మట్టి సిమెంటు 6:1 నిష్పత్తిలో కలిపి నీటి కుంట అడుగు భాగాన అలాగే పక్క వాలుకు పూత పూసుకున్నట్లయితే నీరు నష్టపోకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా కనుక నీటి కుంటలను తయారు చేసుకుంటే 250,000 లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. పాత నీటి కుంటలకు మరమ్మతులు చేసుకోవాలి. అదేవిధంగా నీటి కుంటల్లో పూడిక తీయటం ద్వారా అలాగే కాలువలు శుభ్రపరచుకోవడం ద్వారా నీటి కుంటలకు వర్షపు నీరు బాగా రావటానికి దోహదపడుతుంది. పశువులు ఉన్న రైతులు పశువుల ఎరువును సుమారుగా ఎకరాకు 5 టన్నులు తోలుకోవాలి. వర్షాలు కురిసినప్పుడు నేలలోని తేమను ఉపయోగించుకుని పచ్చిరొట్ట పైర్లు లేదా పశుగ్రాస పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత 60-75 మిల్లీమీటర్లు వర్షం పడినట్లయితే వర్షాధార పంటలను విత్తుకోవాలి.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సైబర్ మోసాలు, డిజిటల్

0: ఐ ప్రసాద్, కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. కర్నూలు జిల్లా జొన్నగిరి నుంచి కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టుకు ఈ ఉదయం చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొంటారు. 2024 ఆగస్టులో వరదల కారణంగా తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు అన్ని స్పిల్వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. 6 నెలల్లోనే కొత్త గేట్ల అమరిక పనులు పూర్తి చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుతో రాష్టంలోని 146,000 హెక్టార్లకు సాగునీరు అందుతుండగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కుడికాలువ ద్వారా నీరు సరఫరా అవుతోంది. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేట్లో జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొంటారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికర వాటా, నీటి వినియోగం, రాజోలిబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని జలసౌదలో తుంగభద్ర ప్రాజెక్టు ఆర్డీఎస్ అంతర్రాష్ట జల వివాదాలపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తుంగభద్ర నుంచి తెలంగాణకు హక్కుగా రావలసిన 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకే పరిమితమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని సూచించారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే ఆధునికీకరణ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అభివృద్ది వేగవంతమవుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ మార్పులు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు దేశ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే ముంబై హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దేశ రవాణా రంగంలో మరో కీలక ముందడుగుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ఆర్థిక అభివృద్దికి మరింత ఊతమివ్వడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది పథకాలను సమర్థవంతంగా అమలు చేసి పల్నాడు జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ఉద్యానవన పంటల అభివృద్దికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి జలజీవన్ మిషన్ ద్వారా చర్యలు చేపడుతున్నామని లంకా దినకర్ పేర్కొంటూ
1: పల్నాడు జిల్లాలో భూగర్భ జలాలకి సంబంధించి ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. జల్జీవన్ మిషన్ ద్వారా దానికి పరిష్కారం గ్రామాల్లో రావాలి. త్వరగా జల్జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితమైన జిల్లాల ర్యాంకుల్లో పల్నాడు జిల్లా 12వ స్థానంలో ఉంది దేశంలో. ఆ ఇబ్బంది నుంచి అధిగమించే విధంగా కార్యాచరణ ఉండాలని చెప్పడం జరిగింది. రిజర్వాయర్ అనేది ఒక సంజీవిని లాంటిది ప్రాంతానికి. బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ జిల్లాలో, నల్లమల్ల సాగర్ ద్వారా మార్కాపురం జిల్లాలో ఆ ఇబ్బంది నుంచి మనం శాశ్వతంగా బయట
0: ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో సేకరించిన మట్టి నమూనాల విశ్లేషణ వివరాలను రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భూమిలో నత్రజని, పొటాషియం వంటి పోషకాల లోపాలు ఉన్న ప్రాంతాల్లో రైతులకు తగిన సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు. సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను

0: 1800 1180 టోల్ ఫ్రీ నంబర్ లేదా myGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపట్లోగా పంపవచ్చు. పోలవరం జిల్లా నుంచి నది దాటి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిన పులి ప్రస్తుతం పులిరాముడుగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. గుంజవరం, కన్నాపురం, చింతలగూడెం, బుట్టాయిగూడెం, దొరమామిడి, కొవ్వాడ, లంకపాకల, వీరన్నపాలెం, మునులూరు, రవ్వారిగూడెం, పులిరాముడుగూడెం గ్రామాల ప్రజలను దండోరా మైక్ ప్రచారంతో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు విశాఖపట్నం, బెంగళూరు నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటించిన ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే టైగర్ ఉందో ట్రాంక్యులైజ్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఈవెన్ స్టాఫ్ ని అందరినీ మొబిలైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే నియర్ బై పబ్లిక్ ని అలర్ట్ చేయడం అయితేనేమి, అలాగే స్ట్రాటజిక్ గా మనకి ఇక్కడ VHF కిట్స్ ఉన్నాయి డిపార్ట్మెంట్ తరఫున, అలాగే ట్రాంక్యులైజింగ్ టీమ్స్ కూడా 2 ట్రాంక్యులైజింగ్ గన్స్ తో స్టాఫ్ రెడీగా ఉన్నారు. వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి కూడా టెక్నికల్ గా టీమ్స్ ని మేము పిలిపించడం జరిగింది. నిన్న నైట్ కూడా డ్రోన్ ద్వారా లొకేట్ చేసాము. ఇది ఓన్లీ ఏమి అంటే కరెక్ట్ గా ఆ ట్రాంక్యులైజింగ్ షాట్ తీసుకోవడానికి మనకు అక్కడ పాసిబిలిటీ ఎంత బెటర్ గా ఉంది అన్న డైరెక్షన్ లో మేము చూస్తున్నాము. సో ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ఎఫర్ట్స్ ట్రాంక్యులైజింగ్ కి కోయిడ్ లాజిస్టిక్స్ అన్నింటితో రెడీగా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వాలను ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన కొత్తగేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన నికరవాటా నీటి వినియోగం, రాజోలీబండ డైవర్షన్ పథకం సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी ह्यः नवदेहल्याः सेवातीर्थस्थले प्रगति इति सूचनासञ्चारप्रौद्योगिकीआधारितमञ्चस्य 250तमोपवेशनस्य अध्यक्षतां विहितवान्. अस्यां गोष्ठ्यां श्रीमोदी चतुर्षु राज्येषु विस्तृतान् मार्गविद्युतौद्योगिकीवीथि तथा मेट्रो रेलवे क्षेत्राणां चतुर्प्रमुखान् आधारभूतसंरचनाप्रकल्पान् समीक्षितवान्. एतेषां प्रकल्पानाम् आहत्य व्ययः प्रायः 30,000 कोटिरूप्यकाणि अस्ति. आर्थिकविकासं, क्षेत्रीयसम्पर्कम्, औद्योगिकविकासं तथा जनकल्याणं वर्धयितुं सन्धारिताः एते प्रकल्पाः समयसीमा, विभिन्नसंस्थानां समन्वयः तथा प्रलम्बितविषयाणां शीघ्रनिवारणाय विशेषध्यानेन सह सन्ति समीक्षिताः. अद्य तावत् संविधान हत्या दिवसो वर्तते. दिवसोऽयं तस्याः घटनायाः स्मरणं कारयति यदा 75th जून मासस्य 25 दिनांके भारतीय संविधानस्य अवमानना कृता. अनेन सहैव अयं दिवसः आपत्काले अत्याचारैः प्रताडितेभ्यः प्रत्येकं जनेभ्यः श्रद्धांजलिं अर्पयितुं दिवसो वर्तते. अस्मिन्नेव दिने तत्कालीनः राष्ट्रपतिः फखरुद्दीन अली अहमदः आन्तरिक अशान्तेः कारणं प्रदर्श्य దేశే రాష్ట్రీయాపత్కాలస్య ఘోషణాం అకరోత్.

0: देहल्याम् अस्य मासस्य त्रिंशत् दिनांकात् आरभ्यमाणस्य मतदातृ सूचीनां विशेष गहन पुनरीक्षणस्य अन्तर्गतम् गृहं गृहं गत्वा गणना कार्यक्रमम् अभिलक्ष्य देहल्याः मुख्य निर्वाचनाधिकारिण ह्यः नवदिल्ल्यां विभिन्न राजनैतिक दलानां प्रतिनिधिभिः सह एका सभा आहूता। मुख्य निर्वाचनाधिकारिणः एकेन विवरणेन स्पष्टीकृतं यत् अस्यां गोष्ठ्यां भारतीय जनता पार्टी इति दलं, आम आदमी पार्टी इति दलं तथा भारतीय राष्ट्रीय कांग्रेस इत्यादि प्रमुखाणां राजनैतिक दलानां प्रतिनिधयः समुपस्थिताः आसन्। कार्यालयानुसारं मुख्य निर्वाचनाधिकारी प्रत्यपादयत् यत् कोऽपि योग्यः नागरिकः न वञ्चितः स्यात्, सहैव कोऽपि अयोग्यः जनः मतदातृ सूच्यां न सम्मिलितो भवेत्। अनेन सहैव गणनाचरणे अनुपालनीयानां प्रमुखाणां गतिविधीनां विषयेऽपि राजनैतिकदलानि विस्तरेण सूचितानि। भारतीय ऋतुविज्ञानविभागेन अद्य देशस्य उत्तरपूर्वीयक्षेत्रेषु झारखण्ड, महाराष्ट्र, ओडिशा, उपहिमालय, पश्चिमबंग, तेलंगाना, तटीय कर्नाटक, कोंकणं समेत्य गोवा क्षेत्रस्य कतिपयेषु भागेषु अतिवृष्टेः पूर्वानुमानं प्रख्यापितम्। विभागानुसारं अद्य पश्चिम राजस्थान क्षेत्रे झंझावातस्य संभावना अपि वर्तते। अत्रावधेयं यत् अद्य बिहार, पूर्व मध्य प्रदेश, पूर्व उत्तर प्रदेशस्य च नाना स्थानेषु उष्ण तरंगस्य अनुमानम् अपि विभागेन अनेन प्रकटीकृतम्। अपरत्र अद्य देहल्याम् आंशिकरूपेण मेघाच्छादनं न भविष्यति, सहैव अपराह्णे सायंकाले वा विद्युद्गर्जनेन वृष्टेः संभावनापि वर्तते। सम्प्रति क्रीडा वार्तासु आईसीसी महिला टी20 विश्वकप स्पर्धायाम् अद्य भारतस्य सम्मुखीकरणं बांग्लादेशेन सह भविष्यति। स्पर्धेयं मैंचेस्टर नगरस्य एमिरेट्स ओल्ड ट्रेफोर्ड क्रीडांगणे आयोज्यते। या भारतीय समयानुसारं सायंकाले 7 वादने समारप्स्यते। हरमनप्रीत कौरस्य नेतृत्वे भारतीय महिला दलं विमेन इन ब्लू संप्रति स्वसमूहे द्वितीयं स्थानं भजते। इति वार्ताः।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన కవి తాళ్లపాక చిన తిరువెంగళనాథుడు గురించి వింటారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మ సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఎన్ గోపి గారి జయంతి సందర్భంగా నానీలు కవితా ప్రక్రియ గురించి శ్రీ పట్నాల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్ళి వింటారు. అనంతరం లలిత గీతాలు. 8:30 తిరుపతి జిల్లా సమాచారులకు వింటారు రచన శ్రీ ఎన్.

0: జగదీష్. 8:30 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో కొణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్యం వింటారు. రామవరపు అర్జున్ రావు గారు ప్రత్యేక డోలు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే తిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 11:30 వన్డే ఆర్జే షేక్ నదియా తస్లీం మరియు జి సాహితీ గారితో పరిచయం వింటారు. 12:10 లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 జానపద కళారూపాల కార్యక్రమంలో శ్రీమతి మిరియాల రమణమ్మ బృందం వారిచే ఇల్లో నారాయణమ్మ తంబుర కథ వింటారు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆహార పదార్థాల్లో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా డాక్టర్ ఎం పద్మజ్ గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 4:30 ఇమామ్దారీ కా ఫల్ 7వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బస్వంత్ శ్రీసాయి. 4:45 శ్రీమతి పి నాగమ్మ బృందం వారిచే భజనావళి వింటారు. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి కార్యక్రమంలో వన్డే ఆర్జే దేవిరెడ్డి గారి గాయత్రి గారితో పరిచయం వింటారు. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించడం గురించి డాక్టర్ కె కీర్తి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. 7:15 పంటసీమల కార్యక్రమంలో మామిడి కోత అనంతరం తోటల్లో తీసుకోవాల్సిన చర్యలు డాక్టర్ వి సుధావాణి గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం. అనంతరం అకాల వర్షాలకు వివిధ దశల్లో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 తెలుగు సాహిత్యం కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు. 8:15 చిత్రగీతాలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 మరియు 10:30 ఆపాత మధురాలు. 10:00 భూతగీత నాటిక వింటారు. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చాచార్యులు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయోమిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 52వ ప్రగతి సమావేశంలో మోదీ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్ను దుర్వినియోగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అన్ని సంస్థలు సమన్వయంతో సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని అమలు చేసే సంస్థలు, బ్యాంకులు డిజిటల్ ప్లాట్ఫామ్ల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ప్రజా అవగాహన ప్రచారాలు తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల ఫిర్యాదులపై త్వరితగతిన నమోదు స్పందన కోసం E0 FIR విధానాలు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్రాలు కృషి చేయాలని మోదీ కోరారు. ఈ సమావేశంలో 4 రాష్ట్రాల్లో సుమారుగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన రోడ్లు, విద్యుత్, ఇండస్ట్రియల్ కారిడార్, మెట్రో రైల్ రంగానికి చెందిన 4 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల వ్యయం పెరగడంతో పాటుగా ప్రజలు, పరిశ్రమలు సకాలంలో ప్రయోజనాలు కోల్పోతారని మోదీ చెప్పారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు పనులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమర్థమ

0: ఉద్యాన ప్రణాళిక సకాలంలో అమలు కోసం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉపయోగించాలని సూచించారు. అలాగే టీబీ ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి సమీక్షించారు. క్షయవ్యాధి నిర్మూలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఉపయోగించాలని, అవగాహన కార్యక్రమాల కోసం ఎన్సీసీ క్యాడెట్లు మై భారత్ వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఆర్మేనియాలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు గాను ఆ దేశ ప్రధాని నికోల్ పపిన్యాన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడంలో సహాయం చేసినందుకు మోదీ నికోల్కు ధన్యవాదాలు తెలిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో భారత్ ఆర్మేనియా మధ్య ఉన్న భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యుకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లకు చేర్చాలని ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఢిల్లీలో 82 దేశాల దౌత్యవేత్తలకు ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కింద ఎంపిక చేసిన నాణ్యమైన భారతీయ మామిడి పండ్ల బాక్సులు పంపారు. ఈ ప్యాకెట్లలో గుజరాత్కు చెందిన గిర్ కేసర్, ఆంధ్రప్రదేశ్కు చెందిన బంగినపల్లి, ఉత్తరప్రదేశ్కు చెందిన దశేరి, బెనారసి లంగ్రా వంటి మన దేశపు అత్యంత ప్రసిద్ది చెందిన 4 రకాల మామిడి పండ్లు చేర్చారు. మామిడి పండ్లతో పాటుగా నవీన్ ఒక లేఖను కూడా పంపారు. మామిడి పండును ఆతిథ్యం, స్నేహం, భారతదేశ వ్యవసాయ వారసత్వానికి చిహ్నంగా వివరణిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలో వివిధ రకాల మామిడి పండు గురించి ప్రస్తావిస్తూ ప్రతి ప్రాంతానికి దాని సొంత రుచి కలిగిన మామిడి పండు ఉంటుందని పేర్కొన్నారు. సవాల్తో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చెప్పారు. పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సియోల్లో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
1: It is really our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: Akasavani, Vartula Vintunaru. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇస్లామాబాద్ ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆరోపించడంతో పాటుగా సహ అధ్యక్ష పదవికి తగినట్టుగా నిష్పక్షపాతం వ్యవహరించకుండా తన స్థానం దుర్వినియోగం చేస్తోందని తీవ్రంగా దుయ్యబట్టింది. న్యూయార్క్లో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్, పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహ అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
2: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ఇవాన్ సెపెడా ఓటింగ్ జరిగిన 3 రోజుల తర్వాత తన ఓటమి అంగీకరించారు. సెపెడా తన ప్రత్యర్థి వ్యాపారవేత్త అబెలార్డో డి లా ఎస్పెరిలా చేతిలో కేవలం 1% కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తుది లెక్కింపు కోసం వేచి చూస్తానని మొదట చెప్పిన సెపెడా నిన్న ఫలితం అంగీకరిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఎస్పెరిలాకు మద్దతు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. కొలంబియా అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని సెపెడా ఆరోపించారు. కాగా కొలంబియా చరిత్రలో 0.96% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఎస్పెరిలా విజయం సాధించారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లో ఈదురుగాలితో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని, రాగల 2 రోజుల పాటు బీహార్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పుత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలకు, మహారాష్టలో మిగిలిన ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ సంస్థ తెలిపింది. ఐసీఎస్ మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగుల భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం నమోదు చేసుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పురుషుల క్రికెట్లో భాగంగా ఇండియా ఏ, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగే 2 మ్యాచ్ల సిరీస్ ఈ రోజు ఉదయం శ్రీలంకలో గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఐపీఎల్లో 515 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చూపించిన ధ్రువ్ జురేల్ ఇండియా ఏ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా అట్లాంటాలో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో 4-2 తేడాతో హైతీని ఓడించి నాకౌట్ రౌండ్కు దూసుకెళ్లింది. మొరాకో ఆటగాడు అష్రఫ్ హకీమి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అంతకుముందు మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్ను 3-0 తేడాతో ఓడించింది. ఈ విజయంతో బ్రెజిల్ గ్రూప్ సి విజేతగా నాకౌట్ దశకు చేరుకుంది. బ్రెజిల్ వరుసగా 15వసారి ప్రపంచకప్లో నాకౌట్ రౌండ్కు చేరుకుంది. సైబర్ మోసాలు అరికట్టేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్లు, బ్యాంకుల మధ్య సమన్వయం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవాలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా మయామిలో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ స్కాట్లాండ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా

0: యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆశా భారతీ వికాస పరిషత్ సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 52వ శ్లోకం.

రాగద్వేషౌ ప్రాణధారణకు పనికి వచ్చే విషయాల మీద కూడా ఇష్టానిష్టాలను వ్యుదస్య వదిలిపెట్టి వివిక్త సేవి ఏకాంత ప్రదేశంలో ఉంటూ లఘువాషి పరిమితమైన భోజనం చేస్తూ యత వాక్కాయ మానసః మనోవాక్కాయాలను అనగా మనస్సును వాక్కును కర్మను కూడా నిగ్రహించుకుంటూ నిత్యం ఎల్లవేళలా ధ్యాన ఆత్మస్వరూప చింతనమునందు యోగ చిత్తైకాగ్రతయందు పరహ తదేకాసక్తితో ఉండే సాధకుడు వైరాగ్యం ఇహలోక పరలోక విషయాల మీద అనురాగం లేకపోవడాన్ని సముపాశ్రితః ఆశ్రయించినవాడు అవుతాడు.

తన ప్రాణధారణకు మించి అధికంగా శబ్దాది విషయాలను అనుభవించడు. ప్రాణధారణకు కావలసిన విషయాలను అనుభవించేటప్పుడు కూడా వాటి మీద రాగద్వేషాలను పెట్టుకోడు. ఎక్కడో అడవుల్లోనో, కొండ గుహల్లోనో, సుదూరపు మఠాలలోనో ఏకాంతంగా నివసిస్తూ ఉంటాడు. ఆహారజన్యమైన దోషాలు అంటకుండా ఉండేందుకోసం హెచ్చుతగ్గులు లేకుండా వీలైనంత స్వల్పాహారం స్వీకరిస్తూ ఉంటాడు. తన మనోవాక్కాయాలను ఒక నియమబద్ధమైన రీతిలో నిలబెట్టుకుంటాడు. ఎప్పుడు చూసినా ఆత్మతత్వ చింతనలోనూ, తన చిత్తాన్ని ఏకాగ్రపరచుకునే విధానంలోనూ నిష్ఠతో ఉంటాడు. ఇలా స్వకర్మానుష్ఠానం ద్వారా ఈశ్వరారాధన చేయడం వల్ల జ్ఞాన నిష్ఠాయోగ్యత అనే సిద్ధిని అందుకుంటాడు సాధకుడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తాళపాక చిన్నన్నగా పిలువబడే చిన తిరువెంగళనాథుడు గురించి తెలుసుకుందాం. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: చిన్నన్న ద్విపద కెరగును పన్నుగ పెద తిరుమలయ్య పదమున కెరగున్ మిన్నంది మెరసే నరసింగన్న కవిత్వంబు పద్య గద్యశ్రేణిన్ అని ప్రసిద్ధమైన చాటుపద్యం ఉన్నది. ఈ పద్యంలోని చిన్నన్న తాళ్లపాక పెద తిరుమలాచార్యుల 4వ కుమారుడు, చిన్న తిరుమలాచార్యుల 3వ తమ్ముడు. చిన్నన్నకు చిన్న తిరువెంగళనాథుడు, చిన్న తిరువెంగళయ్య, తిరువేణాధర్, తిరువేణాధయ్యర్, తిరువెంగళనాథుడు, తిరువెంగళనాథయ్యంగార్, తిరువెంకటనాథర్, వెంగళార్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. చిన్నన్న పేరుతో ఈయన ప్రసిద్ధుడు. చిన్నన్న ద్విపద రచనలో ప్రసిద్ధుడని, పెద తిరుమలయ్య పదరచనలో ప్రముఖుడని, నరసింగన్న పద్య గద్యశ్రేణిలో ప్రసిద్ధుడని తెలుస్తున్నది. నరసింగన్న ఎవరు అనే విషయంలో పండిత లోకంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చిన్నన్న క్రీస్తు శకం 1495-1565 కాలానికి చెందినవాడని విమర్శకులు నిర్ణయించారు. చిన్నన్న అష్టమహిషి కళ్యాణం, ఉషాకళ్యాణం, పరమయోగి విలాసం, అన్నమాచార్య చరిత్రం అనే ద్విపద కావ్యాల్ని రచించాడు. చిన్నన్న పరమయోగి విలాసాన్ని క్రీస్తు శకం 1550 ప్రాంతంలో రచించాడని, ఆ తరువాత మిగిలిన రచనలు చేశాడని తెలుస్తున్నది. పరమయోగి విలాసంలో చిన్నన్న 12 మంది ఆళ్వారుల, 3 ఆచార్యుల వృత్తాంతాల్ని తెలియజేశాడు. ఆళ్వారులు వైష్ణవ మత ప్రవక్తలు, పరమయోగులు, ఆచార్యులు వైష్ణవ మత ప్రవర్తకులు. ఈ కావ్యంలో చిన్నన్న పేయాళ్వార్, పొయ్యిగై ఆళ్వార్, భూతత్తాళ్వార్, తిరుమళీసై ఆళ్వార్, నమ్మాళ్వార్, తిరుప్పాణాళ్వార్, ఆండాళ్ మొదలైన ఆళ్వారులను గూర్చి చెప్పాడు. అలాగే నాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులను, వారి ప్రబోధాలను వివరించాడు. చిన్నన్న పరమయోగి విలాసాన్ని రచిస్తూ పనుపడ ద్రవిడ ప్రబంధంబు చూచి తెనుగున రచయింపు ద్విపద రూపమున అని స్వప్నములో తనకు శ్రీవెంకటేశ్వర స్వామి ఆనతి ఇచ్చినట్లు తెలియజేశాడు. పరమయోగి విలాసాన్ని ప్రారంభిస్తూ చిన్నన్న 3 కాలంబుల మునుముట్ట నెరిగి 3 అక్షరంబుల అర్ధమగుచు 3 ధామంబుల మనసి నిల్చుచును 3 గుణంబుల మునుమిడి దాటి 3 వర్గంబుల ముదమార నొసగి 3 తాపంబుల మురియగొట్టుచును 3 లోకముల కిమ్ముల నేలికయ్యగుచు 3 మూర్తులకును మొదలివాడగుచు అని రచించాడు. 3 కాలాలు అంటే భూత భవిష్యత్ వర్తమానాలు. 3 అక్షరాలు అకార ఉకార మకారాలు అంటే ఓంకారం. 3 ధామాలు అంటే శ్రీవైకుంఠం, పాలకడలి, భువి. 3 గుణాలు సత్వరజస్తమో గుణాలు. 3 వర్గాలు అంటే ధర్మార్థ కామాలు. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికాలు 3 తాపాలు. ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలు 3 లోకాలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 మూర్తులు. 3 శబ్దాన్ని ప్రయోగిస్తూ మహత్తరమైన అర్థాల్ని ప్రకటించిన కవి ప్రతిభ ప్రశంసనీయం. గోదాదేవి కథలో విష్ణుచిత్తుడు గోదాదేవికి 108 దివ్య క్షేత్రాల అర్చామూర్తుల వైభవాల్ని వివరిస్తూ శ్రీవెంకటేశ్వరుని వైభవాన్ని గుర్చి చెప్పాడు. ఆ సందర్భంలో చిన్నన్న భూలోక వైకుంఠమున వెంకటాద్రి ఈలోకముల నీడేర్చుకొరకు 40 మంగ వాహాంతర సీమ నెలకొల్పి

నిఖిలావని స్థలిలోనే శరణని వచ్చిన జనులకు ఇష్టవరములిచ్చుచు గారవమునా అని వెంకటేశుని వైభవాన్ని 20 ద్విపదల్లో వర్ణించాడు. చిన్నన్న ద్రవిడ ప్రబంధాన్ని అనుసరించి పరమయోగి విలాసాన్ని రచించినట్లు పూర్వోక్తం. చిన్నన్న ఆయా సందర్భాలకు అనుగుణంగా తమిళ పాసురాల్ని తెలుగులోనికి తెచ్చాడు. ఈయన రచించిన తెలుగు అనువాదం మధుర మోహనాలు, తమిళంతో గాఢపరిచయం, తెలుగులో చక్కని కవితాశక్తి కలిగిన చిన్నన్న ఒకవేళ ద్రవిడ ప్రబంధాన్ని యథాతథంగా అనువదించి ఉంటే తెలుగులో ద్రావిడ వేదం వెలసి ఉండేదని విఘ్నుల అభిప్రాయం. తాళ్లపాక చిన్నన్న ఉషాకళ్యాణము అనే ద్విపద కావ్యాన్ని రచించాడు. బాణాసురుని కుమార్తె ఉషాకన్య, శ్రీకృష్ణుని మనువడైన అనిరుద్ధుని వివాహమాడటం ఈ కావ్యంలోని ఇతివృత్తం. ఈ కావ్యంలో ఆశ్వాస విభజన లేదు. రెండు భాగాలుగా ఈ కావ్యం రచించబడింది. అలమేలుమంగ కృపాజరాపాంగ సకల నిర్జిత భృంగ సమీతాగమాంగ అంటూ చిన్నన్న తాళ్లపాక వారి ఇంటి ఆడపడుచుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ అలమేల్మంగ నామక వెంకటేశ దివ్య మహిషీ వైభవ ప్రశంసతో కావ్యాన్ని ప్రారంభించాడు. ఈ కావ్యాన్ని చిన్నన్న అలమేలుమంగాదేవికి అంకితమిచ్చాడు. కావ్య అవతారికలో ఉషాపరిణయానికి సంస్కృతంలో వ్యాసుడు రచించిన హరివంశం మూలమని చెప్పాడు. అనిరుద్ధుని రూప సౌందర్యాన్ని ఉషా చిత్రలేఖకు వివరించే సందర్భంలో చిన్నన్న కరిమొయిల్ ఛాయమై కలవాడు, మించు కురకుర నవ్వుచే కొమరైనవాడు, కడు చేరలంతేసి కన్నులవాడు, పొడవులై కనుపట్టు భుజములవాడు, నవచంప కొల్లాస నాసికవాడు, చివురుల జిగిబోలు చెక్కులవాడు, కాయజుమించు చక్కనివాడు అని రచించి అనిరుద్ధుని పాఠకులకు ప్రత్యక్షం కావించాడు. చిన్నన్న ఉషాకళ్యాణము కావ్యాన్ని వినుతికెక్కిన తిరువెంగళనాథు గనుడు చెప్పిన ఉషాకళ్యాణమనెడు కృతి ఇందిరాదేవి కీర్తి ఎన్నాళ్ళు క్షితినుండు అన్నాళ్ళు చెలువందుగాక అని ముగించాడు. చిన్నన్న మరొక రచన అష్టమహిషి కళ్యాణం. ఇందులో కేవలం శ్రీకృష్ణుడు అష్టమహిషుల్ని పెళ్లాడిన వృత్తాంతాలే కాకుండా శ్రీకృష్ణుని బాల్యవృత్తాంతం మొదటి 3 ఆశ్వాసాల్లో ఉంది. 4, 5 ఆశ్వాసాల్లో మాత్రమే అష్టమహిషి కళ్యాణాలు ఉన్నాయి. పోతన భాగవతానికి ద్విపద రూపంలో వచ్చిన రచన ఇది అని ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి అభిప్రాయం. ఈ కావ్యాన్ని చిన్నన్న అలమేలు మంగాదేవికి అంకితంగా రచించాడు. చిన్నన్న రుక్మిణీ కళ్యాణాన్ని మాత్రం 4వ ఆశ్వాసంలో చెప్పి మిగిలిన వారి పరిణయ వృత్తాంతాల్ని 5వ ఆశ్వాసంలో చెప్పాడు. రుక్మిణీ పరిణయ ఘట్టంలో రుక్మిణి పంపగా దూతగా వచ్చిన బ్రాహ్మణుడు రుక్మిణిని చేపట్టటానికి శ్రీకృష్ణుడే తగినవాడని, శిశుపాలుడు తగడనీ చెబుతూ కామధేనువుపాలు గనుడయిన ఎట్టి సోమయాజికిగాక సునకార్హమగునే అని పలికిన పలుకులు మనోహరంగా ఉన్నాయి. అష్టమహిషి కళ్యాణాన్ని చిన్నన్న శృంగార రసాన్ని ప్రధాన రసంగా, తక్కిన రసాల్ని అంగరసాలుగా పోషించి సహృదయ రంజకంగా రచించాడు. తాళ్లపాక చిన్నన్న చివరగా రచించిన కావ్యం అన్నమాచార్య చరిత్రము. ఇది 550 ద్విపదలు మాత్రమే ఉన్న చిన్న కావ్యం. అన్నమయ్య చరిత్రను మనువడే రచించటం వల్ల దీనికి ప్రామాణికత లభించింది. రామానుజ మతం వంటి మతము, వెంకటేశుని వంటి దైవము, అన్నమాచార్యుని వంటి ఉత్తమ గురువు లేరని చిన్నన్న విశ్వాసం. తాను అన్నమయ్య చరిత్రను రచించటంలో గల ఔచిత్యాన్ని వివరిస్తూ చిన్నన్న నందను సద్వర్తనము తండ్రి ప్రియమునంద కీర్తించుట ఉచితంబుగనుక అరలేక ఈ అన్నమాచార్య చరిత వెరవక నీకునే విన్నవించదను అని రచించాడు. అన్నమయ్య బాల్యం, తిరుమల ప్రయాణం, స్వామి సాక్షాత్కారం, వైష్ణవ స్వీకారం, వివాహం, పలు క్షేత్రాల్ని దర్శించి ఆయా క్షేత్ర స్వాముల మీద కీర్తనలు రచించటం, సాళువ నరసింగరాయల కోరికను తిరస్కరించడం, పురందరదాస్తో సమాగమం, అన్నమయ్య సంతానం మొదలైన అనేక విశేషాలు ఈ కావ్యంలో ఉన్నాయి. అన్నమయ్య రచించి గానం చేస్తున్న కీర్తనల్ని విని అందరూ కాళిదాసాదులైన కవులందు, చిక్కిన కవులందు ఇట్టి కవితయు, ఇట్టి శృంగార భావంబు

0: వివరింపగంటిమే వింటిమే మున్ను అని ఆశ్చర్యపడినట్లు చిన్నన్న రచించాడు. తాళ్లపాక చిన్నన్న ఎంతటి కవో అంతటి పండితుడు, ఎంతటి పండితుడో అంతటి భక్తుడు, ఆత్మజ్ఞాని, బహుభాషావేత్త, మనస్తత్వవేత్త, తత్వజ్ఞుడు, లోకజ్ఞుడు.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తాళ్లపాక చిన్నన్నగా పిలువబడే చిన తిరువెంగళనాథుడు కవి గురించి విన్నారు. రచన శ్రీమతి ఎస్ శశికళ, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866-247-348.
1: తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి మరో కవి గురించి తెలుసుకుందాం.

0: కార్యక్రమాల తర్వాత ఎన్ గోపి గారి జయంతి సందర్భంగా నానీలు కవితా ప్రక్రియ గురించి శ్రీ పట్నాల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం వింటారు.
1: ఆధునిక తెలుగు కవిత్వం రూపంలో, వస్తువులో, విన్యాసంలో, గమనంలో ఏదో ఒక నవ్యతను ఎప్పటికప్పుడు అన్ని ప్రక్రియలలోనూ ప్రవేశిస్తూనే ఉంటుంది. తెలుగు సాహితీ ప్రపంచం కొంత కొత్తదనం కోరుకోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. జానపదుల మౌఖిక రూపం నుండి వెలువడిన సాహిత్య రూపం పండితుల నోళ్లు, వేళ్లు మధ్య కొంతకాలం నలిగి జనసామాన్యుల చెంతకు చేరింది. వివిధ సామాజిక సంఘర్షణల మధ్య తెలుగు సాహిత్యం పెక్కు కోణాల్లో పయనించి మారుతున్న కాలంతో పాటే పాఠకుని అభిరుచుల మేరకు అనేక కొత్త ఆవిష్కరణలు చేసుకుంది. ప్రపంచ సాహితీ రంగంలో తెలుగు సాహిత్యం అనేక ప్రక్రియలతో విభిన్నమైన రూపాలను అనేకానేక శాఖలుగా విస్తరించి తన ప్రాధాన్యతను, ప్రాబల్యాన్ని నిలుపుకుంటూ ప్రయాణం సాగిస్తోంది. ఈ ప్రక్రియా పరంపరలో భాగంగా 20వ శతాబ్దపు ఆధునికోత్తర దేశీయ ప్రక్రియగా ఆధునిక తెలుగు కవి శ్రీ ఎన్ గోపిగారి కలం నుండి నానీ ప్రక్రియ ఆవిర్భవించింది. ఎన్ గోపిగా ప్రాచుర్యం పొందిన ఈయన పూర్తిపేరు ఎన్ గోపాల్. ఈయన కవిగా, సాహితీ విమర్శకునిగా సుపరిచితులు. కాలాన్ని నిద్రపోనివ్వను కావ్యానికి సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటుగా పలు అవార్డులు సైతం పొందారు. ఈయన దాదాపు 59 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలు, పరిశోధనా వ్యాసాలు, యాత్రా చరిత్రలు, అనువాదాలు, వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియలన్నింటిలోనూ ఎన్ గోపి గారిని విశేషంగా నిరూపించిన ప్రక్రియ నాని. నానీల రూపశిల్పిగా గోపి విశేష ఖ్యాతిని పొందారు. చెప్పదలుచుకున్న విషయాన్ని వ్యంగ్యంగా, చమత్కారంగా చెప్పడం నానీల ముఖ్య లక్షణం. 1997లో తెలుగు సాహిత్యంలో గోపిగారి మది నుండి వినూత్న కవితా ప్రక్రియగా ప్రవేశించిన నానీల గురించి గోపిగారే స్వయంగా ఒక మాటన్నారు. ఒకనొక మానసిక స్థితిలో అలవోకగా మొదలైన నానీలు అలా అలా అలుపులేకుండా విలువడ్డాయి. నానీలు చిన్న పద్యాలు, అలా అని మరీ చిన్నవీ కావు. అతి బిగింపుగా, అనవసరమైన సడలింపు లేకుండా 20 నుండి 25 అక్షరాల విస్తీర్ణం గల చట్రం. 20 అక్షరాలకు తగ్గవు, 25 అక్షరాలకు మించవు. నానీ అంటే నావి, నీవి, వెరసి, మనవి అని అంటారు. ఏది ఏమైనా అనతికాలంలోనే పాఠకాదరణ పొందుతూ కవులను, పాఠకులను నానీల వైపు మొగ్గుచూపేలా చేసింది. అయితే నానీలలోని సంక్షిప్త స్వరూపం ఈనాటిది కాదు. చిన్న పద్యాలైన వేమన, సుమతి శతకాలలో కొద్ది కొద్ది తేడాలతో ఇంతకు ముందే ఉన్నాయి. గురజాడ ముత్యాల సరాలు, దేవులపల్లివారి పారసీక పంక్తి నియతి చందాలు, సినారే గజళ్ళు, ఆరుద్ర కూనలమ్మ పదాలు ఈ కోవకు చెందినవే అని చెప్పవచ్చు. అయితే ఎన్ గోపి కొన్ని ప్రత్యేకమైన నియమాలతో నానీలకు చక్కని కవితా సౌందర్యాన్ని సమకూర్చారు. నానీల రూపశిల్పి ఎన్ గోపితో సహా ఇతర నానీల కవులందరూ కూడా నానీలలో 4 పాదాల నియమాన్ని పాటించారు. వచన కవిత్వంలోలాగా ఈ విభజనకు ప్రత్యేక హేతుబద్ధత అంటూ ఏమీ లేదు. అయితే నిర్మాణం దృష్ట్యా కొన్ని పద్ధతులను అనుసరించారు. ఎన్ గోపిగారి నానీలను మచ్చుకు కొన్ని చూద్దాం. కుండ ముక్కలైందా, కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతోంది. ఈ నానీలో మొదటి 2 పాదాలు

0: పాదాలకు ఒక భావాంశాన్ని, చివరి రెండు పాదాలకు మరో భావాంశాన్ని గమనిస్తాం. అలాగే పూర్తి నాలుగు పాదాలు ఒకే భావాంశం ఉన్న నాణీలు మరికొన్ని ఉన్నాయి. జీవిత ఖైదు అంటే జీవితాన్ని కాలానికి వేలాడదీయడమే. ఈ నాణీలో తాత్వికమైనటువంటి భావాంశం దాగి ఉంది. మొదటి రెండు చివరి రెండు పాదాల వలె కాకుండా పూర్తిగా కలిపి చదివితేనే మనం భావాన్ని గ్రహిస్తాము. నిర్మాణపరంగా రెండు వాక్యాలు కలిపినప్పటికీ భావం దృష్ట్యా కలిపితేనే సంపూర్ణమవుతుంది, సౌందర్యం తెలుస్తుంది. అక్షరనీతి ఉన్నప్పటికీ అది నాని మొత్తానికి సంబంధించినదిగానే ఉంటుంది తప్ప ఫలానా పాదంలో ఇన్నేసి అక్షరాలు ఉండాలనే బిగింపు ఏమీ లేదు. ఏ పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలి అనేది కాకుండా చివరకు వచ్చేసరికి 20 నుండి 25 అక్షరాల మధ్య నాని పూర్తి కావాలి. ఈ నాలుగు పాదాల నానీని చదువుతున్నప్పుడు పాఠకుని హృదయంలో ఒక విధమైన భావ లయ వినిపిస్తుంది. నానీలకు ఇతిప్రాసల అలంకరణ మరొక చక్కని ఆభరణం. మందారానికి తెల్లరంగు వేయవచ్చు, మండకుండా ఆపలేం కదా అనే నానీలోనూ, ప్రవాహంలా వస్తేనే ప్రాసలు, లేకపోతే ఎగుడు దిగుడు పూసలు అంటూ ఈ నానీలోనూ ఎతిప్రాసలను కూర్చి గోపీగారు నానీలకు కొంత సొబగులద్దారు. నానీలలో మొదటి రెండు పాదాలు ఒక భావాంశంగానూ, చివరి రెండు పాదాలు మరొక భావాంశంగానూ ఉంటూనే కొన్ని సందర్భాలలో అవి సమర్థిస్తూ మరికొన్ని సందర్భాలలో విభేదిస్తూ కూడా చేసిన ఎన్ గోపి ప్రయోగ నానీలు కొన్ని కనిపిస్తాయి. మచ్చుకు మరొకటి చూద్దాం. నగరంలో పుట్టడం లోపం కాదు, పల్లెల్ని మరిచిపోవడం లోపం. ఈ నానీలో జీవితాన్ని తడిమి చూసుకోవడం అనే సమర్థింపు 3-4 పాదాల్లో కనిపిస్తుంది. భావసౌందర్యం గుబాళిస్తుంది. మరొక నానీలో, పాటను పట్టుకుని ఎక్కుతున్నాను, ఎక్కడికి? తథాత్మ్య శిఖరాలకు. ఇక్కడ మొదటి రెండు పాదాలైన పాటను పట్టుకుని ఎక్కుతున్నాను అనేది ఒక భావాంశంగాను, మూడవ పాదమైన ఎక్కడికి అనేది ఒక భావాంశంగాను, నాల్గవ పాదమైన తాదాత్మ్య శిఖరాలకు అనేది మరొక భావాంశంగాను విరుపులతో ఉండడం నానీల రచనా వైవిధ్యానికి అద్దం పడుతుంది. నానీల రచనలను కేవలం అక్షరాల పేర్పు కాదు, భావాలను ప్రోగుచేయటం. అమ్మప్రేమలోని మాధుర్యాన్ని, ప్రకృతిలోని సౌందర్యాన్ని, నాగరిక జీవితాన్ని నేర్పించే వినూత్న బాణీగా ఎన్గోపి భావించారు. ఇప్పటికే నానీలకు విపరీతమైన స్పందన, ఆదరణ, అనుసరణ వచ్చేశాయి. దేశీ కవితారూపంగా సాహిత్యంలో నిలిచిపోయింది నానీల నాన్నగారు గోపి అని తెలుగు పాఠకులు చెప్పుకునే స్థాయికి అవి వెళ్ళిపోయాయి. అందుకే ఇక రాయకూడదని నిర్ణయించుకున్నాను. గోపీ నానీలు తర్వాత వచ్చిన నానీలన్నీ గోపీకి అనుకరణలు కావు. నానీ రూప ప్రక్రియ ఆయా కవులకు అప్రయత్నంగా నచ్చి హత్తుకుని వారిచేత నానీలు రాయించింది. రూపపరంగా నానీలు సాధించిన విజయంగా దీనిని భావిస్తున్నాను అని స్వయంగా ఎన్ గోపీగారు ఒక ముఖాముఖి కార్యక్రమంలో వినమ్రంగా వెల్లడించారు. జూన్ 25వ తేదీ వారి జయంతి శుభసందర్భంగా తెలుగు భాషామతల్లికి విశేష సేవ స్మరిస్తూ వినూత్న ప్రక్రియల రూపశిల్పిగా గర్విద్దాం.
1: మీరు ఇంతవరకు ఎన్ గోపి గారి జయంతి సందర్భంగా నానీలు కవితా ప్రక్రియ గురించి శ్రీ పట్నాల తులసి వెంకట నగేష్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్ళి వింటారు.
2: కవిత, అరక, రథము తెలుగు పదాలు చెప్తున్నది కమల. తల వంచుకొని పలకపైన వ్రాస్తున్నది 5 ఏళ్ల సరోజ. తలకట్టు సరిగా పెట్టవేమే కసురుకున్నది కమల. ఉలిక్కిపడి ఆమె కళ్ళల్లోకి చూసింది సరోజ. పలక పట్టుకుని పైకి లేచింది. భయం భయంగా పిల్లి దగ్గరగా వెళ్లి పలక ఆమెకు అందించింది. తలకట్టు అంటే ఇది కా వ్రాసావు కదా, ఇదిగో ఇలా పైకి ఇలా అనాలి అంటూ తలకట్టు ఎలా బాగా ఇవ్వాలో అర్థమయ్యేటట్టు వ్రాసి చూపించింది కమల. అర్థమైనట్లు తల గుండ్రంగా దిప్పి నేలపైన కూర్చుంది సరోజ. అప్పటినుంచి అక్షరానికి తలకట్టు సరిగా వ్రాయటం అలవాటు చేసుకున్నది. అలాగే కొమ్ములు, దీర్ఘాలు, గుడులు అన్నీ. కమల పుణ్యానే సరోజకు చక్కటి దస్తూరి అబ్బింది. అక్షరాలు ముత్యాల్లా వ్రాస్తుంది సరోజ. కొంచెం వయసు పెరిగిన దగ్గర నుంచి

అక్షరాలకి తలకట్టు ఎంత బాగుండాలో మనిషికి కూడా తలకట్టు అంతకన్నా ఎక్కువ బాగుండాలనే అభిప్రాయం పడింది 10 ఏళ్ల వయసులోనే సరోజకు. అందుకు తగినట్లే తన తలకట్టు తీర్చిదిద్దినట్టు చక్కగా ఉంటుంది. ఉదయాన్నే చక్కగా తలదూకొని జడలు వేసుకోవడం సరోజకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన పని. జడ అల్లుకున్నంతసేపు ధ్యాసంతా అక్కడే పెడుతుంది. పాయలు సమానంగా తీసుకుని శ్రద్ధగా జడ అల్లుకుంటుంది. తాను జడ వేసుకోవటమే కాదు, తనకంటే చిన్నవాళ్లకి అప్పుడప్పుడు పెద్దవాళ్లకు కూడా తలదువి జడ వేయటం అంటే సరోజకు చాలా ఇష్టం. పక్కింటి పార్వతి అప్పుడప్పుడు తన చేత తల దువ్వించుకుంటూ వాళ్ల ఇంట్లో అద్దెకుండే శ్రీదేవి కూతురు పద్మకి తలలు దువ్వని పెడితే జుట్టంతా దువ్వెనిలోకి వచ్చేసేది. పద్మని పోరుబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకునేదాకా ఊరుకోలేదు సరోజ. కొన్నాళ్లు డాక్టర్ చెప్పిన మందులు వాడటం, నూనెలు పోయడంతో పద్మకి జుట్టు రాలిపోవటం తగ్గింది. సరోజకు శిరోజాలకి పుట్టినప్పటి నుంచే ఏదో అవినాభావ సంబంధం ఏర్పడింది. అదీగాక సరోజ పుట్టినప్పుడే పుట్టెడు జుట్టుతో పుట్టింది. ఆడపిల్లకు జుట్టు ఎంత అందమో వేరే చెప్పాలా? జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా బానే ఉంటుందనే సామెత ఊరికినే వచ్చిందా? సరోజకు చిన్నప్పటి నుంచి మంచి అందమైన క్రాప్ ఉన్న మగవాళ్ళని చూస్తే భలే సంతోషంగా ఉండుండేది. సినిమా యాక్టర్లు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మహేష్ బాబుల ఫోటోలన్నీ సేకరించి ఓ ఆల్బంలా తయారు చేసుకుంది సరోజ. నిజానికి వాళ్లందరినీ పట్టతలే అని తెలిసినా వాళ్లు ఏ విగ్గుల్లో ఎంత అందంగా ఉంటారో సరోజ చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. వాళ్ల వాళ్ల విగ్గుల్ని అంతగా పరిశీలించి పరీక్షించి ఏ సినిమాల్లో ఎవరెవరు ఏ రకాల విగ్గులు ధరించారో ఇట్టే చెప్పేయగలదు సరోజ. అంతదాకా ఎందుకు? స్వర్గీయ అక్కినేని వారికి మొదటి నుంచి బట్టతలే అని జగమెరిగిన సత్యమైనా ఆయన వదనారవిందం ఈ విగ్గుల్లో ఎంత బాగుందో చెప్పటానికి సరోజ దగ్గర ఓ మంచి ఆల్బం ఉంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం, సరోజ పిచ్చి సరోజ్ది. మనం ఎవరం కాదంటానికి ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత కాలేజీలో చదువుకునేటప్పుడు గడ్డాలు పెంచుకుని తిరిగే మగపిల్లలను చూసి అయిష్టత చూపే సరోజ ఒత్తైన ఎత్తైన క్రాపు ఉన్న యువకులను చూసి ముచ్చటపడేది. ఆడైనా మగైనా మంచి తలకట్టే ముఖానికి నిండుతనాన్ని ఇస్తుందని ఆమె అభిప్రాయం. ఉంటే చక్కటి క్రాపన్నా ఉండాలి, లేకుంటే నున్నటి బోడిగుండైనా ఉండాలి అనేది సరోజ మరో సిద్ధాంతం. అంతేగాని బట్టతలంటే అసలు తలే కాదంటుంది సరోజ. ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టే సూచనలు మొదలైన దగ్గర నుంచి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో అందరి ఆడపిల్లలాగానే సరోజ కూడా ఊహించుకోసాగింది. పొడుగు, పొట్టి, లావు, సన్నం, వీటన్నిటికన్నా అందమైన క్రాపు ఉన్నవాణ్ణి ఏరి కోరి ఎంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నది సరోజ. మొదటి 2 పెళ్లి చూపుల్లోనూ అందగాళ్లే వచ్చారు గాని వాళ్ల తలకట్టు నచ్చక తిరస్కరించింది సరోజ. ఇంట్లో వాళ్లు బ్రతిమాలి పిల్లవాడి గుణగణాలు, ఆయన చేస్తున్న ఉద్యోగం, కుటుంబ సాంప్రదాయం, వైగాయాలు చెప్పి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు చేశారు గాని ఫలించలేదు వాళ్ల ప్రయత్నాలు. అలా అలా ఓడ్డంజన సంబంధాలు తిరస్కరించింది సరోజే. సరిగ్గా ఆ సమయానికి చెన్నై నుంచి ఊడిపడ్డాడు చంద్రంబాబు, అంటే సరోజ మేనత్త కొడుకు. చిన్నప్పుడు చూసింది గాని అంతగా రాకపోకలేని కారణంగా తాను పెద్దయ్యాక అతను పెద్దయ్యాక అస్సలు చూసుకోలేదు. సందర్భం వచ్చినప్పుడు బంధువులు ఎవరన్నా చంద్రం చంద్రం అంటుంటే వినటమే తప్ప ఊహ తెలిసాక అతన్ని చూడటం ఇదే మొదటిసారి. సరోజా సరోజా, ఈ దువ్వెనలేమిటి ఇంత మురిగ్గా ఉన్నాయి? దువ్వెన ఎంత క్లీన్ గా ఉంటే మన హెయిర్ అంత నీట్గా ఉంటుంది, శుభ్రత లేకపోతే ఎయిర్ ఫాల్ మొదలవుతుంది సరోజా. మనం ఆ విషయంలో చాలా అలర్ట్ గా ఉండాలి అంటూ తానే ఆ దువ్వెన పట్టుకుని సింకు దగ్గరకు నడిచాడు చంద్రం. వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్లి అతని చేతిలోని దువ్వెన లాక్కొని కుళాయి కింద పెట్టి శుభ్రం చేసి బావ చేతికిచ్చింది సరోజ. నవ్వుకుంటూ దువ్వెన అందుకుని తల దువ్వుకోసాగాడు చంద్రం. తల దువ్వుకోవటంలో అతను చూపిస్తున్న శ్రద్ధ తెగ నచ్చేసింది సరోజకు. అంతేకాదు అతని తలకట్టు మరింత నచ్చేసింది. మంచి చదువు, అందుకు తగిన ఉద్యోగం, ఆస్తి అంతస్తు, అందం చందం, చంద్రం సొంతం. అలాంటప్పుడు అతన్ని తానెందుకు సొంతం చేసుకోకూడదు అనిపించింది సరోజకు. అన్నింటికీ మించి తనకు ఇష్టమైన చక్కటి క్రాపు ఆమె ఆలోచనకు ఆయుష్ పోసింది. భార్యాభర్తలు పాలు నీళ్ళలా కలిసిపోవటానికి ముందుగా అభిరుచులు కలవటం చాలా అవసరమని ఎక్కడో ఏదో పుస్తకంలో చదివినట్లు గుర్తొచ్చింది సరోజకు. ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు మెరిచింది. అవును మరి, చంద్రానికి తనకి ఏ విషయంలో ఎలా ఉన్నా తలకట్టు మీద ఒకే రకమైన అభిప్రాయం, అభిరుచి ఉండటం

జీవితం బాగానే ఉంటుందని ఊహించి ఆమెకు ఎదురెళ్ళింది సరోజ. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ అందుకుంది, కాళ్ళు కూడా అవడానికి నీళ్లు అందించింది, ఆ తర్వాత తాగటానికి చెమ్మిడింది చల్లటి నీళ్లు అందించింది. 5 నిమిషాల విరామం ఇచ్చి చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ కప్పు నిండా తెచ్చి ఆప్యాయతగా అత్త చేతికి ఇచ్చింది. కప్పు అందుకని మేనగోడలు వంక అపురూపంగా చూసింది వర్ధనమ్మ. నా కోడలు బంగారం, ఇక నాకే దిగులు చింతా లేదు, నేను నా కొడుకు కూడా అదృష్టవంతులమే అంటూ ఊరందరికీ వినపడేలా అనేసి కప్పు ఖాళీ చేసేసింది వర్ధనమ్మ. అత్త అలా అంటుందని ఊహించిన సరోజ్కి మహాసంతోషం కలిగింది. అయితే బయటపడకుండా లోపల లోపలే సమ్మరబడిపోయింది. అంతలోనే బజారు వెళ్లిన సరోజ తండ్రి ఇంటికి వచ్చాడు. ఆయన చూస్తూనే, ఒరే తమ్ముడు, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకునేందుకు నాకే అభ్యంతరం లేదురా, వెంటనే పురోహితుని పిలిచి ముహూర్తాలు పెట్టిచ్చేద్దాం తమ్ముడితో అన్నది వర్ధనమ్మ. ఆమె మాటలు లోపల నుంచి విన్న సరోజ తల్లి కామేశ్వరమ్మ వంటగదిలోంచి బయటకు వచ్చింది. ముగుడి వంక వదిన వంక కూతురు వంక చూసి, అదేంటి వదిన, మా అమ్మాయి నీకు నచ్చితే చాలా, ఏమిటి నీ కొడుకు మనసులో ఏముందో మాకు తెలియద్దా అన్నది సూటిగా. మరదలి మాటలకు పడిపడిన విన వర్ధనమ్మ, బాగుంది మరదల, నీ బోటిదే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగిందిట అంటే అని విస్తుపోయింది కామేశ్వరమ్మ. ఇవాళ రేపు పిల్లలు మన కాలంలోలా సిగ్గుపడటం, మనసులో ఇష్టపడ్డ అమ్మాయి గురించో అబ్బాయి గురించో పెద్దవాళ్లతో చెప్పడానికి జంకటం ఎక్కడున్నాయి? నా కొడుకు నీ కూతుర్ని చూసి చూడంగానే ప్రేమలో పడ్డాట. చేసుకుంటే నేను సరోజనే చేసుకుంటాను. నువ్వు మామయ్య అత్తయ్య ఏం మాట్లాడుకుంటారో, ఎలా సరోజనని ఒప్పిస్తారో నాకు తెలియదు, ముందు నువ్వు ఇక్కడికి వచ్చాయి అని నాకు ఫోన్ చేసి చెప్పాడు అల్లుడు అని కిలకిలా నవ్వింది వర్ధనమ్మ. తలుపు చాటు నుంచి అత్త మాటలు విన్న సరోజ సిగ్గుల మొగ్గే అయింది. తన మనసుకు నచ్చిన బావ తనని ఇష్టపడుతున్నాడని విని మహదానందపడింది. ఆ సంతోష సమయంలో ఓసారి బావని చూడాలనిపించింది. అందుకే చంద్రం వస్తే బాగుండు అనుకుంది. సరోజ మనసులో అనుకోవటం ఏమిటి, ఏదో పని మీద బయటికి వెళ్లిన చంద్రం ఎవరో పంపినట్లు ఇంటికి రావటం ఏమిటి, రెండూ ఒకే నిమిషంలో జరిగిపోయినాయి. ఊరి నుంచి వచ్చిన అమ్మని పలకరించడంతో పాటే కళ్లతో సరోజని వెతకసాగాడు చంద్రం. ఏమ్మా సరోజ, ఇలా ఎంతసేపు ఆ తలుపు చాటు నిలబడతావు, మీ అత్తయ్య మాటలన్నీ విన్నావుగా, మరి నీ సంగతి చెప్పు, చంద్రం బావని చేసుకోవటం నీకు ఇష్టమేనా? దగ్గరగా వచ్చి కూతుర్ని అడిగాడు ప్రకాశరావు. ఇష్టమే అన్నట్లు తల ఊపింది నవ్వుకుంటూ సరోజ. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పురోహితుడికి ఫోన్ చేశాడు ప్రకాశరావు. 4 ఇళ్ళు అవతలే కాబట్టి 10 నిమిషాల్లో పంచాంగం పట్టుకుని వచ్చి వాలాడు శాస్త్రి గారు. టకటకా పంచాంగం తిరగేయడము, తాంబూలాలకి పెళ్లికి తేదీలు నిర్ణయించడము, ఇరువైపుల వారు అంగీకరించడము క్షణాల్లో జరిగిపోయినాయి. చంద్రం సరోజ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు, ముసిముసిగా నవ్వుకున్నారు. సాయంత్రం ఇద్దరూ పార్కుకు వెళ్లారు. మరుసటి రోజు సినిమాకి వెళ్లారు. ముచ్చటిగా 3వ రోజు గుడికి వెళ్లారు. ఆ 3 రోజులు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారు, ఒకరి ఇష్టాలు ఒకరు చెప్పుకున్నారు. ఆ ఇద్దరి మాటల్లోనూ ఎక్కువ భాగం కేశ సంపద మీద, తలకట్టు మీద, సినిమా హీరోల రకరకాల విగ్గులపైన సాగినాయి. నీ కట్టు బొట్టు నాకెంతో నచ్చినాయి అన్నాడు చంద్రం. నీ తలకట్టే కాదు మీసకట్టు కూడా తెగ నచ్చేసిందంటూ మురిసిపోదు చెప్పింది సరోజ. రోజులు గిర్రం తిరిగిపోయినాయి. సరోజ చంద్రంల పెళ్లి వైభవంగా జరిగిపోయింది. బంధువులు చాలామందే వచ్చారు. ఆర్భాటంగానే జరిగింది పెళ్లి. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా నాదో కోరిక, కాదు కాదు నా మొక్కు, నా మేనగోడలతో నా కొడుకు పెళ్లి జరిగితే ఇద్దరిని నీ కొండకు పంపిస్తానని, నా కొడుకు తలనీలాలు నీకు సమర్పించుకుంటాడని, ఆ వెంకటేశ్వరుడికి మొక్కున్నానే తల్లి, ఆ ఆపద ముక్కలవాడు నా మరో ఆలకించాడు, నా కోరిక తీర్చాడు, కాబట్టి నేను నా మొక్కు తీర్చుకోవాలి కదమ్మా, ఇవో రైలు టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు వగైరా అంటూ కోడల చేతిలో పెట్టింది వర్ధనమ్మ. దేవుడి విషయంలో మరో రకంగా ఆలోచించటం ఇష్టం లేని కారణంగా మౌనంగా భర్తతో ప్రయాణం అయింది సరోజ. సరోజని కాటేజీలోనే ఉంచి తలనీరాలు సమర్పించుకుని వచ్చాడు చంద్రం. నున్నగా ఉన్న బావ బోడిగుండిని భక్తిగా కళ్ళకద్దుకుంది సరోజ. పైగా గుండుకి గంధం, నొసటిన పంగనామాలతో కనిపిస్తున్న భర్తని చూసినా భక్తిభావమే కలిగింది. ఇద్దరూ దర్శనం చేసుకుని రాత్రికి రూమ్ చేరుకున్నారు. కూతురికి ఉన్న జుట్టు పిచ్చుతో సంబంధాలన్నీ చెడిపోవటంతో దిగులుపడిపోయిన ప్రకాశరావు తన అక్క వర్ధనమ్మకి తన గోడు వినిపించుకోవటం, వర్ధనమ్మ కూడా బట్టతల కారణంగా ఆమె కొడుకు పెళ్లి కాకపోవటంతో అదే విచారంతో ఉండటం, ఆ కారణంగా అక్కా తమ్ముడు బాగా ఆలోచించుకుని రహస్యంగా ఓ ఒప్పందానికి వచ్చారు. చంద్రానికి కొంచెం ఖరీదైన విగ్గును కొనిచ్చారు. పెళ్లి పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. సరోజకి ఉన్న అందమైన క్రాప్ పట్ల మక్కువను గురించి, బట్టతలాంటి ఆమెకున్న చిరాకు గురించి ముందుగానే చెప్పాడు ప్రకాశరావు. ఆ ప్రకారం
అన్నీ

0: జాగ్రత్తలు తీసుకున్న చంద్రం పెళ్లి కాగానే తిరుపతి ప్రయాణం ప్లాన్ చేశాడు. ముందుగా విగ్గుబాధ తొలగించుకున్నాడు. సరోజ, మనిషికి శారీరక అందం ముఖ్యమా, మానసిక అందం ముఖ్యమా? సరోజ నుంచి మంచి ఆనందంలో ఉండగా విషయం కదిలించాడు చంద్రం. రెండూ అవసరమే బావా. అవుననుకో, కాని పైకి అందంగా కనిపిస్తూ మానసికంగా ఏదొక వికారం కలిగి ఉండి భర్తను భార్యలో, భార్యల్ని భర్తలో సాధిస్తూనో వేధిస్తూనో ఉంటే ఉపయోగం ఏముంటుంది? అనునయంగా అన్నాడు. అవును బావా, నువ్వు చెప్పింది నిజమే. అయితే మనుషులు అందంగా కనపడాలని కోరుకోవటం తప్పు కాదుగా, అమాయకంగా అన్నది సరోజ. నీకో విషయం చెప్తా, ఓపిగ్గా విను అంటూ ఏదో చెప్పబోయాడు చంద్రం. కాదు కాదు, ముందు నేను చెప్పేది విను. మా నాన్న నాకు పెళ్లి కావటం లేదని దిగులు పడుతున్నాడు. ఓ 10కి పైగా సంబంధాలు నామూలంగానే చెడిపోయినాయి. నాకు వయసు పెరుగుతున్నదని, వచ్చిన సంబంధాలన్నింటినీ కాదంటున్నానని ఆయన దిగులు పడసాగాడు. అత్తయ్యతో మొరబెట్టుకున్నాడు. నీకు బట్టతల కాలు పెళ్లి కావటం లేదని అక్కడ అత్తయ్య దిగులు పడుతున్నది. అందుకే ఆ ఇద్దరు నీతో కలిసి నాకు నీ బట్టతల విషయం తెలియనీయకుండా మన పెళ్లి జరిపించారు. తిరుపతి ప్రయాణం నీ ప్లాన్, ఇక్కడికి వచ్చి గుండు చేయించుకుని నన్ను ఏదో రకంగా కన్విన్స్ చేయాలని నీ ప్రయత్నం. ఇవన్నీ నీకెట్లా తెలిసిన మాత్రం అడక్కు. మీ అమ్మ నిన్నెట్లా ప్రేమించిందో మా అమ్మకి నేనంటే ప్రేమే. అందులో ఆడపిల్ల తల్లి, ఆమె అన్నీ చెప్పి మీ అందరికంటే ముందే నన్ను ఒప్పించింది. నిన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను బావా. కనిపించే అందం శాశ్వతం కాదని తెలుసుకున్నాను అంటూ ప్రేమగా భర్తని ఆలింగనం చేసుకుంది సరోజ. ఆశ్చర్యపోయిన చంద్రం మరింత ప్రేమగా భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చారు. నిజం తెలుసుకున్న పెద్దలు తృప్తిగా ఇద్దరిని ఇష్టంగా ఆశీర్వదించారు.
1: మీరింతవరకు పెనుమాక నాగేశ్వరరావు గారి కథానిక సరోజ పెళ్లి విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: oil back at pre-war levels as prices drop below $75, informs the Hindustan Times. Air India Delhi Amritsar flight strays into Pakistan airspace. DGCA initiates action as crew ATC fail to report incident, headlines the Tribune. The Statesman headlines, India-US edge towards trade truce as Jameson Greer concludes Delhi visit. RBI breather for Tata Sons, but asset size hurdle stares, reports the Financial Express. Adding, the new frameworks drops the access to public funds criterion that had been one of the factors pushing Tata Sons into the upper layer classification. The Hindu in its editorial, Razor's Edge, informs that high heat and low rainfall is threatening agricultural produce. The southwest monsoon deficit nationwide has increased from 35% to 43%, and extreme heat has been reducing farm labor productivity. The ideal sustainable strategies are to switch from rain-centric to water-centric organizations, reduce dependence on water-intensive crops, and improve resilience. And finally, a large asteroid called 1997 NC1 will be visible to stargazers using a small telescope or large binoculars on 27th June, the European Space Agency announced. The asteroid will be speeding along at nearly 9 kilometers a second, posing no threat to Earth as any chance of an impact has been ruled out, writes the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi reviews infrastructure projects worth around 30,000 crore rupees at Pragati meeting, pushes for AI-driven TB elimination and stronger cyber fraud response. Samvidhan Hatya Divas being observed to pay homage to those who suffered during emergency. India-China border trade via Lipu Lake Pass in Uttarakhand to resume after 6 years, 26 trade passes issued. U.S. federal judge bars Trump administration from implementing proof of citizenship requirement to vote. Powerful 7.5 magnitude earthquake hits Venezuela, causing collapse of multiple buildings. And in cricket, India to take on Bangladesh in Group A match of ICC Women's T20 World Cup in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani Tirupati Jilla Samachar Lakimintaru, Rachana Sri N. Jagadish.
3: రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న చేయూత మరువలేనిదని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారన్న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రానికి కేంద్రం ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న చేయూత మరువలేనిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. ఎన్డీఏ ప్రజాప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నామని అన్నారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ, దేశంలో నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. నేటితో 4405 రోజులు మోదీ పాలన పూర్తయిందని, విజయవంతంగా 12 సంవత్సరాల పాటు దేశాన్ని వికసిత భారత్ వైపు నరేంద్ర మోదీ నడిపించారని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ సంక్షేమ సుపరిపాలనతో దేశంలోనే రికార్డు సృష్టించారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం పుస్తకాలను తిరుపతిలో ఆవిష్కరించిన అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లేకుండా దేశంలో సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదు అన్న ప్రచారాన్ని మోడీ అధిగమించారని అన్నారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు మోడీ ప్రభుత్వం పరిష్కారం చూపిందని తెలిపారు. అత్యంత వేగంగా మన దేశం అభివృద్ది చెందుతోందని అన్నారు. కేంద్రం నుంచి నాణ్యమైన సన్నబియ్యం సేకరించి ఏపీ ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు సర్కార్ను అభినందిస్తున్నానని,

0: స్థాయిలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ యోజన ఏపీలోనూ సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ ఏపీలో ఎస్సీ ఎస్టీల్లో సుమారు 6 లక్షల మందికి పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 10 లక్షల మంది బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రంతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి జిల్లాలో తోతాపురి మామిడి కొనుగోలు ప్రక్రియలు సజావుగా కొనసాగుతున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని వర్షా ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించిన కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలు, ధరల అమలు, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతేడాది అధిక దిగుబడి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతులకు మద్దతు కల్పించిందని అన్నారు. విద్యను వ్యక్తిగత అభివృద్ది కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలన్నారు రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన 63, 64, 65, 66, 67, 68 స్నాతకోత్సవంలో గవర్నర్ ఛాన్సలర్ హోదాలో హాజరయ్యారు. మొత్తం 6 స్నాతకోత్సవాలను ఒకేసారి ఎస్వియు నిర్వహించింది. అలాగే 52 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 12,141 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని, ఇదే యువత కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఆరోపణలకు విమర్శలకు తావివ్వకుండా నిర్వహించాలని రాష్ట బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆదేశించారు. ఆప్కో లేపాక్షి షోరూముల్లో అమ్మకాలు పెంచాలని, చేనేతలకు, హస్తకళాకారులకు రోజు ఉపాధి కల్పించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్లో బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్వి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎన్ జగదీష్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనా?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
10: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయవారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట పెదరాయుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. గీత రచన భువనచంద్ర

ఈనాటి చిత్రతరంగిణి కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట పెళ్ళాం ఊరెళ్తే చిత్రం నుంచి హరిహరన్ కల్పన పాడారు, గీత రచన చంద్రబోస్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

చిత్రతరంగిణి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్, గోపికా పూర్ణిమ పాడారు, గీతరచన చంద్రబోస్.

ఈనాటి చిత్ర తరంగిణి కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఉషా పాడారు. గీత రచన సిరివెన్నెల

మీరు ఇంతవరకు చిత్రతరంగిణి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో కొణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్యం వింటారు. రామవరపు అర్జున్ రావు గారు ప్రత్యేక డోలు. కార్యక్రమంలో ముందుగా వాసుదేవయ్యని కళ్యాణి రాగం, ఆదితాళం చగరా సంకీర్తన

ఈనాటి కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ కొణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్యం వింటున్నారు. శ్రీ రామవరపు అర్జున్ రావు స్పెషల్ డోలు, ప్రత్యేక డోలు కార్యక్రమం తర్వాత వెంకటాచల నిలయం సింధు భైరవ రాగం, ఆదితాళం పురంద్రదాస్ కీర్తన దేవరనామం

మీరింతవరకు కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ కొణికి శ్రీనివాసరావు గారి నాదస్వర వాద్యం విన్నారు. శ్రీ రామవరపు అర్జున్రావు గారు ప్రత్యేక డోలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పండపాట, గీతరచన ఆత్రేయ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు వింటున్న పాట బొంబాయి చిత్రం నుంచి హరిహరన్ చిత్రపడారు, గీత రచన వేటూరి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకం.

నమస్తే అమరావతి కార్యక్రమంలో మీరు వింటున్న పాట ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు, గీతరచన ఆత్రేయ

ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ప్రేమ పావురాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీత రచన రాజశ్రీ.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం.
1: ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్దిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్దిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24

0: 2025 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్దిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని MSME మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల MSME మంత్రిత్వ శాఖ చాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా PMEGP సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్దిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల PMEGP పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ది సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం PMEGP కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా షో చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు PD సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన DRDS స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత PMEGP పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ PMEGP పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు, దోళ్లకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటాం.

0: ఉంటారండి?
1: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
2: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ గానీ, పౌల్ట్రీ గానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ గానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డీఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్ కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్ లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ యూనిట్స్ ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్ కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
1: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ది దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా ఏ చిత్ర నుంచి పాటనైనా కోరుకోవచ్చు. మరి మీరు చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-248-8812. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ఏ చిత్ర నుంచి పాట నేను కోరుకోవచ్చు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు, గీత రచన సి నారాయణ రెడ్డి. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహామండలం కాజగ్రామం నుండి తిరువిధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, నయనికా

రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీ జంక్షన్ నుండి ప్రతాప్. మరి వీరు కోరుతున్నారు చంటబ్బాయి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయ తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్దకళ్ళేపల్లి గ్రామం నుండి గంధం తనుశ్రీ, గంధం కీర్తిశ్రీ, శ్రీకృష్ణ, స్వాతి, మాణిక్యాలరావు, వజ్రమ్మ, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు. ఎమ్మెల్యే చిత్రం నుంచి ఘంటసాల ఎస్ జానకి పాడిన పాట, గీత రచన ఆరుద్ర మరి వీరి కోసం ఈ పాట.

రావయతిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భానుద్దీన్, అభేద ఆయేష మరి వీరందరూ కోరుతున్నారు. రాక్షసుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీతరచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావయత్తిది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. మరి వీరు కోరుతున్నారు బుద్ధిమంతుడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పడిన పాట, గీత రచన ఆరుద్ర. మరి వీరి కోసం ఈ పాట

రాజు పేద చిత్రం నుంచి ఘంటసాల పడిన పాట, గీత రచన కొసరాజు. మరి ఈ పాటను కొడుతున్న శ్రోతలు మంగళగిరి ఆత్మకూరు నుండి తాటిపాముల ఆదిశేషు

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇన్నటి రావాల్సింది కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నరసన్న, శివగంగ వీరందరూ కూడా పెడన రామలక్ష్మికాల నుంచి కోరుతున్నారు. మరి వీరు కోరుతున్న పాట ఆఖరి పోరాటం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. గీతరచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, మరి వీరు కోరుతున్నారు స్వర్ణకమలం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట, గీతరచన సిరివెన్నెల, మరి వీరి కోసం ఈ పాట

రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటలు కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపాలెం పల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. మరి వీరు కోరుతున్నారు మహాత్ముడు చిత్రం నుంచి వి రామకృష్ణ, పి సుశీల పండపాట, గీతరచన సి నారాయణ రెడ్డి. మరి వీరి కోసం ఈ పాట.

రావే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

మీరింతవరకు వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకున్న ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా భరత్ అనే నేను ఈ చిత్రానికి యాసిన్ నిజార్ రీటా పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే ఈ కార్యక్రమం వింటారు.
1: నైంటీ ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్లో భాగంగా కండక్ట్ చేసిన కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఈరోజు టాక్ షోలో మనతో నదియా అండ్ సాహితి ఉన్నారు. హాయ్ నదియా అండ్ సాహితి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్.
2: హాయ్.
1: సో నదియా, ఎలా ఫీల్ అవుతున్నావు ఇలాంటి మూమెంట్ని?
2: నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్కి వచ్చి మాట్లాడే నా ఇంట్రొడక్షన్ ఇచ్చే ఆపర్చునిటీ అనేది చాలా నాకు గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది.
1: సో సాహితి, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇలా ఫస్ట్ టైం రేడియో స్టేషన్కి రావడం ఇదంతా చూసి?
3: హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఇంగ్లీష్ టీచర్ కిషోర్ సార్. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేసి, మోటివేట్ చేసి, నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ ప్లాట్ఫామ్లో విన్ అయ్యి ఇప్పుడు ఇక్కడ నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బిట్ నర్వస్ అండ్ ఎగ్జైటెడ్ టు.
1: ఓకే, నైస్. మరి ఈ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆకాశవాణి గురించి మీరు ఏ విషయాలను తెలుసుకున్నారు?
2: నేను కాంపిటీషన్స్లో విన్ అయ్యి ఇక్కడి దాకా ఆల్ ఇండియా రేడియోకి వచ్చి నా ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఈ డ్యూరేషన్లో దానికన్నా ముందు ఆల్ ఇండియా రేడియో గురించి నేర్చుకున్నది చాలా ఉంది, చూసింది చాలా ఉంది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ఆకాశవాణి అంటే ఓల్డ్ అని. ఇప్పుడున్నది బయట టెక్నాలజీస్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి, అది ఓల్డ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ కాదు, ఆకాశవాణి ఇప్పుడు మా జనరేషన్కి కూడా తెలుసు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తెలుస్తుంది. మాకు ఎలా తెలిసిందంటే ఇలాంటి ఇప్పుడు మాకు కూడా వీళ్ళు మోటివేట్ చేసి ఇలాంటి ఆపర్చునిటీస్ పెట్టి కండక్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా బాగా తెలుస్తుంది. ఆల్ ఇండియా రేడియో అనేది ఓల్డెస్ట్ కాదు, చాలా గుర్తుండిపోయే లాంటి ప్లాట్ఫామ్ అండ్ చాలా మంచి ప్లాట్ఫామ్, సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్ అది.
1: అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వెలా ఫీల్ అవుతున్నావు, ఏ విషయాలు నేర్చుకున్నావు?
3: ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ రేడియో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఏంటి, అసలు ఏంటి రేడియో, ఎవరికి తెలుసు ఈ రేడియో అనుకున్నాను. నేను తెలుసుకున్నాక దీని గురించి, ఓ రేడియో అంటే ఇలా ఉంటుందా, మన ఓల్డ్ డేస్లో దీన్ని ఇలా వాడేవాళ్ళా అని తెలిసింది.
1: నైస్ ఎక్స్పీరియన్స్ సాహితి. మరి నదియా, నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను థర్డ్ బీఎస్సీ ఏఐఎంఎల్ అనే కోర్స్ కేబిఎన్ కాలేజ్లో చదువుతున్నాను.
1: మరి ఏఐఎంఎల్ఏ చూస్ చేసుకోవడానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అసలు ఏఐఎంఎల్ అంటే ఏంటి?
2: ఈజీగా చెప్పడానికి ఇప్పుడు కొన్ని మోడల్స్ ఆర్ కొన్ని మెషిన్స్ అయినా మీరు చూసే ఉంటారు, రోబోట్స్ అని ఏదైనా మెషిన్స్ అని. హ్యూమన్ థింకింగ్, ఇప్పుడు మీరు ఎలా థింక్ చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, అలాగే సేమ్గా ఒక మెషిన్ ఆర్ రోబోట్ తీసుకునే లాంటి ఒక టెక్నాలజీని ఏఐఎంఎల్ అని అంటారు. సో మీరు ఎగ్జాంపుల్గా ఏఐ టూల్స్ చాలామంది యూస్ చేస్తున్నారు, హ్యూమన్ కాకుండా టూల్స్ని అడుగుతున్నారు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా కొత్తవి తెలుసుకోవాలన్నా టూల్స్ యూస్ చేస్తున్నారు. సో అలాగే ఒక రియల్ మాన్యువల్ మెషిన్ ఆర్ రోబోట్ని, రోబోట్స్ ప్రిపేర్ చేసే టెక్నాలజీని ఏఐఎంఎల్ అని అంటారు.
1: బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నాదియా. ఎలాగో నువ్వు ఏఐఎంఎల్ స్టూడెంట్ కదా, మరి ఏఐ టూల్స్ వచ్చాక స్టడీస్ అనేవి ఈజీ అయిపోయాయా లేదా కాంపిటీషన్స్ అనేవి పెరిగాయా, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
2: కాంపిటీషన్ అంటే చాలా పెరిగింది. ఇప్పుడు మీరు బయట కూడా వినే ఉంటారు ఏఐ అనేది జాబ్స్ రిప్లేస్ చేస్తుంది అని. బట్ కాంపిటీషన్ నిజంగానే పెరిగింది. ఆ కాంపిటీషన్లోనే మీరు ఏఐ గురించి తెలుసుకుని నేర్చుకున్నారనుకోండి, ఆ కాంపిటీషన్లో వన్ ఆఫ్ ది కాంపిటీటర్ కూడా మీరు అవుతారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు కాకపోయినా 90s టైంలో అయినా కాంపిటీషన్ ఎక్కడైనా ఏ చోటైనా ఉంటుంది, అది మీలో ఉంటుంది. మీరు కాంపిటీటర్ అవుతారా లేదా కాంపిటీషన్ ఉందని భయం పడి ఆగిపోతారా అనేది.
1: ఓకే, మరి ఏఐ స్టడీస్లో ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు?
2: ఉపయోగం అంటే చాలా యూజ్ ఉంది, ఎందుకంటే నేను పర్సనల్గా కూడా యూజ్ చేశాను కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏమైనా వర్క్ చేయడం, ఏమైనా కొత్తవి తెలియలేకపోయినా టూల్స్తో తెలుసుకొని బిల్డ్ చేయడం, యూజ్ చేయడం. నేనే కొన్ని మినీ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి మా ఏఐఎంఎల్ కోర్స్లో, నేను టూల్స్ యూజ్ చేసి చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను. దానివల్ల నేను ఒక మనిషిని అడగకుండా నేను టూల్స్ యూజ్ చేసి

0: చాలా నేర్చుకున్నాను. సో దానివల్ల ఇది చాలా యూస్ఫుల్ అని చెప్తాను.
1: మంచి కొత్త విషయాలు చెప్పావు నదియా. మరి ఇప్పుడు ఫన్నీగా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏఐ నీకు పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉంటే దాంతో నువ్వు ఫస్ట్ ఏం చేయించుకుంటావు? ఇట్ షుడ్ బి ఫన్నీ.
0: ఫన్నీయా? ఒక నాకే ఒక అసిస్టెంట్ అంటే ఎవరైనా అనుకుంటారు కదా మాకు తోడుగా ఒక అసిస్టెంట్ ఉండాలి అని, లైఫ్లో ఆబ్వియస్గా ఉంటుంది. నాకు అసిస్టెంట్ అంటే నాకున్న ఎడిషనల్ వర్క్స్ని నా అసిస్టెంట్కి నేను అసైన్ చేసుకుంటాను, కానీ నాకున్న వర్క్స్ని తగ్గించుకుంటాను అన్నట్టు థింక్ చేయను. ఎందుకంటే నాకు నేను తక్కువ చేసుకోవడం అనేది గుడ్ కాదు కదా, నేను లేజీ అయిపోవడం అని ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో నాకున్న ఎడిషనల్ వర్క్ నాకు కొంచెం బర్డెన్గా ఉంది అని అనుకుంటే నేను నా అసిస్టెంట్కి అసిస్ట్ చేస్తాను, లేదా ఎవరితోనైనా డీల్ చేయాలి మాట్లాడాలి అని కొంచెం రూడ్ పర్సన్స్ నాకు నచ్చరు వాళ్ళు అంటే ఏఐని అసిస్ట్ చేసేసుకుంటాను.
1: నైస్ పర్స్పెక్టివ్. సో సాహితి, ఇప్పుడు నువ్వు ప్రెసెంట్ ఏం చదువుకుంటున్నావు?
2: నేను ఫస్ట్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదువుకుంటున్నాను.
1: సో బయోటెక్నాలజీనే నీ స్పెషలైజేషన్గా చూస్ చేసుకోవడానికి ఏదైనా డిఫరెంట్ రీజన్ ఉందా? మరి
2: నాకు చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, సైన్స్లో ఇంకా డెప్త్గా చదువుకోవాలన్నా, సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి అదొక ఇష్టంలా ఉంది, కాబట్టి బయోటెక్నాలజీని చూస్ చేసుకున్నాను.
1: సో యాక్చువల్గా అసలు ఈ బయోటెక్నాలజీ అంటే ఏంటి? ఒక సింపుల్ వర్డ్స్లో మా లిజినెస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలవా?
2: సింపుల్గా చెప్పాలంటే బయోటెక్నాలజీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బయాలజీ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీని యూస్ చేసుకొని లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా కొత్త వ్యాక్సిన్స్ని, మెడిసిన్స్ని, ఇంకా అదర్ ప్రొడక్ట్స్ని కనిపెట్టడమే బయోటెక్నాలజీ.
1: ఓకే, బాగా చెప్పావు. అండ్ ఈ బయోటెక్నాలజీలో మోస్ట్ ఫ్యాసినేటింగ్ టాపిక్ ఏది, నీకు బాగా నచ్చేది ఏది?
2: కొత్తగా మెడిసిన్స్ ఎలా డెవలప్ చేయాలి, వ్యాక్సిన్స్ ఎలా డెవలప్ చేయాలి అనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ కనుక్కోవాలి అనే ఎంతూజియాజం చాలా మందికి ఉంటుంది. ఇంకా మనం ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అయ్యే మెడిసిన్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ డిసీజ్కి ఏ వ్యాక్సిన్, ఏ మెడిసిన్ ఎక్కువ ఎఫెక్టివ్గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్నోవేట్ చేయాలనేది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ బయోటెక్నాలజీ.
1: గుడ్ వన్ సాహితి. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. ఒక సూపర్ పవర్ లాగా బయోటెక్నాలజీని యూజ్ చేసే ఛాన్స్ వస్తే నువ్వు దేన్ని క్రియేట్ చేస్తావు?
2: నేను సూపర్ పవర్ని యూజ్ చేసుకొని బయోటెక్నాలజీలో ఏదైనా కనిపెట్టాలి అనుకుంటే ఐ విల్ ఇంట్రడ్యూస్ సమ్ మెడిసిన్స్, పిల్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఎంత ఫుడ్ తిన్నా లావు అవ్వకుండా, ఏదైనా పర్సన్తో మనకి గొడవ అయినప్పుడు అది మర్చిపోవాలని, లేదంటే మనకున్న బ్యాడ్ సిచ్యువేషన్స్ని మర్చిపోవాలని, పాస్ట్ మెమరీస్ ఏమైనా ఉంటే మర్చిపోవాలని, అలాంటి ఏదైనా ఒక పిల్ కనిపెడతాను.
1: దట్స్ రియలీ కూల్ సాహితి. మరి ఇప్పుడు ఒక ఒపీనియన్గా మాట్లాడుకుంటే బయోటెక్నాలజీ ఇంపార్టెంటా లేదా ఏఐఎంఎల్ ఇంపార్టెంటా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాలనుకుంటే
0: ఏఐఎంఎల్ అనే నేను చెప్తాను. ఎందుకంటే బయోటెక్నాలజీలో కొత్తవి ఏమైనా ఫైండ్ చేయాలన్నా హెల్ప్ అనేది, బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఉంటుంది. ఏఐఎంఎల్ అనేది ఎస్పెషల్లీ ఏఐ అనేది చాలా ఫీల్డ్స్లో యూస్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను చూడండి టూల్స్ అని, ఇది ఈ టూల్స్ ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది టూల్స్ లోపల ఉంటుంది. సో కాబట్టి ఏఐఎంఎల్ఏ ఎసెన్షియల్ అని నేను అంటాను.
1: సో సాహితి, నీ ఒపీనియన్ ఏంటి దీని మీద?
2: నా ఒపీనియన్ ప్రకారం బయోటెక్నాలజీయే ఎక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఎన్ని టూల్స్ ఉన్నా, ఎన్ని మిషన్స్ ఉన్నా, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఫస్ట్ మన హెల్త్కి. సో అన్నిటికంటే బయోటెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ అని నేను అనుకుంటాను.
1: ఓకే, స్మార్ట్ వన్. సో నదియా, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?
0: ఆ హెల్త్ని మేము హెల్దీగా పెట్టుకోవాలన్నా నేర్చుకోవాలి కదా, అది ఎలా హెల్దీ పెట్టాలనేది నేర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి కదా. మీరు అంటారు టీచర్స్ ఉన్నారు, బుక్స్ ఉన్నారు అని. సో ఇప్పుడున్న జనరేషన్లో అవి కూడా ఉన్నాయి కాదనట్లా, బట్ టెక్నాలజీతో తీసుకెళ్లేది ఉంది కాబట్టి ఇదే ఇంపార్టెంట్ అని అంటాను. ఎందుకంటే మీరు హెల్దీగా పెట్టాలన్నా ఫస్ట్ నేర్చుకోవాలి అది ఎలా హెల్దీగా పెట్టాలి అనేది. సో నేర్చుకునేది ఇక్కడ ఉంది కాబట్టి ఏఐఎంఎల్ అనేది బెస్ట్ అంటాను.
1: ఓకే సాహితి, మరి నువ్వు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి చెప్పాలనుకుంటున్నావా?
2: ఎంత ఏఐ ఉన్నా, ఎంత టెక్నాలజీస్ ఉన్నా, మన ఓల్డెన్ డేస్ నుంచి మన గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్ చెప్పిన రెమెడీస్ని పాటిస్తూ హెల్త్ని కాపాడుకోవడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా.
0: ఓకే, సో పార్టీషన్ ఎందుకు, కానీ వివిధ ఫీల్డ్స్లో కూడా ఎవరికి గొప్పతనం వాళ్ళకుంటుంది. సో నా ఫీల్డ్లో ఏఐఎంఎల్ అనేది నేను గ్రేట్ అంట, తను బయోటెక్నాలజీ గ్రేట్ అంటది, బట్ ఏది తక్కువ కాదు కదా, రెండు ఒకే ఎక్కువే కాబట్టి సో బోత్ ఆర్ ది బెస్ట్ అని కూడా నేను చెప్పగలుగుతాను.
1: యా, ఇట్ సౌండ్స్ పర్ఫెక్ట్ నదియా. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను.
0: ఓకే,
1: మీ బ్రాంచ్ ని ఒక మూవీ టైటిల్ తో కంపేర్ చేయాలనుకుంటే ఏ మూవీ టైటిల్ పెడతారు?
0: సో మెషిన్ లెర్నింగ్ కాబట్టి రోబో మూవీ చూసే ఉంటారు, ఆ రోబో మూవీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నా కోర్స్కి ఆ మూవీకి.
1: ఓకే, అమేజింగ్ నదియా. మరి సాహితి, నువ్వే టైటిల్ పెట్టాలనుకుంటున్నావు?
2: నేను నా సబ్జెక్ట్ టైటిల్తో ఏదైనా మూవీ టైటిల్ ఇవ్వాలి అనుకుంటే సెవెంత్ సెన్స్ టైటిల్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నా.
1: సెవెంత్ సెన్స్ ఎందుకు? చాలా మూవీస్ ఉన్నాయి కదా. మరి
2: సెవెంత్ సెన్స్ మూవీలో వాళ్ళు ఫుడ్ గురించి ఇంకా ఫారెస్ట్లో మెడిసినల్ ప్లాంట్స్ గురించి కొంచెం రిలేటెడ్గా చెప్తారు కాబట్టి నా సబ్జెక్ట్కి అది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి నేను ఆ టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా.
1: బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు దాకా ఇన్ని విషయాలను మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరదాగా ఒక పాటను విందాం. సో సాహితి, నీకు నచ్చిన పాట ఏదన్నా చెప్పు.
2: నచ్చిన పాట అనేది ఏం లేదు, ఎందుకంటే మ్యూజిక్ అనేది మన స్ట్రెస్ని రిలీఫ్ చేసి యాంగ్జైటీని తగ్గించి మనకు ఒక కామ్ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది కాబట్టి ఏ మ్యూజిక్ అయినా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి వింటాం కాబట్టి అన్ని సాంగ్స్ ఇష్టమే. బట్ ఇంకా ఎక్కువ ఇష్టం అంటే గోదావరి మూవీలో నాకు మనసా వాచా సాంగ్ అంటే చాలా ఇష్టం.

0: మంచి పాట విన్నాం కదా, మరి ఇప్పుడు అకాడమిక్స్ తో పాటు కాంపిటీషన్స్ కానీ స్పోర్ట్స్ లాంటి యాక్టివిటీస్ లో కూడా మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేశారా?
1: నా గురించి, నేను కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పాలంటే, ఫ్రమ్ స్కూల్ టైం నేను కల్చరల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్ స్టూడెంట్ని, అట్ ద సేమ్ టైం స్టడీస్లో కూడా. స్కూల్ వరకు కల్చరల్ అండ్ స్టడీస్ అనేది ఒక కాంబో ఉండేది నాకు. బట్ ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో స్టడీస్తో పాటు నాకు సాఫ్ట్ స్కిల్స్ అనేది కొంచెం అడిషనల్గా యాడ్ అయ్యింది. సో ఎలక్యూషన్, డిబేట్, ఎస్సెరేటింగ్ అండ్ ఆల్ ఇవన్నీ నాకు కొంచెం అడిషనల్ యాక్టివిటీస్ లాంటివి స్టార్ట్ అయ్యాయి ఫ్రమ్ కాలేజ్ టైం నుంచి.
0: సో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ ఏంటి మరి దాంట్లో, అండ్ నీ కెరీర్ని కూడా ఎన్హాన్స్ చేసే యాక్టివిటీ ఏంటి నీకు?
1: నాకు డిబేట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక పాయింట్ని తీసుకొని దాంట్లో ఉన్న రియాలిటీని బయట పెట్టాలి అంటే డిబేట్ చేస్తేనే ఒక మంచి పాయింట్స్ అనేవి బయటకు వస్తాయి. సో రియాలిటీ బయట పెట్టడం అంటే ఇట్స్ అ గుడ్ థింగ్ కాబట్టి, సో ఐ వుడ్ ప్రిఫర్ డిబేట్.
0: గుడ్ వన్ నదియా. మరి నువ్వు సాహితి, నీకు ఇలా స్టడీస్తో పాటు ఇంకా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా?
2: నాకు స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి కమ్యూనికేషన్ స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి నాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. నేను స్కూల్ డేస్ నుంచి ఎలక్యూషన్స్లో, సెమినార్స్లో, ఇంకా డాన్సింగ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది.
0: సో నీకు సెమినార్స్ అండ్ డాన్సింగ్ ఇంట్రెస్ట్ అన్నావు కదా, అది నీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసింది?
2: సెమినార్స్ అనేది ఎంతమందిలో ఉన్నా మనం కాన్ఫిడెంట్గా మాట్లాడే ఒక కమ్యూనికేషన్ స్కిల్ లాగా నాకు యూజ్ అయింది. ఇంకా డాన్సింగ్ అనేది నా మెంటల్ హెల్త్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అయింది.
0: ఓకే, బాగా చెప్పావు సాహితి. మరి ఇప్పుడు మన కాలేజ్ అంటేనే మనకి చాలా మెమరీస్ ఉంటాయి కదా, సో స్కూల్ నుంచి కాలేజ్ వరకు మీకు బాగా గుర్తున్న మెమరీ ఏంటి?
1: స్కూల్ నుంచి కాలేజ్ వరకు అని చెప్తే, స్కూల్లో నాకు ఐ వాజ్ ఇన్ 9th grade అనుకుంటా, నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ వచ్చింది. నేను యాన్యువల్ డే రోజు నాకు అందరి ముందు, అందరి పేరెంట్స్ ముందు, స్టూడెంట్స్ ముందు, ఓవరాల్ హోల్ స్కూల్లో ఒక బెస్ట్ గర్ల్స్ కేటగిరీలో బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ అనేది నాకు ఇచ్చారు. సో స్కూల్ టైంలో అది ఒక మెమొరబుల్ అండ్ లైక్ లిటిల్ విట్ నాట్ ఎ లిటిల్ బట్ లార్జర్ ప్రౌడ్ ఫీలింగ్ అది. ఇంకోటి కాలేజ్లో అంటే, నాకు కాలేజ్లో ఒక ప్రజ్ఞా క్లబ్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ నేను ప్రజ్ఞా క్లబ్ వన్ ఆఫ్ ది లీడ్ని అక్కడ. సో ఆ లీడ్ అనేది ఒక ప్లేస్, సో ఇట్ మోటివేటెడ్ మీ అండ్ ఇన్స్పైర్డ్ మీ త్రూ మై సీనియర్స్. సో ఇది ఒక మెమొరీ. ఇంకా ఫన్నీ మెమొరీస్ చెప్పుకోవాలంటే, మేము క్లాస్ మధ్యలో బ్యాక్ బెంచ్ కూర్చొని స్నాక్స్ ఓపెన్ చేసి తినడం, మళ్ళీ స్నాక్స్ ఓపెన్ చేస్తే సౌండ్ వస్తుంది కదా, సో బాటిల్స్ పడేసి ఆ సౌండ్ మధ్యలోనే ప్యాకెట్స్ ఇలా ఓపెన్ చేసి తినేసేవాళ్ళం. సో అలాంటి ఫన్నీ మెమొరీస్, ఇంకా మంచి మెమొరీస్ కూడా ఉన్నాయి నాకు.
0: చాలా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి నదియా. అలాంటి చిలిపి పనులు భలే ఉంటాయి కదా కాలేజ్ డేస్లో.
1: చాలా
0: అవును. మరి సాహితి, నీకు ఇలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా?
2: మెమరబుల్ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే చాలా మెమరీస్. మనం పేరెంట్స్తో షేర్ చేసుకునేవి కూడా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం కాబట్టి, వాళ్ళతో చేసే చిన్న చిన్న గాసిప్స్, లెక్చరర్స్ మీద వేసుకునే చిన్న చిన్న సెటైర్స్, ఇంకా బంక్ చేసినప్పుడు, తెలియకుండా రూల్స్ బ్రేక్ చేసినప్పుడు, కాలేజ్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ఏ వేరు.
0: అవును. మరి లెక్చరర్ మీద సెటైర్స్ అన్నావు కదా, ఏ సెటైర్ వేసేదానివి ఎక్కువగా, ఏ లెక్చరర్ మీద అండ్ ఎందుకో కూడా చెప్పాలి.
2: అవన్నీ చెప్పేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది.
0: అవునా? ఓకే ఓకే. ఇప్పుడు దాకా ఇంత ఫన్నీగా అండ్ మీ మెమరీస్ని షేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ జనరేషన్లో యూత్కి యోగా ఇంపార్టెంటా లేదా ఈ జిమ్ వర్కౌట్స్ ఇంపార్టెంటా, మీ ఒపీనియన్ ఏంటి? సో సాహితి నువ్వు చెప్పు ఫస్ట్, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు దీని మీద?
2: నా ఒపీనియన్ ప్రకారం రెండు ఇంపార్టెంటే, ఎందుకంటే దేనికి ఉండే ఇది దానికి ఉంది. జిమ్ అనేది బాడీని బిల్డ్ చేసుకోవడానికి, మజిల్ని బిల్డ్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. యోగా అనేది మన మెంటల్ హెల్త్ కోసం ఇంపార్టెంట్. స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి యోగా ఇంపార్టెంట్.
0: సో నదియా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీ మాటల్లో?

0: ఉంటుంది. కాబట్టి యోగా అనేది చాలా ఎక్కువగా మంచిది అని చెప్తాను. అట్ ద సేమ్ టైం జిమ్ తక్కువ అని కాదు, జిమ్ అనేది మజిల్ బిల్డింగ్ కోసం, బాడీ బిల్డింగ్ అనేవి దానికి ఉపయోగిస్తారు. బట్ యోగా బోత్, ఐ మీన్ ద ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ని స్ట్రాంగ్ చేసేదానికి యూజ్ చేస్తారు.
1: ప్రెసెంట్ యూత్ లైఫ్ కి ఏది మెయిన్ అంటే, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ చాలా స్ట్రెస్ అని డిప్రెషన్ అని చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, సో ఏ హ్యాబిట్ ని అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు?
2: టుడేస్ యూత్ కి నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే, వాళ్ళని ఇంకొకరితో కంపేర్ చేసుకోవద్దు. నెవర్ కంపేర్ దెమ్సెల్స్ విత్ అదర్స్, ఎందుకంటే ఎవరికి ఉండే పవర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఇంకా డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ గురవ్వకూడదు, సోషల్ మీడియాని లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి, కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయాలి, ఈజీగా గివప్ ఇవ్వకూడదు, పంచువల్గా ఉండాలి, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి దేన్నైనా, అంటే ఎక్కువ మైండ్కి తీసుకొని మార్క్స్ పేరెంట్స్కి బాధ పెట్టడం ఇలాంటివి చేయకుండా ఉండాలి.
1: యా బాగా చెప్పావు, అంటే ఇప్పుడు మనం ఆల్ ఈజ్ వెల్ టేక్ ఇట్ ఈజీ అంటూ ఉండాలి. సో నది నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మరి?
0: నేను యూత్కి ఇచ్చే ఒక సజెషన్, యాజ్ ఎ యూత్గా యూత్కి ఇంకో సజెషన్ ఇవ్వాలంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిందే ఇవ్వాలి, దానికి మించి నేను ఇవ్వలేను కూడా. బట్ ఏం ఇవ్వాలి అని అనుకుంటున్నానంటే, మీరు గాంధీజీది ఒక కొటేషన్ చూసే ఉంటారు, బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. మీరు వరల్డ్లో ఏదైనా చేంజ్ చూడాలి అని అనుకుంటే ఆ చేంజ్ ఫస్ట్ మీలో నుంచి రావాలి. ఇప్పుడు చాలామంది ఏదైనా మంచి ఛాన్స్ వచ్చినా, ఏదైనా మా లైఫ్లో చేంజ్ వస్తే మేము సక్సెస్ఫుల్ అవుతాం, ఇదవుతాం, అదవుతాం అని అంటారు. బట్ కాదు, మీరు ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవాలి, కానీ ఆపర్చునిటీస్ మీ ముందు రాదు. చేంజ్ అనేది మీలో నుంచి రావాలి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రాదు. సో కాబట్టి ఏదైనా మంచిగా అయ్యిద్ది, ఏం చేయాలనుకున్నా మీరు స్టార్ట్ చేస్తేనే అది జరుగుతుంది. అదే జరిగిద్ది అంటే కాదు. సో బి ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్.
1: చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పావు నాదియ. మీరు చెప్పిన మాటలన్నీ కూడా యూత్కి ఎంతో కొంత ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ జోన్కి వెళ్దాం, రెడీనా మరి?
0: యా రెడీ.
1: ఓకే, ఇప్పుడు మీ ఇద్దరికి ఈ క్వశ్చన్, మీకు ఒకవేళ టైం మిషన్ దొరికితే పాస్ట్ కి వెళ్తారా లేదా ఫ్యూచర్ కి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తారో కూడా చెప్పాలి.
2: పాస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసేసాం కాబట్టి ఫ్యూచర్ కి వెళ్తాం, ఫ్యూచర్ లో జరిగేవి చూస్తాం కాబట్టి. ఒకవేళ ప్రెసెంట్ లో జరిగే దానికి కాజే ఫ్యూచర్ అయితే దాన్ని ప్రెసెంట్ లోనే చేంజ్ చేసుకుంటాం.
1: దట్ స్మార్ట్ వన్ సాహితి. మరి నదియా నువ్వు చెప్పు.
0: నేను ప్రెసెంట్ జరిగే టైంని బట్టి ఎక్కడ వెళ్ళాలో చూస్ చేసుకుంటా. ఇఫ్ ప్రెసెంట్ జరిగేది నాకు రిగ్రెట్ అయింది అనుకోండి, పాస్ట్లో ఇది కరెక్ట్ చేసుకుంటే నా ప్రెసెంట్ బాగుండేది అని అనుకుని, నేను పాస్ట్కి వెళ్ళి అది సరిదిద్దుకొని ప్రెసెంట్ అనేది కొంచెం స్మూత్గా డీల్ చేసుకుంటా. అదే పాస్ట్ అనేది నేను వెళ్ళలేను, నేను ఐ కాంట్ చేంజ్ అంటే నేను ఫ్యూచర్కి వెళ్ళి తెలుసుకుని పాస్ట్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్లీగా డీల్ చేసుకుంటూ వెళ్తాను.
1: బాగా చెప్పావు నాదియ. ఇప్పుడు ఫన్నీ క్వశ్చన్స్, మీరు క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఆలోచించాలి మరి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ నాదియా నిన్ను అడుగుతాను. ఇఫ్ అన్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఇస్ మూవింగ్ నార్త్, ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ నార్త్ వైపు వెళ్తుంటే దాని స్మోక్ ఏ డైరెక్షన్లో వస్తుంది చెప్పాలి మరి, జాగ్రత్తగా థింక్ చేసి.
0: ఎలక్ట్రిక్ ట్రైన్కి స్మోక్ ఎందుకు వస్తుంది?
1: అవును నది, ఆ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా విని స్మార్ట్గా ఆన్సర్ చేసావు. మరి సాహితి ఇప్పుడు నిన్ను, ఒక డిక్షనరీలో ఏ వర్డ్ని ఇన్కరెక్ట్లీగా ప్రొనౌన్స్ చేస్తాము?
2: ఇన్కరెక్ట్లీ అనే వర్డ్ని
1: మొత్తానికి నువ్వు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు సాహితి, అంటే మీరిద్దరు క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వింటున్నారనమాట. ఇప్పటిదాకా ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, సో నది ఫేవరెట్ సాంగ్ ఏంటి?
0: నా ఫేవరెట్ సాంగ్, నేను యూజువల్లీ సాంగ్స్ అంత ఎక్కువగా వినను, ఏదైనా వింటాను అని అనుకుంటే లైక్ కొంచెం మూడ్ రిలాక్సింగ్ గాను ఏదైనా కూల్గా స్మూత్లీగా వెళ్ళే సాంగ్స్నే ఎక్కువ వింటాను. నేను శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో సిరి వెన్నెల అనే సాంగ్ ఉంటుంది, అది కొంచెం ఫ్లోయిగా లైక్ రిలాక్సింగ్గా ఉంటుంది ఆ మ్యూజిక్ అనేది. సో నేను అది ఎక్కువగా వింటూ ఉంటాను.

0: సో నదియా అండ్ సాహితీ, ఈరోజు మీతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మా లిజనర్స్తో షేర్ చేసుకున్నారు. వి ట్రూలీ ఎంజాయిడ్ ఇట్. మీరు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ, కీప్ గ్రోయింగ్, కీప్ షైనింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే.
1: ఓకే దెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆకాశవాణి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ని స్టూడెంట్స్కి ఇచ్చి చాలా మోటివేట్ చేస్తున్నారు అండ్ ఇన్స్పైర్ కూడా చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఆకాశవాణి అనేది ఎప్పటికన్నా గుర్తుండిపోయేలా ఉంటుంది.
2: సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
3: మీరు ఇంతవరకు వన్ డే ఆర్జే కార్యక్రమం విన్నారు.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
5: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
4: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
5: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
4: ఆకాశవాణి
5: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: Maharashtra, Marathwada, West Madhya Pradesh and West Rajasthan. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిర్లో ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పెళ్లి చిత్రానికి మనో చిత్ర బృందం పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తరువాత మీరు వినబోయే పాట చిత్రం చిత్రానికి నిహాల్ ఉషా పాడారు. రచన కులశేఖర్.

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుండి రిలే వింటారు.

0: సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య రూల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులు అర్పించారు. వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఎమర్జెన్సీ కాలం అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటిగా అభివర్ణించిన మోదీ, ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆ కాలంలో పౌర స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయటం, భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించటం, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడం వంటివి జరిగాయని చెప్పారు. రాజ్యాంగం అనేది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, హక్కులు, విధులు ప్రతిబింబిస్తుందని మోదీ పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సూత్రాలు పరిరక్షించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యుల పరిరక్షణ కోసం ఎదురొడ్డి నిలిచిన వీరులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. దేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయులు ఒకటైన ఆ సమయంలో వారి ధైర్య సాహసాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాయని కొనియాడారు. ఆ కాలంలో పౌర హక్కులు రద్దు చేశారని, భావ ప్రకటన స్వేచ్ఛ హరించుకుపోయిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు కీలకమైన సమస్యలు బలహీనపడ్డాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యులను రక్షించడం కోసం అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య యోధులందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. 1975 జూన్ 25 అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై మళ్లీ ఎప్పుడూ అలాంటి దాడి చేయకుండా చూసేందుకే మోదీ ప్రభుత్వం జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్గా పాటిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. బాబా బందా సింగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. బాబా బంద్ సింగ్ బహదూర్ గొప్ప యోధులని, ఖల్సా సైన్యానికి మొదటి జనరల్ అని, అసమాన పరాక్రమానికి చిహ్నమని కొనియాడారు. మాతృభూమి, ఆత్మగౌరవ రక్షణకు అంకితమైన బాబా బందా సింగ్ బహదూర్ తన అసమాన ధైర్యం, నైపుణ్యం కలిగిన నాయకత్వంతో మొఘల్ సైన్యాన్ని అనేక సందర్భాల్లో ఓడించి వారి అణిచివేత నుంచి విముక్తి చేశారని, రైతులకు వారి హక్కులు ప్రతిఫలం దక్కేలా చూసేందుకు ఒక న్యాయబద్ధ వ్యవస్థను స్థాపించారని సామాజిక మాధ్యమ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు ఉత్తరప్రదేశ్లో వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీస్ ప్రారంభించారు. వారణాసిని ఢిల్లీ మీదుగా ప్రపంచంతో అనుసంధానించే ఈ మొదటి హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీస్ దేశ నలుమూలలను ప్రపంచంతో, ప్రపంచాన్ని భారత్తో సులభంగా అనుసంధానించే లక్ష్యంతో ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త హబ్ అండ్ స్పోక్ మోడల్ దేశ ప్రజల ప్రయాణ విధానంలో ఒక చరిత్రక మార్పు తీసుకొస్తుందని తెలిపారు. దేశంలో ఏ నగరంలో నివసిస్తున్న ఎవరైనా సరే తమ సొంత నగరం నుంచే అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించవచ్చని, మన దేశ విమానాల్లో ప్రపంచవ్యాప్తంగా సులభంగా నమ్మకంతో పయనించవచ్చని చెప్పారు. గడిచిన 12 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని, 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 160కి పైగా పెరిగిందని తెలిపారు. రాబోయే 6 వారాల్లో మరో 6 విమానాశ్రయాలను ఈ మోడల్తో అనుసంధానిస్తామని మంత్రి తెలిపారు.
1: This has been long pending reform that we wanted to bring in Indian civil aviation. India has become the third largest domestic aviation hub in the whole world. Now we want to take it to the next level. In the next 6 weeks, just like how we have started Varanasi here today, we are connecting it to Delhi airport as the hub, and from there they can connect to 17 cities across the world. And now taking the similar concept in the next 6 weeks, we want to start it in 6 new more airports.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటిస్తారు. భారత్ యూకే ఆర్థిక వాణిజ్య ఒప్పందం వచ్చే నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లండన్ పర్యటనలో భాగంగా బ్రిటన్ వ్యాపార వాణిజ్య శాఖ కార్యదర్శి పీటర్ కైల్తో గోయల్ ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారతీయ ఎగుమతుల మార్కెట్ పరిధి పెంచేందుకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఈ పర్యటనలో గోయల్ ఇండియా గ్లోబల్ ఫోరం ప్రారంభ సెషన్లో ప్రసంగించడంతో పాటుగా హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్తో సమావేశమవుతారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ యుఎస్ డాలర్లు చేర్చాలనే ఉమ్మడి లక్ష్య సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు వచ్చిన విరాళాల నిర్వహణపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని దాఖలైన బిల్లుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. అయితే ఈ వ్యవహారం నిర్ణీత సమయంలో విచారణకు స్వీకరిస్తామని పిటిషనర్కు కోర్టు హామీ ఇచ్చింది. కీలక ఆధారాలు సంరక్షించేందుకు వీలుగా అత్యవసర విచారణ జరపాలని న్యాయమూర్తులు బివి నాగరత్న, జాయ్ మాల్యా బాగ్జీలతో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, కానుకలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ చెల్లింపుల రికార్డ్స్ భద్రపరచాలని పిటిషన్ కోరింది. అలాగే ట్రస్ట్ నిధుల నిర్వహణలో పారదర్శకత, విరాళాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పేర్కొంది. ఆర్థిక అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన ప్రత్యేక విచారణ సంఘం దర్యాప్తు పిటిషన్ ప్రస్తావించింది. ఈ కేసు కేవలం విరాళాల నిర్వహణకు సంబంధించిందేనని, మతపరమైన ఆచారాల్లో జోక్యం చేసుకోవడలేదని పిటిషనర్ స్పష్టం చేశారు. మరోవైపు లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సిట్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆలయ నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుంది. వెనిజులాలో ఈరోజు ఉదయం సంభవించిన వరుస భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్ తెలిపారు. కార్కాస్ పరిసర ప్రాంతాల్లో పలు భవనాలు కూలిపోవడంతో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన రోడ్రిక్స్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు క్లాసులను, అత్యవసరం కాని ఇతర కార్యకలాపాలు నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వెనిజులాలో సంభవించిన తీవ్ర భూకంపాలతో జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తన సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ విపత్తుతో ప్రభావితమైన వారందరికీ భారత్ అండగా ఉంటుందని, అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్లో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, లడక్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అండమాన్ నికోబార్ దీవులు, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, విదర్భ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, పశ్చిమ బెంగాల్, సిక్కింలు ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈరోజు బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత మహిళల జట్టు ప్రస్తుతం ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్లు గెలిచిన రన్ రేట్ తక్కువ కారణంగా 4వ స్థానంలో ఉంది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 64 పరుగులతో భారీ విజయంతో ఈ టోర్నీ ప్రారంభించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్పై 95 పరుగుల తేడాతో మరో విజయం అందుకుంది. అయితే గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈరోజు ఉదయం మాంటెరియోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 1-0 తేడాతో సౌత్ కొరియాపై విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుంది. అంతకుముందు మెక్సికోలో జరిగిన మ్యాచ్లో మెక్సికో 3-0 తేడాతో చెక్ రిపబ్లిక్ను ఓడించింది. ఇక గ్రూప్ సి మ్యాచ్లో మొరాకో హైతీని ఓడించి నాకౌట్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 1975 నాటి అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పోరాడిన వీరులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈరోజు నివాళులర్పించారు.

0: వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మొట్టమొదటి ఈజీ కనెక్ట్ విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. వెనిజులాలో ఈరోజు సంభవించిన భూకంపాల కారణంగా 32 మంది మరణించగా 700 మంది పైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డెల్సీ రోడ్రిక్స్ తెలిపారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు మాంచెస్టర్లో జరిగే గ్రూప్ ఏ మ్యాచ్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
3: I am Dr. Deepika, MBBS from Bhimavaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
2: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
4: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిరియాల రంగమ్మ బృందంచే తంబూరు కథ వింటారు.

మంది తోటుకోడళ్ళు చాలా ఒక్క పుణ్యాత్తులు. మా ఎండకెళ్ళ వారిని ఎండకేకేసి ఆకులను వారే కన్నం పెడతారు. వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తారు. 6 మంది తోటుకోడళ్ళు ఎవరి దేవికే నో.

ఏడాది మేడల్లో కళ చూసింది. అమ్మా ఒక్కెత్తి ఒక పొడుగున్నారు, ఎంత చక్కగా వీరు ఉన్నారా, ఈ పిల్లలు ఎవరమ్మా అని చక్కగా వీరుగో నీ పొరుగమ్మని అడుగుతుంది. అమ్మా ఎవరు పిల్లలు కాదమ్మా, నీ మరిది కొడుకులు ఉన్నారు, నీ తోటి కోడళ్ళ పిల్లలు ఉన్నారు. అమ్మా చక్కగా నాకన్నా వేడెనకాలు వచ్చారు, ఎంత చక్కని బాలల కన్నారు అమ్మా ఈ

0: కొడుకుల దగ్గరకు వచ్చింది, మరిది కొడుకుల దగ్గరకు వచ్చి అమ్మ ఎక్కడ లేని కూడా ఏడుస్తుంది
1: నారాయణమ్మ,
0: ఒకళ్ళు దుఃఖమడం వస్తుంది, ఎందుకు పెద్దమ్మ ఏడుస్తున్నావు, ఏమవుతావు బాబు, చక్కగా మీ నాన్నలే నాకు మరుదులు అవుతారు, మేము తోటి కోడలం బాబు, నాకు కూడా బిడ్డలు లేరు, చక్కగా నాయన పాలు పోసి పరమాన్ని వండుతాను, నెయ్యి పోసి నీతి గారు వండుతాను, మా ఇంట్లో భోంచేయండి పెద్దమ్మ, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చాం, రేపు వస్తాం పెద్దమ్మ, అలాగే బాబు మర్చిపోకండి, మధ్య కొడుకులతో చెప్పి చక్కగా నారాయణమ్మ, చక్కగా నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది, అమ్మ పాలు పోసి పరమాన్యం ఉండింది, నెయ్యి పోసి గారెలు ఉండి కొడుకులకి చక్కగా అమ్మ ఏమేసింది, చక్క జిల్లెడ ఆకులు ఇస్త్రా కుట్టింది, ఆరు మందికి ఆరిస్తట్లేసింది, ముద్ద ముద్ద వండంబే పెట్టారా అమ్మ, తిన్నావక్క గంట పొద్దుకి అమ్మ.

0: కడుపులో మంటలు వస్తుంది,
1: మంటలతో కలాస మజ్జిగుంటి పెద్దమ్మ. అలాగైనా చక్క నారాయణమ్మ చక్కగా సున్నం కుండ కాడకొచ్చి చేతుడు సున్నం చెంబులో కలిపి ఆరు మందికి ఆరు కళాసలు ఇచ్చింది, మజ్జిగంట చేతికి ఇచ్చింది. ఎంత పిల్ల, 6 సంవత్సరాల పిల్లలు మజ్జిగంటనే గమ్మును తాగారా. తాగిన ఒక్క గంట బుద్ధుకి నిరంత ఒళ్ళు మంటలు వచ్చాను, పిల్లలు కూడా ప్రాణ వదిలిను. చూసింది నారాయణమ్మ, అమ్మా ఈ పిల్లలు ఎక్కడో చస్తారనుకున్నా, నా ఇంట్లో చచ్చిపోయారు. అయ్యో నారాయణమ్మ, చక్కగా కాలు కూడా తడపగట్టి దాని ఇంటి వసలే ఉందమ్మా, పాడుబడి ఇప్పుడు బావి ఉంది, నుయ్యి ఉంది, కాలు కూడా తడపగట్టి బావిలోన బాలు ఆలవేసానమ్మా. బావిలో బాలు ఆలవేసి అమ్మా పైన బల్ల పెట్టి

0: చక్కగా మర్యాద లేకుండా ఇంట్లో ఉంది.
1: ఏమి ఎరగనట్టుగా ఇంట్లో ఉంది
0: నారాయణమ్మ, ఏమి ఎరగనట్టుంది నారాయణమ్మ. కథ లేకుండా ఇక్కడ బిడ్డల కన్న తల్లులు, అయ్యో బాలల కన్న కన్న తల్లులు. మా పిల్లలు చాలా పొద్దుపోయింది, ఇంకా ఇంటికి రాలేదా. మా ఊరంతా పిల్లలు కూడా తల్లులు కలదిరిగారు,
1: వెళ్ళారు
0: లేరు. పంతులు గారింటికి వచ్చారు, అయ్యో పంతులు గారు ఏమయ్యా మా పిల్లలేరు, అమ్మా ఎప్పుడో పడి వదిలేసేందమ్మా, ఎక్కడ ఆడుతున్నారు వెళ్ళి చూసుకోండి అమ్మా. ఊరంతా కలదిరిగారు, ఎక్కడ చూసినా పిల్లలు లేరు. నాయన ఎక్కడికి వెళ్ళిపోయారు చిన్ని బిడ్డలు, ఆరు మంది తోటి కోడళ్ళు. చక్కగా నారాయణ ఇంటికి వచ్చారు.

ఎక్క నారాయణమ్మే పొద్దున్న తీసుకొచ్చిందమ్మా, మందు పెట్టి నూతులో వేసింది, చూపిస్తాను రా అన్నని. దాసి రమణమ్మ ఆరు మంది తల్లిగారు చూడగా ఆ పిల్లలు నూతులో పడ్డ పిల్లలు ఎలాగున్నారమ్మా, సొప్ప పిండిల్లాగా తేలిపోయారు. బాబు నా అమ్మ నారాయణమ్మ స్వనాయన మిమ్మల్ని చంపడానికి దాని ప్రాణం ఎలాగొచ్చిందో, మనసు ఎలాగొప్పిందో, అమ్మా మా బిడ్డను చూపెట్టావు ఇంతే చాలని. అమ్మా ఏడు వారల బంగారు నగ ఆరు మంది తోటుకోడళ్ళు నగలు మూట చక్కగా ముసమ్మ చేతికిచ్చాను. మా అమ్మ ఎక్కడ నువ్వు పనిచేయక్కర్లేదు, ఈ డబ్బు నువ్వు కూర్చొని తినచ్చు. అయ్యో ఎవరి బిడ్డలు వారెత్తుకొని తల్లిగారు కూడా నూతులు పడ్డారా మరి. అయ్యో దాసి కళమ్మ చూసింది, మా ఈ పిల్లలకి తల్లిని చూపించకపోయినా బాగుండు, బతికే వారు వారే వారే పోయారు, ముసలి ప్రాణం ఉంటే ఎందుకు పోతే ఎందుకు. అమ్మాయి నగల మూట కూడా నూతులు వేసి ముసలి

మర్యాద లేకుండా చక్కగా నారాయణమ్మ ఉంది, నారాయణమ్మ కథ లాగుండని ఇక్కడ శంకరుడు కళ చూశాను, మా గంగాదేవి బాగా చూసింది, పుణ్యం వచ్చి నూతిలో పడది, పాపం వచ్చి ఊరేగుతుందని ఆ భగవంతుడు శంకరుడి దగ్గరికి గంగాదేవి వెళ్ళిపోయి అయ్యో చక్కగా ప్రాణేశ్వరా చక్కగా చచ్చిపోయిన వారిని బ్రతికించండి అలాగేనని కోరుడు ఊతేశాడు భగవంతుడు. గంగాదేవి చక్క ఉప్పొంగి పడుకున్న వారు లేసినట్టుగా మా పక్క మెట్టు దులుపుతూ దిగుదిగ్గునా లేచారు. బాబు మేము చచ్చిపోయారమ్మా, అయ్యో తాతయ్య మేము చచ్చిపోయామా, అయ్యో శంకర సర్వేశ్వరా మా అక్క నారాయణమ్మ బిడ్డలు చంపి నూతిలో వేసింది అందుచేత మేము చచ్చిపోయాం. అవునా అమ్మా, మా ముసలమ్మ నేను చచ్చిపోయాం, ఈ కొడుకులు చచ్చిపోయారని తల్లిలు చూపించాను, ఈ తల్లులే నగల మూట నాకు ఇచ్చారు, ఈ నగల మూట నాకెందుకు పాపం వస్తుందని నగల మూట నూతిలో వేసి నేను కూడా చచ్చిపోయాను. మా అమ్మ నువ్వు చాలా మంచిదాని, ఆ డబ్బు గారి తీసుకుని ఇంటి ఆ నగల మూట తీసుకుని నువ్వు తినింటే తరంతా అనుకోండి పాపం పెరిగిపోయింది. మా అమ్మ మా అమ్మకి చక్కగా

చూసింది. మా చక్కగా నారాయణమ్మ కళ్ళ చూసి, మా ఎవరు మేడల్లో వాళ్ళ హాయిగా ఉన్నారు, శంకరుడు కళ్ళ చూశాను, మా వారు వీరు చెప్పంగా విన్నాను, మా నారాయణమ్మ ఇంటికి ఆళ్ళ భిక్షానికి వెళతాను, అమ్మా ఏమి ఇస్తుందని ఆ భగవంతుడు శంకరుడు ఆ జంగవేషము ఏ రీతిగా కడుతున్నాడు అమ్మ.

ఇల్లు కాదు ఎన్ని మరవాయలు కొట్టు, గాదులు బియ్యం పోసుకునే గాదులు, అయ్యో ఏమీ లేదు వెళ్ళిపోవయ్యా, చాలే మా కాశీకి నేను ముసలాయిని, మా మీదకెళ్ళే నేను ముసలోని, అమ్మా వండిన వండు గుప్పుడు పెట్టమ్మా, కాసులో నీ పేరు చెప్పుతమ్మా నారాయణ, మానందులో నీ పేరు చెప్పుతా, అలాగే నేను చక్కగా నై అమ్మా గాజు ఎక్కడికొచ్చింది, గాజు దగ్గరకు వచ్చి దోషుడి బియ్యం చేత పెట్టింది ఏడేడి.

సుందనారాయణ మళ్ళీ ఎక్కడికి వచ్చిందమ్మా? చక్కగా 6 సంవత్సరాలు మా సోళ్ళు ముక్కుపోయి సోళ్ళు అమ్మా పురుగులు పెట్టి ఉన్నాయి. అమ్మా దంబ చెరిగితే చుట్టుపోతుంది, బాగు చేస్తే మట్టి పోతుంది. అమ్మా మట్టో చుట్టో పొట్టలో పడుతుందని నారాయణమ్మ మంచి నీళ్లతో ఎస్తలు పెడితే రెండు దమ్ముడు ఉప్పు కావాలి. రోజు దమ్ముడు పోతే నాకు ఎలాగొస్తుందని నీళ్లతో ఎస్తలే పెడతాను.

0: వస్తుంది నారాయణమ్మ.
1: అవును
0: అమ్మ, అలాగే ముసలోడు పాపం.
1: అవును
0: మయా, పళ్ళున్నాయో లేవో కాసులో నా పేరు చెప్తాడంట. అలాగే నారాయణమ్మ అమ్మ చొక్క కాకుండా కాడకొచ్చి చేతుడు చూడు సోప, చేతిలో పట్టుకొని

నాకేమి లాభము, నిన్ను తాగానంటే ఒక్క పూట ఆగడి సేపోతుందో. మరి నాక కుండలో వేసుకుంది నారాయణమ్మ. ముసలోడు పాపం అమ్మా చక్కగా ఎక్కడికి వచ్చిందమ్మా, డంపు పెట్టి కాడికి వచ్చింది. కప్పుకుంటే ఎచ్చగా ఉంటుంది, ఒక చీర తీసింది పాత చీర. అమ్మా పరుసుకుంటే మెత్తగా ఉంటుంది. చలికాలం అని ఓ పాత చీర చేతబెట్టి ముందుకి అమ్మా ఏడు.

0: వరహాల కొట్టుకు వచ్చింది, ఒక వరహా చేత పెట్టింది, వరహానికి 4 రూపాయలు ఓన్లే ముసలోడు చుట్టు ముక్కన కొనుక్కుంటాడు. కొట్టు ఎంత చిన్న ఓయనమ్మా, నాకేము లాభము అని మళ్ళీ వరహాలు కొట్టో చేసుకుంది నారాయణమ్మ. భగవంతుడు శంకరుడికి ఏమిస్తాన బుద్ధి పుట్టలేదు. అయ్యో నారాయణమ్మ, 7 మేళ గుడ్డ అలికేసింది నారాయణమ్మ కంటి కనిపించింది. అది చూసింది నారాయణమ్మ, ఇది ధర్మం ఇస్తానని చక్కగా నారాయణమ్మ అమ్మా సున్నకుండ కాడికొచ్చి ఆ గుడ్డ అందులో ముంచి తల్లి మూకుట్లో పెట్టుకొని 7 మేడలు కూడా దాటానా. అన్నం అన్నావు కదని సంచి పెట్టుకో, తోలు పెట్టి సాతయ్యా మా బాగా చూశాడు శంకరుడు. అన్నం పుట్టిస్తాను నారాయణమ్మ, అన్నంలో వేస్తుందో వేయట్లేదు అయ్యో సున్నమని ఆ భగవంతుడు శంకరుడు సంచి నుండి అన్నం పుట్టించాను. అయ్యో తాతయ్యో, ఈ అన్నం నా ఇంట్లో ఉంటూ 3 రోజులు తిందును, అన్నం ఏం చేస్తావు? నా ఇంట్లో మనవల గల్లవాడిని, మునుమనవల గల్లవాడిని, కోడళ్ళ గల్లవాడిని, కొడుకుల గల్లవాడిని, ఇద్దరు భార్యలు గల్లవాడిని, అమ్మా నీ నెల్లాలు అందరికి పెట్టాలి. అలాగే తాతయ్యా చక్కగా అన్నంలో సున్నం వేసిను, అమ్మా ఉట్టన్నం పెట్టావు, పెట్టిన ఫలితం ఉండదు. కొద్దిగా పచ్చడుంటే అమ్మా అమ్మా బోళ్ళు జాడీలు ఇంటి నిండా అమ్మ జాడీలు ఉన్నాయి,
1: కూరన్నాయి అమ్మా
0: కూర వండుకోలేదు. నువ్వేమిదంటావమ్మా, నేనా చక్కగా దావ తాగుతాను. నారాయణమ్మ ఎక్కడికి వచ్చింది? ఏది సారాలకు వచ్చి చక్కగా నారాయణమ్మ చక్కగా పేడ కూడా చేత పెట్టి అన్నం ఏంటమ్మా నల్లగా ఉంది. ఇందాకే చేశాను తాతయ్య గోంగూర పచ్చడిని, ఏది పేడ చాలా వేసానమ్మా అన్నంలో సున్న వేసే పాటికే అన్నమంతా సున్నాము అయిపోయానా. అయ్యో భగవంతుడు శంకరుడు అయ్యో బాలవేరు దగ్గరకు
1: వచ్చి
0: అమ్మా నారాయణమ్మ పేడా సున్నం దానం చేసింది. అమ్మా ఎవరో చెప్తే ఏదో కదా అనుకున్నాను, ఆ గుడ్డ నదిలో పారవేసింది. గంగాదేవి కళ్ళ చూశాను, అయ్యో పరమేశ్వర నీకు లేను.

వస్త్రం నాకెందుకని తల్లి దరికొచ్చి పోయింది. భగవంతుడు శంకరుడు పారబెట్టి చక్కగా చూసింది. అందులేముందమ్మా, కంది గింజ ఉంది, పుట్టిపోయిన గింజ. అమ్మా నారాయణమ్మ దొరికిందని, ఆవిస దొరికిందని భగవంతుడు శంకరుడు ఏడు ఒడ్డున కుదురు వేసి కుదుట్లో రా మొక్క వేసినాడా. కందికాయ అన్ని అమ్మ గట్టిపోయిన గింజ, అన్ని పుచ్చిపోయిన గింజ, గట్టి గింజ ఒకట్లేదు. అమ్మా నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ చక్కగా అమ్మా నాకు పేడా సున్నం ఇచ్చావు కాబట్టి పేడలోని పురుగుని నారాయణమ్మ, అమ్మా నారాయణమ్మ కథలాగుండదు. ఇక్కడ చక్క ఏడు మంది అన్నదమ్ములు గంగా స్నానానికి వెళ్ళారు. వారి కథ చెప్పాలి. అన్నదమ్ములు మా ఆరుమంది తమ్ములు చక్కగా స్నానాలు చేసి చక్కగా బ్రాహ్మణులతోటి మంత్రాలు చదివించుకొని చక్కగా డబ్బులు దక్షిణిస్తున్నారు. ఇక్కడ చక్కగా గోపయ్య

0: అన్నదమ్ములు చక్కగా కొబ్బరికాయ కొట్టి అమ్మాయి మనకు అవసరమా, డబ్బులన్నీ అయిపోతాయి. అమ్మా నారాయణ మెలాడుతో గోపయ్య కూడా అలాంటి వాడు. అమ్మా రాగి డబ్బుతోటి అమ్మా ఆ కాశీ అంతా తిరిగాడు, ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఒక ఇంటికి వచ్చింది అయ్యో చక్కగా అమ్మా గోపయ్య మా ఆరు మంది తమ్ములు, ఆరు మంది తోటుకోడళ్ళు, ఆరు మంది కొడుకులు చక్కగా ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు. భగవంతుడు శంకరుడు కళ చూసిన అమ్మా నారాయణ ఇంటికి వెళ్ళాను పేడస్తున్న ధర్మం ఇచ్చి ఇప్పుడు కొడుకునిస్తానేమంటాడు. అయ్యో శంకరుడు మారుతుందో అని మళ్ళీ ముసలి ముసలు జంగమయ్యి అయ్యో ఎక్కడ పుట్టాడమ్మా చక్కగా నారాయణ ఇంటికి పుట్టి గణగణ దేవుడు గంట కొట్టినాడా భగవంతుడు. మళ్ళీ వచ్చాడు బయటికి, ఇంకా తాతయ్య గారికి బుద్ధి రాలేదు. ఏంటమ్మా తాతయ్య అమ్మా అమ్మ నారాయణమ్మ కొడుకునిస్తాను కొంగు పట్టావమ్మా నారాయణమ్మ. అయ్యో అయ్యో తాతయ్యో కొడుకునిస్తావా చాలే, మొన్నయ్య చక్క సరకారి ఆయన వచ్చాడు, ఐదు వరహాలు ఇచ్చాను, ఐదు రూపాయలు నాకు ఇచ్చావంటే గాజులు వేసుకుంటాను పన్ను కట్టాను అమ్మా. అలాగనా పుడితే వాడికి పురుడు చేయాలి, పెరిగితే వాడికి వాడికి సాగు చెయ్యాలి. అక్కర్లేదయ్యా నా కొడుకు అంతా ఖర్చు అయిపోతుంది. అలాగేనే భగవంతుడు ఆ భగవంతుడు శంకరుడు గోరుడి పుతేసిను అమ్మా నారాయణమ్మ
1: ఖర్చులేముండదు
0: అబ్బాయి కూడా అబ్బాయి కూడా చాలు అమ్మా.
1: ఖర్చూరు పండు ఇస్తాను,
0: ఖర్చూరు పండు చక్కగా అనుభవించి ఓ ఉత్తరాది మింగేసింది. ఆ చూడ చక్కని కొడుకు మా నారాయణమ్మ కడుపులో ఎలా జన్మిస్తుంది.

ఉండే బాలుడు. మాస్టర్ ఎలాగున్నాడమ్మా మల్లికార్జున, వేస్తే 1000 రూపాయలు పట్టుకుంటే 10 రూపాయలు. మా శంకరణ వర మందు కలిగాడు, ఎంతో అందంగా ఉన్నాడు, ఎంతో బాగున్నాడు అబ్బాయి. అమ్మా చక్కని ఒక కుమారుడు, మా యాళ చక్కగా మన సేనుందే, మన ఎకరం పొలంలో, మా ఎకరం పొలంలో చక్కగా అమ్మ దోసపాదు వేద్దాం, వేద్దామని పాదు చక్కగా మా చక్కగా పాదు వేసింది శంకరుడు మాయ వల్ల చక్కగోడనే కాత కాసేనమ్మా. ఆ పాదు కొడుకును కూడా ఆ తోటలోనా మంచి కట్టి మంచి మీద కాపాలు పెట్టానమ్మా. పిల్లలు

0: జాలని నెలతారని భగవంతుడు శంకరుడు ముసలి రూపమాయనమ్మ నాకు ఆకలేస్తుంది
1: మళ్ళీ
0: ఉంటే పెట్టు అమ్మా అన్నం ఎలాగుంటుంది ఇప్పుడే మా అమ్మ సోడంబలు ఇచ్చింది తాతయ్య ఇప్పుడే నీ కడుపు నిండా తాగేసా ఏం నా ఇక్కడ ఏముంది మల్లయ్య లేదని వెళ్ళిపోతాను అమ్మా లేదని ఎలాగన్ను అమ్మా
1: తల్లిదండ్రులు
0: దోసకాయలు ఎరగ్గాసాయి అయ్యో అమ్మా తల్లిదండ్రులు లెక్క పెట్టుకుని వెళ్ళిపోయారు అయ్యో ఏమి ఇవ్వాలి బాబు ఇవ్వనను మల్లయ్య వెళ్ళిపోతాను అమ్మా ఎలాగాని అమ్మా చక్క పాకెనకాలు ఉంది పుచ్చపాదు చక్కగా అమ్మ దోస పండు బాగా ముగ్గుపోయింది అయ్యో తాతయ్యకి ఇస్తాను తింటాడని చక్కగా కోసి చక్కగా మళ్ళీ చక్కగా తాతయ్య గారికి తాతయ్య గారుగా ఆ తాతయ్య శంకరు అమ్మా నాయన తల్లి మంచిది కాదు తల్లిదండ్రి మంచోళ్ళు కాదు అయ్యో చక్కగా అమ్మ పాపాత్ములు ఆయన ఆకలి కూడా తీర్చను మల్లికార్జున శంకరుడు తీర్చను
1: మంచివాడు
0: ఎంత మంచివాడు అని.

వచ్చారు. అమ్మ గోపయ్య నారాయణమ్మ వెళ్ళి వచ్చారు. అమ్మ ఒక కాయ తప్పొస్తుంది, బాబు కాయ ఎవరికైనా ఇచ్చావా? అమ్మ నాకు తెలియదమ్మా, నిజంగా చెప్పు. అమ్మ ఇందాక ఒక తాతయ్య గారు వస్తే ఆకలి ఆకలి అన్నాడమ్మా, దోసపండు ఇచ్చారు. అలాగిస్తే మన ఇల్లు గుల్ల అయిపోతుంది. ఏమండో గోపయ్య గారు, ఇలా డబ్బాయి మనకొద్దు, మనం ఎక్కడికన్నా వెళ్తే అబ్బాయి గుల్ల చేసేస్తాడు. మీరు కాళ్ళు పట్టుకోండి, తలకాయ పట్టుకుంటాను. ఆ మల్లయ్యని రెండు ముక్కలు తగవేసి భగవంతుడు అయ్యి రాయనా, నా వల్ల నువ్వు చచ్చిపోయావని మల్లికార్జున అయిపోయినాడా భగవంతుడు. మల్లికార్జున వెళ్ళిపోయింది. ఆరు మంది తోటకోడళ్ళు, ఆరు మంది మర్దులు, ఆరు మంది కొడుకులు, మా వారొక పుణ్యాత్తులు. పుణ్యం చేసుకున్న వారికి

0: మీరింతవరకు ఇలో నారాయణమ్మ కథ శ్రీమతి మిర్యాల రంగమ్మ బృందంచే తంబూరు కథ విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతం వింటారు. చిత్రం సింహాసనం, ఆలపించిన వారు రాజ్ సీతారాం, పి సుశీల, రచన వేటూరి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి

0: డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్టంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వార్తల వివరాలు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్రా డ్యాం కొత్త స్పిల్వే గేట్లను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోవడంతో నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం హోస్పేటల్లో జరుగుతున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, విశ్వాసం కోసం తన ప్రాణాలను అర్పించిన ప్రవక్త మనమడు హజ్రత్ ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని మొహరం గుర్తు చేస్తుందని ఈరోజు విడుదల చేసిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. మంచితనం, త్యాగం, ధర్మబద్దతకు ప్రతీకగా నిలిచిన ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. మొహరం నిజమైన అర్థం మంచితనం, త్యాగాన్ని స్మరించుకోవడమేనని, ఆత్మపరిశీలన, స్మరణ ఆధ్యాత్మిక భక్తికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ వివరించారు. మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహరం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సంవిధాన్ హత్యా దివస్ సందర్భంగా స్వేచ్ఛ, జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ఎంత ముఖ్యమో చరిత్రలోని కొన్ని అధ్యాయాలు గుర్తు చేస్తాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికలో వెల్లడించారు. ఎమర్జెన్సీ కాలంలో భారీ ఎత్తున అరెస్టులు, పౌర హక్కులపై ఆంక్షలు అమలయ్యాయని తెలిపారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, జర్నలిస్టులు నిర్బంధానికి గురయ్యారని, పత్రికలు, ప్రచురణలపై నియంత్రణలు విధించబడినట్లు గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆ ఘటనలు స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27న వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయసునీత తెలిపారు. డోర్నాలలో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, బహిరంగ సభ ప్రదేశాలను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కలెక్టర్ నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులకు పరిహారం చెక్కులను ముఖ్యమంత్రి అందజేయనున్నట్లు తెలిపారు. నిర్వాసితుల కోసం రాష్ట బడ్జెట్లో 905 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొంటూ,
1: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు ఈ నెల 27వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రానున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే పరిహారం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం 905 కోట్ల రూపాయల బీఆర్ఓను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా బిల్స్ అప్లోడింగ్ కూడా అవుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 27వ తారీఖు రోజు కొంతమంది నిర్వాసితులకు ఈ నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దాదాపుగా 300 కోట్ల రూపాయలకు బిల్స్ అప్లోడ్ చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే 80 కోట్ల రూపాయల బిల్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రోజు మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం.
0: రాష్ట్రంలో యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికి యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రాల నుంచి స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల వరకు యోగాసనాల కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ప్రతిరోజు యోగాను ఆచరించేలా శాఖాపరంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగా అండ్ నాచురోపతి

0: ప్రచార పరిషత్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వార్డు స్థాయిలో శాశ్వత యోగా మందిరాల నిర్వహణ, యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల నియామకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పల్లెపాలెంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సమస్యలు, జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణించి చేపల వేట విధానం, బోట్ల వినియోగం, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. డీజిల్పై ప్రస్తుతమున్న సబ్సిడీని పెంచాలని, వలలు బోట్లు ఇంజన్ల కొనుగోలుపై సబ్సిడీ కల్పించాలని ఈ సందర్భంగా మత్స్యకారులు కోరారు. అలాగే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, పక్కా గృహాల నిర్మాణం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 25, 1975 అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ రోజుని సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్య దినంగా పాటిస్తోంది. 1975లో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వారందరినీ స్మరించుకుంటూ ప్రతి భారతీయునికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య రక్షణపై అవగాహన కల్పిస్తుంది. హింసను ఎదుర్కొన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి పోరాడిన లక్షలాది మంది స్ఫూర్తిని గౌరవించడమే సంవిధాన్ హత్యా దివస్ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. స్వయం సహాయక సంఘాలకు రుణాల వృద్ధి తగ్గడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరమని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల వృద్ధి, పెట్టుబడులు తగ్గడంతో తద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని, ఇది గ్రామీణ ప్రజల ఆర్థిక ఇబ్బందులకు సంకేతమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట ప్రభుత్వం పన్నుల ఆదాయంలో 3.22% తగ్గుదలకు ఇది నిదర్శనమని అభిప్రాయపడ్డారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్వే గేట్లను ప్రారంభించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రేపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత క్లిష్టమైన కాలంగా నిలిచిందని పేర్కొన్న కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో యోగాను ప్రజలు దైనందిన జీవితంలో భాగం చేసే లక్ష్యంతో ఇంటింటికీ యోగా కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: QR कोड स्कैन చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. अरे वाह, భలే గుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
9: ఆ చిహ్నం లేకపోతేనో?
8: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
10: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
11: Good morning, I'm Dr. Vanilla, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy after a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let us come together to be voice complete families.
10: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
12: Are you constantly sneezing, have a blocked nose, or are suffering from allergy problems? Come, let's hear expert advice from city's renowned doctor.
13: I am Dr. Deepika, MBBS from Dimvaram. Many people think allergies are small problems, but they can affect daily life a lot. A blocked nose can disturb sleep, make you feel tired, cause headaches, and make it hard to focus at work or school. Some people even feel irritated because they can't breathe properly. If you keep getting these problems again and again, don't ignore them. Talk to your doctor and take the right treatment on time.
12: Issued in public interest by Dr. Reddy's Laboratories. This information is not a substitute for medical advice. Please consult your doctor. While prepared with care, Dr. Reddy's assumes no liability for its content.
14: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయం వింటారు.
15: మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి, కానీ ఈ ఆహార పదార్థాలను సరైన పద్ధతిలో వండడం వల్ల వాటిలో ఉండే పోషకాలను నష్టపోకుండా చూడగలం. మరి ఆహార పదార్థాలు వండేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇటువంటి విషయాలను మనతో చర్చించడానికి డాక్టర్ ఎం పద్మజ గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మజ గారు.
16: నమస్కారం అండి.
15: పద్మజ గారు, సహజంగా ఆహార పదార్థాలను వండేటప్పుడు ముందుగా మనం చేసే పని ఏంటంటే, వాటిని చిన్న ముక్కలుగా కత్తిరించడం. మరి ఆ ముక్కలను ఎలా కత్తిరించుకోవాలి, ఏ సైజులో ఉంటే బాగుంటుంది, ఇటువంటి విషయాలను చెప్తారా?
4: సాధారణంగా మనం కూరగాయలని కోసిన తర్వాత కడుగుతూ ఉంటామండి. అలా కాకుండా ముందు బాగా కూరగాయలు కడిగిన తర్వాత, ఎందుకంటే అవి మట్టి నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి, వాటిని కడిగిన తర్వాతనే కోసి నీళ్ళలో వేయకుండా మనం వంట మొదలు పెట్టిన తర్వాత ముక్కలు కోసి వెంటనే వంట చేసే దానిలో వేయడం అనేది ఉత్తమమండి. ఎందుకంటే మనకి ఉన్న పోషక విలువల్లో నీటిలో కరిగే విటమిన్లు చాలా ఉన్నాయి, బి కాంప్లెక్స్ సి విటమిన్లు అనేవి. ఇవి మనం కోసిన తర్వాత నీళ్ళల్లో వేయడం వల్ల పోషక విలువలన్నీ నశించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద ముక్కలుగా కొయ్యడము, ఏదైతే మనము తోలు తీసేస్తూ ఉంటామో వీటికి చెక్కుతూ ఉంటామో అది ఎంత సాధ్యమైనంత వరకు అంత సన్నగా తీసుకుని పెద్ద ముక్కలు కోసుకుని వండుకోవడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల పోషక విలువలు అనేది ఎక్కువ నశించకుండా ఉంటాయి.
15: మరి ఆహార పదార్థాలను ముక్కలుగా కోయడం కాకుండా తురమడం ఇలా చేస్తూ ఉంటాము, మరి దీనివల్ల
4: మనం ఎంత చిన్న ముక్కలు కోసి ఎంత సన్నగా తురుముతామో అంత పోషక విలువలు నశిస్తూ ఉంటాయండి. సహజంత వరకు ఎంత పెద్ద ముక్కలుగా కోయొచ్చో మనం అంత చేసి పెద్ద ముక్కలుగానే చేసుకుని మనం వండితే కనుక, అంటే ఎంత తక్కువ మనం ఫుడ్ ని హ్యాండిల్ చేస్తే అంత మంచిదండి. అంటే ఎంత తక్కువ మనం చేతులతో ముట్టుకోవడం కానీ నీళ్ళల్లో కడగకుండా ఉండడం వల్ల పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
15: ఇప్పుడు గోరుచిక్కుడు ఇలాంటి కూరలు వండేటప్పుడు ముందుగా వాటిని ఉడకబెట్టి తర్వాత నీళ్లు వంపేసి తర్వాత కూర వండడం చేస్తూ ఉంటారు, మరి ఈ పద్ధతి కరెక్టా?
4: గోరుచిక్కుడు కాయపాటిని మీరు ఉడకబెట్టి కూర వండితే గనక పర్లేదండి, అదే ముక్కలు కోసి మళ్ళా నీళ్లలో ఉడకబెట్టి నీళ్లన్నీ పడబోసేటప్పటికి మనకు దానిలో ఉన్న పోషక విలువలన్నీ పోతున్నాయి. పీచు పదార్థం అనేది మాత్రమే మనకు ఒంట్లోకి వెళ్తుంది, కానీ దానిలో ఉన్న పోషకాలు అనేది మనకి అందవన్నమాట శరీరానికి.
15: మరి అలా కాకుండా ఉండాలంటే ఎలా ఉండదు?
4: ఒకవేళ మన కూరగాయలు ఉడకబెట్టకుండా కూర చేయలేము అనుకున్నప్పుడు తగినన్ని నీళ్లు గిన్నెల్లో గాని మీరు వండే పాత్రలో గాని ముక్కలు వేసిన తర్వాత అవి మునిగే వరకే నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మూత పెట్టేసి తక్కువ సేగలో మనమేమో త్వరగా అయిపోవాలి వంట అని చెప్పి హైలో పెట్టేసి మూత తీసేసి గబగబ పొంగురాన్ని ఇచ్చేసి వంపేసి వండేస్తూ ఉంటాము. అలా కాకుండా కూర ముక్కలు ఎంతవరకైతే మునుగుతున్నాయో అంతవరకే నీళ్లు పోసి పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే, లేదా ప్రెషర్ కుక్కర్లో పెట్టినా సరే ఆ నీళ్లన్నీ ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలి. అందుకని ఎక్కువ నీళ్లు పెడితే మనం ఎక్కువ టైం పైమే పెడతాం కాబట్టి పోషక విలువలు పోతూ ఉంటాయి. అంటే మనం ఎంత ఎక్కువ వేడికి ఆహార పదార్థాలని ఎక్స్పోజ్ చేస్తున్నామో అంత పోషక విలువలు పోతూ ఉంటాయి కాబట్టి సన్నసగను ఉడకబెడుతూ నీళ్ళన్నీ ఇంకిపోయినాక దాన్ని కూర చేసుకోవడం అనేది మంచి పద్ధతి అండి.
15: పద్మజ గారు, మీరు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ గురించి చెప్పారు, ఈ ప్రెషర్ కుక్కర్ వాడడం వల్ల పోషకాల పరంగా ఆహారంలో ఏమైనా లాభాలు ఉంటాయా?
4: మీకు ఏవైతే నీటిలో కరిగేవి ఉన్నాయన్నాం కదండి, అవన్నీ కూడా పోషకాహారాలన్నీ కూడా మీకు అందులోనే ఉండిపోతాయి. ఎందువల్లంటే మీరు ప్రెషర్ కుకింగ్ చేసేటప్పుడు మూత పెట్టి చేస్తాము, ప్రెషర్లో కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం త్వరగా ఉడుకుతుంది, ఉడకటం వల్ల పోషకాలు నశించడం అనేది జరగదు. మనం తక్కువ టైంలో తొందరగా వంట చేసిన వాళ్ళని అవుతాము, మూత పెట్టడం వల్ల ప్రెషర్ కుకింగ్ లో ఎక్కువ టెంపరేచర్ వరకు అంటే 100 డిగ్రీల దగ్గర మనం ఉడకబెడితే అన్ని సూక్ష్మక్రిములు నశించిపోతాయి. ఆ 100 డిగ్రీలకి రైజ్ అవటం అనేది కుక్కర్లో త్వరగా జరుగుతుంది కాబట్టి మీకు త్వరగా వంట అవుతుంది, పోషక విలువలు అనేది నశించడం అనేది చాలా తక్కువ. కాబట్టి ఎంత వీలుంటే అంతవరకు ప్రెషర్ కుక్కర్తో. అది ఇంకొక ప్రెషర్ కుక్కర్లో ఉన్న లాభం ఏంటి అంటే అండి, మీరు పెట్టే ఆహార పదార్థం అనేది డైరెక్ట్ గా నీళ్లతో కాంటాక్ట్ లోకి రాదు. మనం కింద నీళ్లు పోస్తున్నాం, పైన వేరే పాత్రలో పెడుతున్నాం కాబట్టి మీరు తక్కువ నీళ్లు పోసినా కూడా మీకు ఉడికిపోతుంది. ఆ పైన ఉన్న ఆవిరి ఏదైతే బయటకు వెళ్లకుండా మూత ఆపుతుంది కాబట్టి అదే ఆవిరి వేడి లోపల ఉండడంతో త్వరగా మీకు వంట జరుగుతుంది అన్నమాట.
15: ఇప్పుడు బియ్యం ఇలాంటివి మనం కడుగుతూ ఉంటాము, మరి ఈ బియ్యం కడిగే పద్ధతి ఎలా ఉండాలి పోషకాలు పోకుండా ఉండాలంటే?
4: ఇదివరకు మన పూర్వీకులు తంబుడు బియ్యం వాడేవారండి, ఇప్పుడు మనమేమో పాలిష్ బియ్యంలోకి వెళ్ళిపోయాము. దానికి పాలిష్ పెట్టేటప్పుడు పౌడర్ కోటింగ్ వేస్తారు, 2-3 పౌడర్ కోటింగ్ వేస్తారు. సో మనం కడుగుతూ ఉండగా ఏమవుతుందంటే నీళ్లు తెల్ల రంగులో వస్తున్నాయని 1-4 సార్లు 5 సార్లు మళ్ళా వాటర్ అంతా ప్లెయిన్ గా అయ్యే వరకు కడుగుతున్నాము. మనం దంపుడు బియ్యంలోనే నుంచి పాలిష్ దానిలోకి వచ్చేటప్పటికే, తెల్ల బియ్యంలోకి వచ్చేటప్పటికే పోషక విలువలు నశించారు.

0: పోతుంది, మిల్లింగ్ అప్పుడే పోతుంది. ఇంకా ఉన్నటువంటి పోషక విలువలు కూడా మనం 4 సార్లు 5 సార్లు కడగటం వల్ల మిగిలినవన్నీ కూడా పోతున్నాయి. ఓన్లీ పిండి పదార్థం మాత్రమే మనం తింటున్నాం తప్పితే విటమిన్లు ఖనిజాలు అన్ని కూడా పోతున్నాయి. అందువల్ల ఏం చేస్తామంటే, ఒకవేళ మీరు కడగాలి లేదా నానబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే మంచినీళ్లతో కడిగేసి ఆ నీళ్లలోనే నానబెట్టండి.
1: అంటే ముందు బియ్యాన్ని కడిగాక ఆ తర్వాత
0: ఆ నీళ్లనే మనం వండడానికి ఉపయోగించుకోవాలండి. అప్పుడు మళ్ళా పడిపోయకుండా అదే నీళ్లతో నానబెడితే మీకు త్వరగా వండుకున్న వాళ్ళం అవుతాము, తర్వాత పోషక విలువలు మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము.
1: కొంతమంది బియ్యం ఎలా వండుతారంటే ఎక్కువ నీళ్లు పోసి ఉడికించి తర్వాత వారుస్తూ ఉంటారు. మరి
0: ఎక్కువ నీళ్లతో కడిగినా ఒకటే అండి, అన్నం వండి వార్చినా కూడా దానిలో ఉన్న పోషక విలువలన్నీ నశించిపోతాయి. అందుకని ఇదివరకు అత్తసరి అనేవారు మనకి కొంచెం సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వండేవారు. అలా చేయొచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టడం అనేది మంచి పద్ధతి అండి. దానివల్ల మనకు పోషక విలువలు పోకుండా ఉంటాయి.
1: ఇంకా బెస్ట్ ఏంటంటే దంపుడు బియ్యం మళ్ళీ ఈ రోజుల్లో వస్తున్నాయి బ్రౌన్ రైస్ అని, అది వండుకోవడం బెటర్
0: మంచిదండి. ఎందుకంటే మీకు కావాల్సిన పీచు పదార్థాలు కానీ అన్ని కూడా దంపినప్పుడు ఏమవుతుందంటే పైన ఊక మాత్రమే పోతుందండి. అదే మనం తెల్ల బియ్యం పాలిష్ బియ్యంకి వచ్చేటప్పటికి దానిలో పైన ఉన్న బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని పోతున్నాయి. ఆ పౌడర్ కోటింగ్ వల్ల ఇంకా కడుగుతున్నాం మనము, ఇంకా అసలు ఉన్నది కూడా మొత్తం పోయి మనకు ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది మనకి. దాని వల్లనే మనకు ఊబకాయం అవన్నీ ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో అన్ని.
1: ఇప్పుడు ఏదైనా ఆహార పదార్థం ఉడికించుకునేటప్పుడు పోషకాలు పోకుండా ఉండాలంటే నీళ్లు ఎంత పోసుకోవాలి?
0: ఎంత మీకు ఉడకపెట్టాలి తప్పదు. ఇప్పుడు క్యారెట్ అలాంటి అనుకోండి, మీకు ఉడకపెట్టాలి తప్పదు. అలాన్నప్పుడు ఎంతవరకు పడుతుందో ముక్కల పైన నీరు ఒక లేయర్ లాగే కనిపించాలి అంతవరకే. లేదు ఇప్పుడు బంగాళదుంపలు అలాంటివి ఉడకపెట్టాలంటే ముక్కలు కొయ్యకుండా దుంప పాటనే దుంపను కడిగేసి ఉడకబెట్టి తర్వాత కోసుకోవడం మంచిదండి.
1: తర్వాత
0: తొక్క తీసి కొయ్యడం అనేది మంచి పద్ధతి.
1: ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటి వెరైటీస్ చేస్తున్నప్పుడు పాలకూరని మనం రుబ్బి ఆ తర్వాత ఉడికించడం ఇలా చేస్తుంటాం, లేకపోతే ఉడికించి రుబ్బడం కానీ, మరి ఇలా చేయడం వల్ల పోషకాలు ఏమైనా పోతాయా?
0: నీటిలో సరిపడా నీరు పోసి ఉడికించి రుబ్బితే ఏమీ పోదండి. అలా కాకుండా ఆకు ఉడకాలని చెప్పి ఎక్కువ నీళ్లు పోసేసి ఆ నీళ్లు వంపేస్తే గనక మనకు పోషక విలువలు పోతాయి. అందుకని సరిపడా పోసి మిక్సీ పెట్టినా ఏం చేసినా కూడా మిక్సీ మనకు వాడడం వల్ల ఏమీ పోషకాలు విలువలు పోవండి. నీరు పరబోస్తేనే మనకి పోషక విలువలు అనేది పోతుంది, సో అది వాడచ్చు. కాకపోతే అది ఎందువలన మనం మిక్సీ పట్టడం అనేది ఏంటంటే పెద్దవాళ్లకు కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టేటప్పుడు త్వరగా అరగడానికి ఉపయోగం ఉంటుందండి.
1: ఈ రోజుల్లో పిల్లల్ని కనుక చూసుకుంటే వాళ్ళు ఇలా ఉడకబెట్టిన కూరగాయల్ని తినడానికి ఇష్టపడడం లేదు, వాళ్లకు వేపుళ్ళు కావాలంటున్నారు. మరి వేపుళ్ల వల్ల పోషకాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
0: ఎక్కువ వేడి చేస్తే ఏ ఆహార పదార్థం నుంచైనా పోషక విలువలు నశించిపోతూ ఉంటాయండి. అలాగే వేపుడు చేసినప్పుడు కూడా ఎక్కువ అసలు మనకి ఇంకేమీ మిగలదు, ఎలాంటి పీచు పదార్థం మాత్రమే మీకు అందుతోంది, దాని నుంచి పోషక విలువలు ఏమీ అందవు. సో ఎంత సాధ్యమైతే అంతవరకు మనం వేపుడు తగ్గించి ఉడకపెట్టి కొంచెం తాలింపు వేస్తాం కదా, అలా వేసి సన్నసేగన మూత పెట్టేసి వేపించి ఇవ్వడమే నయమండి. అంటే వాళ్ళు గుజ్జులాగా చేసిన పాలు పోసిన తినట్లేదు కాబట్టి సరిపడా నీళ్లు పోసి ఉడకపెట్టి నీళ్లు ఏమి పడబోయకుండా వండే రకానికి నీళ్లు ఎక్కువే పెట్టి ఉడకపెట్టాలనుకోండి, అదే నీళ్లుని చారులో కానీ సాంబార్లో కానీ వేసేస్తే కనుక మనకి అక్కడ పోగొట్టుకున్నవి వేరే విధంగా మనకు అందినట్లు అవుతుందండి.
1: ఇప్పుడు కొన్ని కూరలు చూస్తే కాకరకాయ ఇలాంటి వాటిల్లో చేదు ఉంటుంది, ఆ చేదు పోవడానికని ఏం చేస్తారంటే ఉప్పు ఇలాంటివి వేసి పిసికేస్తూ ఉంటారు. పిసికేసి ఆ తర్వాత మిగిలిన ముక్కల్ని వండుతారు. అలాగే ఈ పద్ధతి చాలా మంది పొట్లకాయకు కూడా వాడతారు. పొట్లకాయలో ఉన్న నీరంతా పోయేదాకా ఉప్పు వేసి పిసికేసి తర్వాత ఆ మిగిలిన ముక్కల్ని వండుతారు. మరి ఈ పద్ధతి కరెక్టేనా?
0: దీని వల్ల కూడా మనకి పోషక విలువలు పోతూ ఉంటాయండి. కాకరకాయ మనకి చేదు తినటం లేదు పిల్లలు అనుకుంటే మనకి ఇంట్లో పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, లేకపోయినా కొంచెం పెరుగున్న నీళ్లు పెరుగు బాగా కలిపేసి గిల్కొట్టి వేసేసి ముక్కల్ని ఈ నీళ్ళల్లో పెట్టి కుక్కర్లో పెట్టి కనుక మీరు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేస్తే కనుక మీకు పిండేసే అవసరం రాదు, మీకు మన పోషక విలువలు పోగొట్టుకోమండి. అలా దాని తర్వాత దాన్ని కూడా బాగా వేపకుండా మీరు పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న పెట్టి నానబెట్టారంటే చేదు అనేది పోతుంది. కానీ ప్రకృతి నుంచి మనకి రకరకాల కూరగాయలు వచ్చాయి అంటే అందులో ఉన్న చేదు మనకి వంటికి మంచిదని, అది మనం ఆ చేదుని తినడమే మంచిదండి. సహజమంత వరకు అలవాటు చేయొచ్చు కానీ తినలేరు అన్నప్పుడు దాన్ని ఇలాగ మజ్జిగలో ఉడకబెట్టేసి దాన్ని కొంచెం ఉల్లిపాయలు వేసి అలా ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎక్కువ కాదు, డీప్ ఫ్రైయింగ్ అనేది చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలరీలు కూడా లోపలికి వెళ్తున్నాయి, ఒంట్లోకి వెళ్తాం వల్ల పిల్లల్లో ఎక్కువ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడంతో వాళ్ళకి ఒబిసిటీ అనేది కామన్ అయిపోతుందండి. అది తగ్గించుకున్న వాళ్ళమే.
1: ఇప్పుడు ఆహార పదార్థాలను ఉడికించేటప్పుడు మూత పెట్టాలా?
0: పెట్టడమే నయమండి. ఎందుకంటే ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి, నీటిలో కరిగే ఏవైనా కూడా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకోవడమే నయమండి. సిమ్ లోనే ఉండాలండి. ఎంత హై

0: విడిగా పెట్టి మనం అంత త్వరగా ఉండేశాము అంటే దానిలో సూక్ష్మక్రిములు త్వరగా చనిపోవు, మన హడావిడిగా ఉండేది హడావిడిగానే ఉన్నట్టే ఉంటుంది. సిమ్లో పెట్టి కొంచెం మనం టైం స్పెండ్ చేసి వండితేనే అండి. నీళ్ళు మాత్రం పరిపోయకూడదు మనం ఏది చేసినా కూడా.
1: మాంసం వండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో?
0: మాంసం మాత్రం అది బాగా సూక్ష్మక్రిములకు ఒక నిలయం అండి అది. ఎందుకంటే మనము బయట తీసుకొచ్చి దాన్ని ఎంత కడిగినా కూడా కట్ చేసే దగ్గర వాళ్ళు చెక్క మీద కొడుతూ ఉంటారు మాంసం అనేది, అది వాళ్ళు అంత క్లియర్ గా కడుగుతూ ఉండరండి, చెక్కకి ఘాటు పడిపోతూ ఉంటది. సో ఆ ఘాటులో ప్రతిసారి సూక్ష్మక్రిములు పెరుగుతూనే ఉంటాయి తప్పితే తగ్గవండి. అందుకు ఎక్కువ మనం ఎప్పుడైతే మాంసం బయట నుంచి తెచ్చుకుంటున్నామో ఉప్పు పసుపు వేసి వీలైనన్ని సార్లు కడగటమే నయమండి. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్ అనేది నీటిలో కరిగేది కాదు, మసిల్ లోపలే ఉంటుంది. కాబట్టి మీరు వండిన తర్వాత మనకి ఆ బాడీకి అందుతుంది, కానీ కడగటం వల్ల దానిలోంచి ఏమీ పోదు. అందుకని మీరు ఎంత కుదిరితే అంత బాగా కడిగి దాన్ని సూక్ష్మక్రిములు అనేది మళ్ళా ఎక్కువ టైం ఉడకపెట్టి దాన్ని కూడా వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడకపెట్టేసి చేయడం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ మాంసంలో పోషకాలు పోకుండా ఉండాలంటే ఎలా వండుకుంటే మంచిదండి?
0: అది కూడా అంతేండి, ఫ్రై కాకుండా ఎక్కువ. ఇప్పుడు పిల్లలు ఇష్టపడేదేమో ఫ్రైస్ తింటున్నారు ఎక్కువ, అలా కాకుండా కొంచెం ఉప్పు పసుపు పెరుగు అవన్నీ వేసి నానబెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుందండి. దాన్ని ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టారనుకోండి మాంసం కూడా మెత్తగా అవుతుంది. అప్పుడు దాన్ని కొంచెం నూనె వేసి ఉల్లిపాయలు వేసి ఇవ్వటం, అంటే వాళ్ళకి మరీ గ్రేవీ తినట్లేదు అంటే ఫ్రై చేసి ఇవ్వచ్చు. కాకపోతే దాంతో మళ్ళీ ఏదైనా ఒకటి వెజిటేబుల్ యాడ్ చేసిస్తే ఇంకొంచెం ఎక్కువ పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం మనం.
1: ఇప్పుడు ఈ మాంసం కత్తిరించడానికి మనం ఇంట్లో కత్తులు వాడుతూ ఉంటాం, వాటిని మళ్లీ కూరగాయలకు వాడే ముందు ఎటువంటి పరిశుభ్రత పాటించాలి?
0: కటింగ్ బోర్డు కానీ చాకులు కానీ నైఫ్లు కానీ ఏదైనా వాడితే అండి వాటిని శుభ్రంగా కడిగి, మనకి ఇప్పుడు యాంటీసెప్టిక్ లోషన్స్ వస్తున్నాయి కదండి, ఒక్కసారి దాంతో కడగటం అనేది ఉత్తమం అండి. వీలైతే కొంచెం సేపు ఎండలో పెట్టండి, కడిగిన తర్వాత కొంచెం సేపు ఎండలో పెడితే మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ రేస్ అనేది ఎటువంటి బ్యాక్టీరియానా చంపిస్తుంది. సహజంత వరకు వేరే వేరే పెట్టడమే నయం అండి. ఒకవేళ మనం రెండు పెట్టలేమనుకున్నప్పుడు ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత కూరగాయలు కోస్తే ఏమీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే మట్టిలోంచి వచ్చేవన్నీ దుంపలు ఉన్నాయి చూడండి, దుంపల్ని వేరే కూరగాయలని సజందరు కలపకుండా ఉండడమే నయమండి కోసే వరకు. ఎందుకంటే కొన్నేమో పైన పెరుగుతున్నాయి భూమి పైన, వాటికి అంత సూక్ష్మక్రిములు అంటుకునే ఛాన్స్ ఉండదు. కాకపోతే క్యాబేజీ కాలిఫ్లవర్ వాటికి ఎక్కువ వాడుతున్నారు, మనం వాడే రసాయనాలను బట్టి వస్తున్నాయి, కానీ కింద నుంచి పెరిగాయి భూమిలో పెరిగే వాటిని మాత్రం సాధ్యంత వరకు బాగా కడిగిన తర్వాతనే వేరే కూరగాయల దగ్గర పెట్టడం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఎక్కువగా పురుగులు ఉండే కూరగాయలు ఉంటాయి క్యాలీఫ్లవర్ ఇలాంటివి, వీటిని కత్తిరించాక నీళ్లలో వేస్తూ ఉంటాం ఉప్పు నీటిలో, మరి దీనివల్ల పోషకాహార లోపం ఏమన్నా వస్తుందా?
0: పోషకార లోపం అనేది ఎక్కువ జరగదు కానివ్వండి, చిన్న మొక్కలు కొయ్యడం వల్ల మళ్ళీ దాన్ని మనం ఫ్రై చేయడం వల్ల జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే క్యాలిఫ్లవర్ కానీ క్యాబేజీని కానీ ఉప్పు నీళ్ళల్లో వేసేయండి ముందు, తర్వాత మళ్ళా కుదిరితే గనక దాన్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసినాక కూడా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచి కడగటం. అలాగే ద్రాక్ష పళ్ళు అయినా అంతేండి, వాటి పైన ఉన్న కెమికల్స్ అన్ని పోవాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసి చేయడం. అలానే ఎక్కువసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే ఉప్పు లాగేస్తుంది అనమాట లోపల ఉన్న పోషకాలను. అందుకని ఎక్కువసేపు కాకుండా 2 నిమిషాలు నానబెట్టి తర్వాత బాగా కడిగి వాడటం అనేది మంచి పద్ధతి అండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మరి కూరగాయల్లో ఈ అవశేషాలు పోవాలంటే ఏం చేయాలి?
0: పొటాషియం పర్మాంగనేట్ అనేది మనకి చాలా మందికి ఐడియా ఉంటుందండి, మనకి వైలెట్ కలర్ లో ఉంటుంది, అది కొంచెం నీళ్ళల్లో వేసి కూరగాయలను వేసి కడిగితే పోతుంది. కాబట్టి దానిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రంగు వీటికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, అవి ఏం చేస్తుందంటే నీళ్ళల్లో యూవీ రేస్ పాస్ చేస్తుందండి. యూవీ రేస్ పాస్ చేయడం వల్ల అది రేడియేషన్ లాగా ఏమవుతుందంటే వీటిలో ఉన్న సూక్ష్మక్రిములన్నింటినీ కెమికల్స్ ను కూడా లాగేస్తుంది. అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి సహజం వరకు ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోవటం అనేది మంచిదండి.
1: ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఆహార పదార్థాన్ని ఫ్రై చేయాల్సి వస్తే దానిలో పోషకాలు పోకుండా ఫ్రై చేసుకోవడం వీలవుతుందా?
0: కొంచెం ముందు ఉడకపెట్టి ఫ్రై చేస్తే మీకు పోషకాలు ఎక్కువ పోవండి, కానీ ఫ్రైయింగ్ అనేది ఎంతవరకు మనం తగ్గించగలిగితే అంత మంచిది. కాదు ఇంకా పిల్లలకి ఫ్రై చేయాలి అన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు ఎక్కువ సార్లు కాకుండా దాన్ని మనం ఇంకా వేపుడుగా కాకుండా ఏ రూపంలో చేస్తే వాళ్ళు ఇష్టపడుతున్నారో మనం గమనించుకుని చేయడం అనేది మంచిది. సహజం వరకు వేపుళ్ళు తగ్గించడమే మంచిది, నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి అది మంచి పద్ధతి అండి.
1: ఇప్పుడు ఆకుకూరలు వండేటప్పుడు అందులో పోషకాలు పోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: ఆకుకూరకి ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి. కాకపోతే ఇప్పుడు తోటకూర వాటికి కూడా పురుగు మందులు బాగా వేస్తున్నారు కాబట్టి, మొక్కగానే ఉన్నప్పుడు మనం తెచ్చిన వెంటనే వాటిని బాగా నీళ్ళలో జాడించుకుంటే 2-3 సార్లు బకెట్లో, మామూలు మన గిన్నెలో కాదు బకెట్లో పెట్టేస్తే తోటకూర కట్టలు కానీ ఆకుకూర కట్టలు బాగా జాడిస్తుంటే మట్టి కానీ కిందకు వచ్చేస్తాయండి. అప్పుడు తీసిన తర్వాత వాటిని మనం ఆకులన్నీ వేరు చేసిన తర్వాత 1 నిమిషం చాలు ఉప్పు నీళ్ళల్లో వేసి అవి కూడా

0: ఒక నెంబర్ ఉంటుందండి, కోడింగ్ ఉంటుంది మనకి. ఆ కోడ్ చూసుకుని అది పర్మిటెడ్ కలర్ అని రాసుంటుంది దాని మీద. పర్మిటెడ్ కలర్ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిన కలర్ అండి. అదైతే వేయొచ్చు, కానీ మనకున్నవన్నీ కూడా సహజంత వరకు రంగుల రంగుల కూరగాయలే అవైలబుల్ కాబట్టి అసలు కలర్ వెయ్యకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అండి. లేదు వెయ్యాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ బొప్పాయి హల్వా చేస్తే మనకి రంగు రాదు, అలాంటప్పుడు గ్రీన్ కలర్ వేస్తారు. వేసేదేదో కొంచెమే వేయడము, లేదంటే కుంకుమ పువ్వును మన పాలల్లో కలిపితే నారింజ రంగు వచ్చేస్తుందండి. అలా మనకి నాచురల్ గా ఉన్నవి వాడుకోవటం అనేది బెటర్ అండి ఆర్టిఫిషియల్ రంగుల కంటే. ఎంతవరకు సహజంతంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్, లేకపోతే క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయండి.
1: ఎక్కువగా నూనెలు వాడడం వల్ల ఆహార పదార్థాల్లో పోషకాలు నశిస్తాయండి.
0: ఎక్కువ నూనె వాడేదంటే మనం ఎక్కువ వేపడానికే వాడుతున్నాం కాబట్టి ఎంత ఎక్కువ వేడికి చేస్తే అంత నశించే ఛాన్సెస్ ఉంటాయండి.
1: ఈ రోజుల్లో మైక్రోవేవ్ ఎక్కువగా వంటల కోసం వాడుతున్నారు, మరి వాటి వల్ల లాభాలు ఏమన్నా ఉంటాయా?
0: మైక్రోవేవ్ వాడచ్చు, కానీ రీహీటింగ్ అనేది ఎక్కువ వాడకూడదు. మైక్రోవేవ్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు బెండకాయ కూర తీసుకోండి, మనం వెంటనే కట్ చేసి వండాలంటే అది జిగురు వచ్చేస్తుంది, మన కూర అంతా ముద్దగా అయిపోతుంది. అదే మీరు మైక్రోవేవ్ లో 2-3 నిమిషాలు దాన్ని మగ్గ పెట్టి చల్లగా అయిపోయిన తర్వాత, అంటే వేడిగా ఉన్నప్పుడు మళ్ళీ వేయకూడదు పొయ్యి మీద, చల్లగా అయిపోయిన తర్వాత తాళింపు వేసేస్తే నూనె తక్కువ పడుతుంది, తొందరగా అవుతుందండి. అది చాలా మందికి ఏంటంటే అపోహ ఉంది మైక్రోవేవ్స్ వాడకూడదు అని. మైక్రోవేవ్ లో మ్యాగ్నోట్రాన్ ద్వారా మైక్రోవేవ్ అనేది పాస్ అవుతుంది తప్పితే దాని వలన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కాదండి. కాకపోతే ఎక్కడ మీకు మనం అనారోగ్యం పాలన పడుతున్నామంటే, ఒకే ఫుడ్ అని 3-4 సార్లు రీహీట్ చేస్తున్నారండి. పిల్లలకి ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళా తర్వాత హస్బెండ్ వస్తే ఆయనకు ఒకసారి రీహీట్ చేస్తున్నారు, మళ్ళీ మిగిలితే దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, మళ్ళా తర్వాత రోజు మనం దాన్ని వేడి చేస్తున్నాం. అలా వాడినప్పుడు ప్రాబ్లం కానీ, లేకపోతే మైక్రోవేవ్ వాడడం వల్ల టైం సేవ్ అవుతుంది, మీకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. కాకపోతే వేపళ్ళకి పనికిరాదు, బేకింగ్ కానీ గ్రిల్లింగ్ వాటికి వాడుకోవచ్చండి.
1: ఈ రోజుల్లో చూసుకుంటే వంట చేయాలంటే రకరకాల పాత్రలు దొరుకుతున్నాయి, మట్టి పాత్రల దగ్గర నుంచి కాపర్ బాటమ్, సర్జికల్ స్టీల్, ఇలా మరి ఎటువంటి పాత్రల్లో వండితే పోషకాలు నశించకుండా ఉంటాయి?
0: మీకు మనం పూర్వీకులు వాడినట్టు మట్టి పాత్రలు, రాగివి అవి వాడితే చాలా మంచిదండి. కాకపోతే ఇప్పుడు మనం అన్ని నాన్ స్టిక్ ఆటికి వెళ్ళిపోతున్నాం, నాన్ స్టిక్ అనేటప్పుడు మళ్ళీ టెఫ్లాన్ కోటింగ్ వచ్చేస్తుందండి. టెఫ్లాన్ కోటింగ్ ఉన్నది వాడచ్చు, నూనె తక్కువే పడుతుంది, కానీ మనమేమో మామూలు గరిటలు పెట్టేస్తున్నాం, స్టీల్ గరిటలు వాడుతున్నాము, అది స్క్రాచెస్ గీతలు పడుతుందండి. గీత పడిందంటే ఆ టెఫ్లాన్ అనేది మన ఫుడ్ లోకి వచ్చేస్తుంది. అందుకని నాన్ స్టిక్ వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన చెక్క గరిటె వాడితేనే ఉంది. తర్వాత మీకు అది వాడేటప్పుడు మనం పని వాళ్ళు తోమటం వలన కానీ గీతలు పడిపోయి లేయర్స్ అన్ని లెగిసిపోతున్నాయండి. అలాంటప్పుడు దాన్ని అసలు వాడకుండా దాన్ని డిస్కార్డ్ చేయడమే మంచిదండి, లేదంటే టెఫ్లాన్ వచ్చేసి మనకి పాయిజనస్ అయిపోతుంది. సో మనం మామూలుగా ఎప్పుడు మన పెద్దవాళ్ళు ఎలా వాడుతున్నారో అలాంటి తెల్ల గిన్నెలు, స్టీల్ గిన్నెలు అలాంటివి వాడుకోవటం అనేది ఉత్తమం అండి. ఇనుప మూకుళ్ళు అనేది వాడటం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు అనీమియా అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇంతకు ముందు మన పెద్దలు వాడినప్పుడు ఏం చేస్తాం, ఇనుప మూకులు వాడటం వల్ల మనం వండే టైంలో దానిలోంచి ఐరన్ అనేది కొంచెం ఫుడ్ లోకి వస్తూ ఉండేదండి, అందుకని అక్కడ ఎక్కువ కనిపించేది కాదు. ఇనుప మూకులు వాడటం బెటర్ అండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఆరోగ్యం కోసమని మొలకలు ఇలాంటివి తీసుకుంటున్నారు, మరి వాటిలో పోషకాలు శరీరానికి అందాలంటే ఏ విధంగా ప్రొసీజర్?
0: విటమిన్ సి అనేది 5 ఇంతలు రెట్టింపు అవుతుందండి మొలక తెచ్చడం వలన, ఎందుకంటే మనకి యాక్చువల్ గా పప్పు దినుసులలో కూడా సి అనేది ముందు దొరకదండి. ఎప్పుడైతే మీరు మొలక ఎత్తేస్తున్నారో అప్పుడు 5 ఇంతలు పెరుగుతుంది, ఆ మొలక రావడం వలన పెరుగుతుంది జర్మినేషన్ ద్వారా. దాని నుంచి మీకు పోషకాలు ఎలా మీకు అందాలి అంటే ఆ పచ్చివి తినటం అనేదే ఉత్తమం అండి. దాన్ని మీరు వేడి చేశారంటే సి అనేది వేడికి తొందరగా పోతుంది, సూర్యరశ్మి తగిలినా కూడా నశించిపోతుంది. అందుకని పచ్చివి ఉన్నప్పుడు తినడమే, అది కూడా మనకి సాధ్యమంత వరకు పరగడుపుని తినడం అనేది మంచిదండి. చిన్నపిల్లలకి పెట్టకపోవడమే మంచిది, చాలా మంది చిన్నపిల్లలకి బాక్స్ లో కూడా పెట్టించేస్తున్నారు, అది ఎక్కువ టైం తీసుకుంటుందండి అరగడానికి. దానివల్ల వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేస్తారు, టిఫిన్ తినటం కానీ లేకపోతే భోజనం తగ్గించేయడం కానీ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ పైన పొట్టు ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, అది ఉంటదండి, దానిలో రాఫినోస్ అని ఒకటి ఉంటుంది, అది తొందరగా మనకు అరగదు, దాన్ని అరిగించుకునే శక్తి మన శరీరంలో లేదు. కానీ పచ్చివి తినడం అనేది మంచిది, మొలకెత్తనే మొలకెత్తినట్టే, మళ్ళీ దాన్ని వేపటం ఉడికిచ్చినా కూడా నశించిపోతుంది అండి, ఎందుకంటే సి అనేది అసలు వేడి తగలకూడదు దానికి. అందుకే నిమ్మకాయ కానీ జామకాయ కానీ ఇవన్నీ మనం ఏమి వేడి చెయ్యము, వేడి చేస్తే ఇందులో సి పోతుందండి. అందుకు నేచర్ కి దగ్గరగా తినమంటారండి, ఫ్రూట్ అండ్ ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా కాదు, నేచర్ కి దగ్గరగా తింటే మనకి మంచిదండి.
1: ఈ రోజుల్లో చూస్తే ఒక వారానికి సరిపడా కూరగాయలు అన్ని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఈ వారం అంతా వాడుకుంటున్నారు, మరి దీనివల్ల ఏమన్నా పోషకాలు నశిస్తాయా?
0: ఆకుకూరలు అలాంటివి హైలీ పెరిషబుల్ ఫుడ్స్ అంటామండి, ఆకుకూరలు పాలు ఇలాంటివి, వాటిలో ఎక్కువ నిల్వ ఉంచితే పోతున్నాయి, కానీ మనకి పాల ప్యాకెట్స్ ఆల్రెడీ ప్రాసెస్ అయ్యి వస్తున్నాయండి, దానివల్ల ఏమీ నశించదు. కాకపోతే ఈ కూరగాయలు ఏదైనా కొంచెం పాడైంది ఉన్నా అది పక్క వాటికి అంటుకుంటూ ఉంటుంది, మనకు తెలియకుండా సూక్ష్మక్రిములు పక్క వెళ్తూ ఉంటాయి. కాబట్టి సాధ్యంత వరకు 2 రోజులు 3 రోజులకి సరిపడా తెచ్చుకోవటము, లేదా తెచ్చుకున్న

0: వారం రోజులకి త్వరగా పాడైపోయేవి ఎలాంటివి ఉన్నాయి అవి ముందు వాడుకుని, దుంపల లాంటివి కొంచెం వెనక్కి పెట్టుకుని వాడుకుంటే ఉండదు. దానివల్ల పోషకాలు అంటే ఏమి పోవండి.
1: అసలు ఆహార పదార్థాల్లో రుచి పెరిగేలాగా, పోషకాలు ఎక్కువగా అందేలాగా ఏమైనా దినుసులు ఉన్నాయండి కలుపుకోవడానికి?
0: ఒకే కూరగాయ వాడకుండా రెండు మూడు కూరగాయలండి. ఇప్పుడు దోసకాయ బంగాళదుంప కలుపుతారు, అలాగే పాలకూర టమాటా కలుపుతారు. చాలా మంది కూడా పాలకూర టమాటా కలపకూడదు అంటారు, కానీ ఏమీ ఉండదండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంది, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్ అని ఒక కెమికల్ ఉందండి,
1: ఆ రెండు
0: కలిస్తే ఫామ్ అవుతాయి. అది కూడా ఎవరికంటే అండి, పర్సన్ కి ఛాన్స్ ఉంది, వాళ్ళు నీళ్లకు తాగట్లేదు, వాళ్ళ బాడీలో సాల్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అన్న వాళ్ళకి వస్తుంది, కానీ లేకపోతే ఫామ్ అవ్వదండి అది. ఆ కాల్షియం ఆక్సిలేట్ వల్ల కాల్షియం ఆక్సిలేట్స్ ఫామ్ అవుతుందని అద్దు అంటారు. కాకపోతే మీకు ఉట్టి పాలకూర ప్లెయిన్ గా పెడితే తినలేరు, అందులో టమాటా వేసేటప్పటికి పులుపు వస్తుంది కదా. అలా రెండు మూడు కూరగాయలు, ఇప్పుడు క్యాబేజీ చాలా మంది ఇష్టపడరండి, దానిలో బఠానీలు కానీ శనగపప్పు పెసరపప్పు కలిపేటప్పటికి ఏమవుతుందంటే రెండు రకాల పోషకాలు అందినట్టు అవుతుంది. అలా కలుపుకోవటం, ఒక్కటే వెజిటబుల్ కాదండి. తర్వాత రోజు ఆకుకూర కాదు, మంచిది కదా అన్నారని రోజు ఆకుకూర కాదు. ఆకుకూర పెట్టినా ఒకరోజు పప్పులో వేస్తే, ఒకరోజు వడల్లాగా వేయడము, స్నాక్స్ లాగా చేయొచ్చు. ఒకరోజు వాళ్ళకి జస్ట్ తాలింపు వేసి మూత పెట్టేసి మక్క పెట్టేసి ఇచ్చేయచ్చు. అలా ఏదైనా మనం చేసే విధానంలో అండి. మనం వంట చేసే వాళ్ళు బాగా ఇష్టంగా చేస్తే పిల్లలేంటి ఇంట్లో అందరూ కూడా ఇష్టంగానే తింటారు, మనం కష్టంగా చేస్తే వాళ్ళకి కష్టంగానే ఉంటుందండి. మనం చేసే విధానంతోనే అంతే. మనం యాడ్ చేసే దానిలో స్పైసెస్ అంటారా, ఎక్కువ వాడినా పొట్టలో మంట వస్తుంది, అల్సర్స్ వస్తున్నాయి. మనకు దొరికిన పసుపు ఉప్పు కారం పచ్చిమిరపకాయ ఏవైతే వాడుతున్నామో సమంగా వేస్తే ఏదైనా కూడా రుచికరంగా చేసుకోవచ్చండి.
1: ధన్యవాదాలు పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతల కోసం ఇన్ని విలువైన విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా పాటించి వాళ్ళు తీసుకునే ఆహారంలో పోషక పదార్థాలు నశించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిద్దామండి. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఆహార పదార్థాలలో పోషక విలువలు కాపాడుకోవడం ఎలా, డాక్టర్ ఎం పద్మజ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మక.
5: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు సుధా భరద్వాజ్, నాలో నినదించని

తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేబీకే మోహన్ రాజు, సుధా భరద్వాజ. కొండా కోనా.

జోడని పలికినవి ఎండావాన పాడి పంట తోడై నిలిచినవి ఏడు జోడని పలికినవి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
2: Good morning. I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
1: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
3: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు కేజే యేసుదాస్, వాణి జయరాం. నీలాల నీ కళ్ళు.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్లలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో సెట్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కటీ పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. సంగీతం ఆర్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత ఆరాధన చిత్రానికి కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఎస్డి బర్మన్.

కార్యక్రమం తర్వాత మీరు వినబోయే పాట కస్మీవాదే. ఈ చిత్రానికి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన గుల్షన్ బావరా, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట జానీ మేరా నామ్. ఈ చిత్రం నుంచి పాడినవారు కిషోర్ కుమార్, రచన ఇందీవర్, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట షర్మిలీ చిత్రానికి కిషోర్ కుమార్ పాడారు. రచన గోపాల్దాస్ నీరజ్, సంగీతం ఎస్డి బర్మన్.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత మీరు వినబోయే పాట అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

తర్వాత మీరు వినబోయే పాట జంజీర్ చిత్రానికి మన్నాడే పాడారు. రచన గుల్షన్ బావ్రా, సంగీతం కళ్యాణ్జీ ఆనంద్జీ.

తర్వాత మీరు వినబోయే పాట ముగ్లే అజమ్ చిత్రానికి లతా మంగేష్కర్, షంషాద్ బేగం పాడారు. రచన షకీల్ బదియుని, సంగీతం నౌషాద్.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట పాకీజా చిత్రానికి లతా మంగేష్కర్ పాడారు. రచన కైఫీ అజ్మీ, సంగీతం గుల్షన్ మొహమ్మద్.

0: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్ కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు 0866 2488812. ఈ నెంబర్కి మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం. 1983లో మొట్టమొదటిసారి క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకుంది భారతదేశం. మరైతే ఆ ప్రపంచ కప్కి ఒక పేరుంది, ఆ పేరు ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్, 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకుంది భారతదేశం, మరి ఆ ప్రపంచ కప్ పేరు ఏంటి?
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

క్రికెట్ అనగానే టక టక టక సమాధానాలన్నీ వచ్చేసాయి. సో దాదాపుగా అన్ని కరెక్ట్ అని అనుకుంటున్నాను. సరే చూద్దాం మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్స్ పంపించారో ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, శ్యామ్ నెల్లూరు నుంచి, అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్. ఎస్, వీరందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచులేషన్స్. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే, శేషాద్రి నెల్లూరు నుంచి, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ బట్ స్టిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ, నాగమణి ఒంగోలు నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, అజ్జరపు సీతారామంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, చలపల్లి నుంచి, ఎస్ చలపల్లి నుంచి శివా దుర్గా కౌశిక్ కపర్ది. క్రికెట్ గురించి అడిగితే ఫుట్బాల్ గురించి, ఫుట్బాల్ కప్పు పేరు పంపించేస్తే ఎలా అండి? సో క్రికెట్ అని క్లియర్గా చెప్పాను కదా, మొట్టమొదటిసారి మనం ప్రపంచ కప్ గెలుచుకున్నాం కదా, మర్చిపోతే ఎలా? ఓకే, ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో చూద్దాం. సో అగైన్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్ తోటైనా సరిగా కొంచెం రైట్ ఆన్సరే పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, శశి, బ్రహ్మయ్య. ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్, దైద భిక్షం, దైద వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, ఇంకా వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య దేవంగ రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి

ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్కుమార్, ఉదయ్కుమార్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. జయకుమార్ తిరువన్నామలై నుంచి. ఇంకా యలమంచలి నుంచి సాయికృష్ణ, స్వరాజ్యలక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, వరుణ్, ప్రశాంతి, జయంతి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు. సాయిరంగ ఎక్కడి నుంచి పంపించారు, ఊరు పేరైతే పంపించలేదు, రైట్ ఆన్సర్. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ హ్యాపీ హోమ్ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా పద్మావతి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి, చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. కప్పు పేరైతే కరెక్టే రాశారు, కానీ కంట్రీ మాత్రం తప్పు రాశారు. బట్ ఎనీవే, నేను అడిగింది కప్పు పేరే కాబట్టి రైట్ ఆన్సర్. ఈ రాము, ఈ అఖిల, అరవింద్ నగర్, అనంతపురం నుంచి. వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్మినగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సో క్వశ్చన్ ప్లీజ్, ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాను కదా, సో సెకండ్ క్వశ్చన్కి ట్యూన్ అయిపోండి మీరు, ఓకేనా. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్, మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జన్కంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. ఎం సుజాత నెల్లూరు నుంచి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు. శంకరాచార్య ఖమ్మం నుంచి. ధర్మవరం నుంచి సాయిరంగ. ఎస్, క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్, క్వశ్చన్ ప్లీజ్. సో అందరూ ఇంకా క్వశ్చన్ ప్లీజ్లోనే ఉన్నారు, అంటే లేట్గా ట్యూన్ చేశారని అర్థమైపోతుంది. బట్ ఎనీవే, పర్లేదు, సెకండ్ క్వశ్చన్కి మీరు వచ్చేసేయండి. సెకండ్ క్వశ్చన్ కూడా క్రికెట్కి సంబంధించి అడుగుతున్నాయి ఈరోజు. సో అనంతపురం నుంచి, అనంతపురం సాయినగర్ నుంచి హరినాథ్ బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే ప్రొడెన్షియల్ కప్, 1983లో మొట్టమొదటిసారి మనం క్రికెట్లో ప్రపంచ కప్ గెలుచుకున్నాం. భారతదేశానికి ప్రపంచ కప్ ఫస్ట్ టైం వచ్చిందనమాట. సో ఇలా ఫస్ట్ టైం వచ్చిన ఈ ప్రపంచ కప్ పేరు ప్రొడెన్షియల్ కప్. సో అయితే అసలు మనం క్రికెట్ ఎప్పుడు ఆడడం ప్రారంభించాం అంటే, ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఎప్పుడు ఆడడం ప్రారంభించామంటే 1932 నుంచి ఆడుతుంటే 83లో కానీ మనకి ప్రపంచ కప్ రాలేదు. బట్ ఎనీవే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 1983లో గెలిచిన ప్రపంచ కప్ క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, అప్పటి మన జట్టు కెప్టెన్ ఎవరు, భారతదేశం తరఫున ఆడిన జట్టుకి కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు.

కెప్టెన్ ఒక్కళ్లే కాదండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు కూడా పంపించాలి. సో ఆ రోజున జరిగిన మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరికి ఇచ్చారు, అలాగే కెప్టెన్

భారతదేశం ప్రపంచ కప్ గెలుచుకుంది. అప్పటి భారత జట్టు కెప్టెన్ ఎవరు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అంటే జాన్ ఎడ్రిచ్ అని పంపిస్తున్నారండి. సో భారతదేశానికి జాన్ ఎడ్రిచ్ ఎప్పుడు కెప్టెన్ గా ఉన్నారు చెప్పండి. సో క్లియర్ గా క్వశ్చన్ మళ్లీ చెప్తున్నాను. 1983లో భారతదేశం ప్రపంచ కప్ క్రికెట్ గెలుచుకుంది. ఆ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు, భారత జట్టుకి కెప్టెన్ ఎవరు?

ఎస్, చక్కగా ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కానీ సగం ఆన్సరే పంపించిన వాళ్ళని ఫస్ట్ పంపించారు అని అనలేను. సో ఎవరు అని అంటే, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు గారు ఫస్ట్ ఆన్సర్ పంపించినా కానీ సగం ఆన్సరే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ కంప్లీట్గా పంపించినట్టు కాదు కదా. అలాగే శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా ఫస్ట్ ఆన్సర్ పంపించినా సరే ఒక నేమే పంపించారు. సో రైట్ ఆన్సర్ కింద తీసుకోలేను. సో అసలు రెండు ఆన్సర్స్, రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించింది ఎవరు అని అంటే, శ్రీరామదాసు అంజాచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఫస్ట్ పంపించేశారండి రైట్ ఆన్సర్. మరి వీరితో పాటుగా అదే టైంకి ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా అనంతపురం నుంచి వెంకటాచలపతి రమేష్ రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, ఎస్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు చూద్దాం. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. లతా సుహాస్ హోస్కోట నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఇంకొల్లి నుంచి చిలుకూరు శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ, హారిక, భవిష్య, మిహిక, సూర్యచరణ్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. శివ, దుర్గా, కౌశిక్, కపర్ది చల్లపల్లి నుంచి. పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి. నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశవరావు గారు అత్తిల్ నుంచి, కెప్టెన్ పేరు కరెక్ట్ కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తప్పు పంపించారు. తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. శంకరాచారి ఖమ్మం నుంచి, వీరు కూడా హాఫ్ ఆన్సర్ పంపించారండి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు, కెప్టెన్ పేరు అయితే కరెక్ట్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. ఎక్కడికో వెళ్ళిపోయారు జాన్ ఎడ్రిచ్, సీకే నాయుడు అన్నారు. సో 1983 అని నేను ఇయర్ కూడా చెప్పేశాను నేను మీకు, అయినా సరే తప్ప ఆన్సర్ పంపించారు. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. సో కెప్టెన్ పేరు అయితే రైటే కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు మాత్రం తప్పు పంపించారు. ఈ రాము, అఖిల, అరవింద నగర్ అనంతపురం నుంచి. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. దైత భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. సో కెప్టెన్ పేరు పంపించలేదండి సాయిరంగా గారు ధర్మవరం నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. సో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పేరు పంపించలేదు అగైన్ ఎవరు అంటే, చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కెప్టెన్ పేరు అయితే కరెక్ట్.
రఘుబీర్ సింగ్, సుగుణాబాయి మరి వీరు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించారు, కెప్టెన్ పేరు పంపించలేదు. బతిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. వారుకోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయా. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. ఎం సుజాత నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ. కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. సీను భానుప్రకాష్ వావిళ్ళ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మారాణి, అక్షరకృప. యలమంచల నుంచి సాయికృష్ణ, లక్ష్మి, శ్రీసాఖ్య, సత్యశ్రీ, ప్రశాంతి, జయంతి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు. మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ, ఫాతిమా. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న వీరు కూడా కెప్టెన్ పేరు పంపించారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. వీరా కనకారావు, పార్వతి, పెడన, వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మా, పద్మావతి ఇనమడుగు నుంచి. దొంతి రమేష్ అనంతపూర్ నుంచి కెప్టెన్ పేరు పంపించారండి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పేరు పంపించలేదు. నరసింహ ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. సో హాఫ్ రైట్ ఆన్సర్ అండి, కెప్టెన్ పేరు మాత్రమే పంపించారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. సాయిరంగ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. శంకరాచారి ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి మస్తాన్ భాషా వారి కుటుంబ సభ్యులు, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య ఇంకా వారి మిత్రబృందం. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి కెప్టెన్ అయితే కపిల్ దేవ్, కపిల్ డెవిల్స్ అని అప్పట్లో టీమ్ని అట్లా పిలిచేవారు. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే మహేందర్ అమర్నాథ్. ఇదండి మన 1983లో మనం ఫస్ట్ టైం గెలుచుకున్న ప్రపంచ కప్ గురించిన క్వశ్చన్స్. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి. సో రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్. మరి మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇదండి ఈరోజు యువలయ్యా.

0: మీరింతవరకు యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం ఇప్పుడు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: జూన్ ఇస్ మంత్ ఫర్ నేషనల్ ఇన్ఫర్టిలిటీ అవేర్నెస్. లెట్స్ లిసన్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్.
3: Good morning, I'm Dr. Venila, consultant gynecologist, mother and child clinic from Guntur. A voice fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma. Start the conversation and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
2: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
4: Akashavani Hindi Patham. ఈనాటి కార్యక్రమంలో ఈమాందారికా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి బసవంత్ శ్రీసాయి. వినండి హిందీ పాఠం.
5: నమస్తే అధ్యాపికాజీ.
6: ఆశీర్వాద్. ఆవో బాష్వంత్ బైటో.
5: ఆజ్ ఆప్ కౌన్ సా పాఠ పడాయేంగే అధ్యాపికాజీ?
6: ఆజ్ హమ్ దయా, పరోపకార్, వినయ్, ఈమాందారీ ఆది నైతిక గుణ్ ఔర్ ఉన్సే మిల్లే వాలే ఫల్ కే బారే మే జానెంగే. ఈరోజు మనం దయా, పరోపకారం, వినయం, నిజాయితీ లాంటి నైతిక గుణాల గురించి మరియు వాటిని ఆచరించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం. ఆజ్ హమారా పాఠ కా నామ్ హై ఈమాందారీ కా ఫల్. ఈరోజు మన పాఠం పేరు నిజాయితీ, దాని యొక్క ఫలితం. అచ్చా, అబ్ తుమ్ పడ్నా శురూ కరో.
5: జీ అధ్యాపికా జీ, దయా, పరోపకార్, వినయ్, సేవా, ఇమాందారి, నైతిక గుణ్ కహలాతే హే. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హే. ఇస్కా ఫల్ మహాన్ హోతా హే.
6: అచ్చా సును, దయా, పరోపకారం, వినయం, సేవ చేయటం, నిజాయితీగా ఉండటం లాంటి గుణాలను నైతిక గుణాలు అని అంటాం. వీటిని ఆచరించడం వల్ల మనిషి యొక్క జీవితం సరైన మార్గంలో నడుస్తుంది. ఇలా జీవించడం వల్ల దాని యొక్క ప్రతిఫలం గొప్పగా ఉంటుంది. ఈరోజు మనం ఇలాంటి ఒక కథను చదువుకోబోతున్నాం. అచ్చా అప్పాడు.
5: ఏక్ లకడహారాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయ్యోం కాట్తాత వహ్ జంగిల్ మే నదీకే కినారే లకడయ్యా కాట్ రహాత అచానక్ ఉస్కి కుల్హారీ నదీ మే గిర్ గయి. ఇసే దేకర్ వహ్ రోనే లగా.
6: అచ్చా సును, ఒక లక్కడిహార అంటే కట్టెలు కొట్టుకునేవాడనమాట. అతను నదీకే కినారే అంటే నది ఒడ్డిన కట్టెలు కొట్టుకునేవాడు. ఎక్కడ అంటే జంగల్ మే, అడవిలో. అతను ఉన్ లక్కడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతాత. అతను ఆ కట్టెలను అమ్ముకొని తన జీవితం గడిపేవాడు. అంటే ఆ కట్టెలను అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో తనకి కావాల్సినవి కొనుక్కొని జీవితం గడిపేవాడు. ఏక్ దిన్ వహ్ నదీకే కినారే లక్కడియా కాట్ రహాత. ఒకరోజు అతను నది ఒడ్డున ఎప్పటిలాగే కట్టెలు కొట్టసాగాడు. అచానక్ ఉస్కి కుల్హాడి నదీమే గిర్ గయి. అచానక్ అంటే అకస్మాత్తుగా. ఒక్కసారిగా ఉన్నట్లుండి అతని చేతిలోని గొడ్డలు వెళ్ళి నదిలో పడిపోయింది. ఇసే దేకకర్ వహ్ రోనేలగా, దాన్ని చూసి అంటే ఆ గొడ్డలి నదిలో పడిపోవటం చూసి అతను ఏడవసాగాడు. ఎందుకంటే గొడ్డలే కదా అతని జీవితానికి ఆధారం. అచ్చా బాగే పడు.
5: లకడహారీకో దేకర్ నదీకి దేవి జల్సే బాహారాయి దేవినే లకడహారీసే రోనేకా కారణ్ పూచా లకడహారీనే కహాకి దేవి మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి యహీ మేరీ జీవన్ కా ఆధార్ హే దేవీ మాకో ఉస్ పర్ దయా ఆయి దేవీ నే ఉస్కో సోనే కీ కుల్హాడి దిఖాయి లకడహారే నే కహా కీ యహీ మేరీ నహీ హే
6: యహ మేరీ నహీ హే అచ్చా సునో లకడహారే కో దేఖ్ కర్ నదీ కీ దేవీ జల్ సే బాహర్ ఆయి కట్టెలు కొట్టుకునేవాడు అలా ఏడుస్తూ ఉండేసరికి నదీకీ దేవి అంటే జలదేవత నీటి నుంచి బయటకు వచ్చింది. దేవీనే లకడహారేసే రోనేకా కారన్ పూచా. ఆ జలదేవత కట్టెలు కొట్టే వాడిని ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అని అడిగి తెలిసింది. లకడహారేనే కహా కి అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, దేవీమా మేరీ కుల్హాడి నదీమే గిర్గయి. దేవీమా తల్లి, నేను కట్టెలు కొడుతుంటే నా గొడ్డలి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార్ హే, ఆ గొడ్డలే నాకు జీవనాధారం. ఎందుకంటే ఆ గొడ్డలతో కొట్టిన కట్టెల వల్లే నాకు నా ధనం లభిస్తుంది. దేవీకు ఉస్పర్ దయా ఆయి, అతను మాటలు విన్న జలదేవతకు అతని పట్ల దయగలిగింది. దేవీనే ఉస్కో సోనేకి కుల్హాడి దికాయి. అప్పుడు జలదేవత నీటిలోకి వెళ్లి సోనేకి అంటే బంగారపు గొడ్డలిని తీసుకొచ్చి అతనికి చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అందుకు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, యహ్ మేరీ నహీ హే, ఇది నాది కాదమ్మా అన్నాడు. అచ్చా బాగే పడో బాష్వంత్.
5: దేవి ఫిర్ జల్ కే అందర్ గయి, జల్ సే బాహర్ ఆకర్ దేవీనే చాందీకి కుల్హాడి దికాయి, లకడహారేనే కహా కి యహ్ బీ మేరీ నహీ హే, తీసరీ బార్ లోహే కీ కుల్హాడి దికాయి, లకడహారేనే కహా కి హా యహీ మేరీ కుల్హాడి హే.
6: అచ్చా సునో, దేవి ఫిర్ జల్ కే దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. జల్ సే బాహర్ ఆకర్ నీటి నుంచి బయటకు వచ్చి దేవీనే చాందీకి కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత వెండితో, చాంది అంటే వెండి, వెండితో చేసిన గొడ్డలిని చూపించి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. లకడహారేనే కహా యహ బీ మేరీ నహీ హే, అప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు అన్నాడు కదా, ఇది వెండితో తయారు చేయబడ్డది, ఈ గొడ్డలు కూడా నాది కాదు అన్నాడు. తీసరీ బార్ అంటే మూడోసారి దేవీనే లోహేకి అంటే ఇనుముతో తయారైన కుల్హాడి దికాయి. ఈసారి జలదేవత ఇనుముతో తయారైన గొడ్డలిని చూపించి ఇదేనా నీది అని అడిగింది. అప్పుడు లకడహారేనే కహా హా యహీ మేరీ కుల్హాడి హే, అప్పుడు కట్టెలు కొట్టేవాడు అన్నాడు కదా తల్లి ఇదే నా గొడ్డలి అని ఆనందంతో చెప్పాడు. అంటే అతను దేవత చూపించిన బంగారు వెండి గొడ్డళ్లకు ఆశపడకుండా నిజాయితీగా తన అసలైన ఇనుప గొడ్డల్ని మాత్రమే తనది అని ఒప్పుకున్నాడు. అచ్చా అబ ఆగే పడో.
5: దేవీనే కహాకి మే తుమారీ ఇమాందారీ సే బహుత్ కుష్ హూ, ఇస్లియే యే తీనోం కులాడియోం లేలో లకడహారేనే దేవికో ప్రణామ్ కియా ఖుషీ సే తీనోం కుల్హాడియోం లేకర్ చలా గయా. ఇస్ కహానీ సే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హై.
6: అచ్చా సునో, దేవీనే కహా కి మై తుమ్హారీ ఈమాందారీ సే బహుత్ ఖుష్ హూ. అప్పుడు జలదేవత అంది కదా, నేను నీ నిజాయితీకి చాలా సంతోషిస్తున్నాను, ఇసలియే ఏ తీనోం కుల్హాడియా లేడు, అందుకని ఈ మూడు గొడ్డళ్లను నీవే తీసుకో, నీలో స్వార్థం లేదు, అందుకని ఈ మూడింటిని నీకే కానుకగా ఇవ్వదల్చాను అంది జలదేవత. లకడహారే దేవికో ప్రణామ్ కియా. అప్పుడు ఈ లకడహార అంటే కట్టెలు కొట్టుకునేవాడు ఆ దేవతకు సంతోషంతో నమస్కరించి ఆ మూడు గొడ్డల్ని తీసుకున్నాడు. ఖుషీసే తీనోం కుల్హాడియా లేకర్ చలాగయా, ఆ మూడింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీసే యహ సీఖ్ మిల్తీ హే కి ఈమాందారీ కా ఫల్ మీటా హోతా హే. ఈ కథ నుంచి మనకి సీఖ్ అంటే నీతి ఏంటంటే నిజాయితీగా ఉండే వానికి ఫలితం తీయగా గొప్పగా ఉంటుందని. పార్ట్ సమజ్ మే ఆగయా బాష్వంత్
5: జీ? అధ్యాపికా జీ,
6: కహానీసే క్యా సీఖ్ మిల్తీ హే?
5: కహానీసే యహ సీఖ్ మిల్తీ హై కి ఇమాందారీ కా ఫల్ మీతా హోతా హే.
6: అచ్చా అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖేంగే. దయా దయగా ఉండడం,
5: దయా దయగా ఉండడం.
6: పరోపకార్ ఇతరులకి సాయం చేయటం,
5: పరోపకార్ ఇతరులకు సహాయం చేయడం.
6: సేవా సేవ చేయటం,
5: సేవా సేవ చేయడం.
6: ఈమాందారి నిజాయితీగా ఉండడం,
5: ఈమాందారి నిజాయితీగా ఉండడం.
6: జంగల్ అడవి,
5: జంగల్ అడవి,
6: మీటా తీయని,
5: మీటా తీయని,
6: చాందీ వెండి,
5: చాందీ వెండి,
6: సోనా బంగారం,
5: సోనా బంగారం,
6: లక్కడహార కట్టలు కొట్టుకునేవాడు,
5: లక్కడహార కట్టలు కొట్టేవాడు.
6: అచ్చా అబ్ మై కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
5: జీ అధ్యాపికా జీ,
6: జంగల్ మే క్యా క్యా మిల్తే హై?
5: జంగల్ మే లకడియం కయి తరహ కే ఔషధ జడీ బూటియం ఆది మిల్తీ హై.
6: అచ్చా పరియోం కే బారే మే తుమ్ క్యా జాన్తే హో?
5: పరియోం బహుత్ సుందర్ హోతీ హై, వహ స్వర్గ సే ధర్తీ పర్ ఉడ్తీ హుయీ ఆతీ హై.
6: అచ్చా పాఠ్ కా సారాంశ్ ఏక్ బార్ దేఖేంగే. ఏక్ లకడహారే కీ కుల్హాడీ నదీ మే గిర్ గయి. ఒక కట్టెలు కొట్టేవాని గొడ్డలి కట్టెలు కొడుతుండగా నదిలో జారి పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడియా దిఖాయి. అప్పుడు ఆ నదిలో ఉండే జలదేవత అతనికి బంగారం మరియు వెండితో తయారు చేసిన గొడ్డళ్లను చూపించి ఇవేనా నీవి అని అడిగింది. లేకిన్ ఉస్నే ఈమాందారీసే అప్పటి కుల్హాడీహి మాంగి, కాని అతను చాలా నిజాయితీగా తన ఇనుపగొడ్డలినే అడిగాడు. ఇస్సే ఉసే పీనోం కుల్హాడియా ఈనామ్ కే రూప్మే మిలి. అతని నిజాయితీకి ప్రతిఫలంగా మూడు గొడ్డళ్ళు అతనికి బహుమతిగా లభించాయి. ఇస్సే యహ సీఖ్ మిల్తీ హై, దీనివల్ల మనకి ఏం నీతి లభిస్తుందంటే ఈమాందారి కా ఫల్ మీటా హోతా హై, నిజాయితీగా ఉండడం వల్ల దాని ఫలితం చాలా తీయగా గొప్పగా ఉంటుందని. అచ్చా అబ్ కుచ్ భాషాంశ్ లిఖేంగే. పెహలే పర్యాయవాచి శబ్ద్ లిఖేంగే. జల్ పానీ నీర్,
5: జల్ పానీ నీర్.
6: జంగల్ వన్ కానన్,
5: జంగల్ వన్ కానన్.
6: లకడి డండా కాట్,
5: లకడి దండా కాట్.
6: మీటా మధుర్ రసీల,
5: మీటా మధుర్ రసీల.
6: కుష్ సంతోష్ ఆనంద్,
5: కుష్ సంతోష్ ఆనంద్.
6: అచ్చా అబ్ విలోమ్ శబ్ద లిఖేంగే. బాహర్ అందర్,
5: బాహర్ అందర్.
6: గిరిన ఉటున,
5: గిరిన ఉటున.
6: ఈమాన్ బేయిమాన్,
5: ఈమాన్ బేయిమాన్.

0: మన్
1: అపనా పరాయ
0: అపనా పరాయ
1: ఆన జాన
0: ఆన జాన
1: అచ్చా అబ్ కుచ్ వ్యాకరణాంశ దేఖేంగే
0: జీ అధ్యాపికా జీ
1: ఇస్ పాఠ మే హమే సంజ్ఞా కే బారే మే బతాయా గయా ఈ పాఠంలో మనకి సంజ్ఞా అంటే నౌన్ నామవాచకం గురించి ఇవ్వబడింది ఇస్కి పరిభాష కిసీ వ్యక్తి స్థాన్ గున్ భావ్ యా వస్తు కే నామ్ కో సంజ్ఞా కహతే హే సంజ్ఞా నిర్వచనం చూద్దాం సంజ్ఞా అంటే నామవాచకం కిసీ వ్యక్తి ఎవరి పేరైనా స్థాన్ ప్రదేశం గున్ లక్షణాలు భావ్ భావాలు లేక వస్తువు యొక్క పేరును తెలిపేదాన్ని సంజ్ఞ అని పిలుస్తాము ఉదాహరణకి మోహన్ లడక ఢిల్లీ పానీ మేస్ ధర్మ్ ఆది అబ్ మై కుచ్ వాక్య పూచుంగి వాక్యమే సంజ్ఞా శబ్ద పహచాన్ కర్ బతానా
0: జీ అధ్యాపికా జీ
1: సబ్ ధర్మ్ అచ్చే హోతే హే ఇస్మే సంజ్ఞా శబ్ద క్యా హే
0: ధర్మ్ సంజ్ఞా శబ్ద హే
1: దీపా గాతి హే ఇస్మే
0: దీపా సంజ్ఞా శబ్ద హే
1: వే విజయవాడ మే రహతే హే
0: విజయవాడ సంజ్ఞా శబ్ద హే
1: యహ మేరీ కుల్హాడీ నహీ హే ఇస్మే
0: కుల్హాడీ సంజ్ఞా శబ్ద హే
1: అచ్చా బాష్వంత్ ఆజ్ కా పాఠ యహీ సమాప్త కరేంగే
0: ధన్యవాద్ అధ్యాపికా జీ
1: శుభాశీష్
2: మీరు ఇంతవరకు ఈమాందారీ కా ఫల్ 7వ తరగతికి హిందీ పాఠం విన్నారు ఉపాధ్యాయుని ఎంపీఎస్ శోభారాణి విద్యార్థి బసవంత్ శ్రీసాయి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక గమనిక గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం రెయిన్బో డిటిహెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్లలో ప్రావీణ్యం ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం మార్కెటింగ్ రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు శ్రీమతి పి నాగమ్మ బృందంచే భజనావళి వింటారు

మీరింతవరకు శ్రీమతి పి నాగమ్మ బృందంచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట దేవదాస్ చిత్రానికి చంద్రబోస్ రాశారు, పాడినవారు కార్తీక్, సుజాత.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పోకిరి చిత్రానికి నిహాల్ పాడిన పాట వింటారు. రచన కందికొండ.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట సైనికుడు చిత్రానికి కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

0: June is month for National Infertility Awareness. Let's listen from infertility expert.
1: Good morning. I'm Dr. Vanilla, consultant gynecologist, mother and child clinic from Guntur. A wise fertility, a voice of complete families. Every couple dreams of having a family. For many, infertility creates a silent delay. Clinically, infertility means not achieving pregnancy. After a year of trying, affecting 1 in 6 couples. Remember, it's never just a woman's issue. Both the partners are equal here. From lifestyle changes to advice, medical therapies like IVF, infertility treatments are available. It's time to break the stigma, start the conversation, and let's seek timely medical advice. Let's us come together to be voice complete families.
0: Issued in public interest by Zenova, a division of Gufic Biosciences.
2: యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ముందుగా మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో వన్డే ఆర్జేగా విన్ అయిన దేవిరెడ్డి గాయత్రి గారితో పరిచయం వింటారు.
3: హలో గాయత్రి.
4: హాయ్ మ్యామ్,
3: వెల్కమ్ టు అవర్ ఆకాశవాణి.
4: థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
3: ఆకాశవాణి 90 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో మరి ప్రైజ్ గెలుచుకున్నావు, ఎలా అనిపించింది నీకు ఈ ఫీలింగ్?
4: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఈ ఛాన్స్ రావడం, దాన్ని నేను యూజ్ చేసుకోవడం వల్ల మీరు సపోర్ట్ చేసింది నాకు బాగా నచ్చింది. అండ్ అట్లాగే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట, ఎక్కువ కాంపిటీషన్స్లో ఏం పార్టిసిపేట్ చేయను అనమాట, లైక్ కొంచెం ఫియర్ వల్ల. సో దాన్ని ఎలా అయినా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఈసారి ట్రై చేశాను అనమాట, ఎస్సే రైటింగ్ కదా అని చెప్పి. దెన్ నేను దాన్ని అచీవ్ చేయడం బాగా అనిపించింది అనమాట. అండ్ లైక్ అట్లాగే ఆకాశవాణి గురించి కూడా చాలా విషయాలు నేను తెలుసుకోగలిగాను, లైక్ అది ఎలా ఈ సొసైటీకి యూస్ అవుతుంది ఫ్రమ్ ఓల్డ్ ఎన్ డేస్ నుంచి ప్రెసెంట్ జనరేషన్ వరకు బాగా ట్రస్ట్ ఉన్న మీడియాగా ఒక పేరు బాగా సంపాదించింది అని చెప్పి కొంచెం దాని గురించి బాగా ఎలివేట్గా తెలుసుకోగలిగాను అనమాట. లైక్ అది ఎవరికి ఎలా యూస్ అవుతుంది, చిన్న పిల్లల దగ్గర నుంచి లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ఇది ఏమేమి మనకి ఇస్తుంది అని చెప్పి అలా లైక్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఉమెన్స్కి సంబంధించిన కానీ లేదా ఫార్మర్స్కి ఎట్లా వాళ్ళకి లైక్ లాభ నష్టాల గురించి లేదా వాతావరణం గురించి చెప్పడంలో ఇట్లా ఇవన్నీ అది మనకి సెటరేట్ చేసి మంచిగా ఇస్తుంది కదా, అవన్నీ తెలుసుకోగలిగాను. ఓకే ఇంత యూజ్ ఉందా ఆకాశవాణి వల్ల మనకి అని చెప్పి ఒక మైండ్లో చిన్న థాట్ కూడా వచ్చిందనమాట. ఇది పీపుల్కి బాగా యూజ్ అవుతుంది, అన్రీచబుల్ని కూడా రీచ్ అయ్యిద్ది. ఇది స్మార్ట్ ఫోన్స్ అనేవి అందరికీ అవైలబుల్ ఉండవు కాబట్టి, రేడియో మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఓల్డ్ ఎన్ డేస్ కదా. సో మా పేరెంట్స్ టైంలో కూడా ఇది బాగా యూజ్ అయిందని తర్వాత విన్నా తెలుసుకున్నా అనమాట. దీని గురించి నాకు ఎట్లా అనిపించింది అంటే లైక్ నేనున్న ఫియర్ నుంచి కొంచెం ఓవర్కమ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని నేను యూజ్ చేసుకోగలిగా అని చెప్పి మంచి ఎంకరేజ్మెంట్లా అనిపించింది నాకు.
3: మరి ఆకాశవాణి గురించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు ఎక్కడి నుంచి గ్యాదర్ చేసావు?
4: ఆకాశవాణి గురించి నేను తెలుసుకోవడం ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్ నుంచి కొంచెం తెలుసుకున్నాను అనమాట. లైక్ రేడియో అనేది ఎలా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు, ఎట్లా వచ్చేవి, ఈ టైంలో ఇవి వస్తాయి, ఈ టైంలో ఇవి వస్తాయని వాళ్ళు చెప్పడం వల్ల కొంచెం తెలుసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొన్ని మనకి నెట్ నుంచి నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట. లైక్ ఎస్ఏ రీటింగ్ అంటే కొంచెం మనం యూ షుడ్ ఎలాబరేట్ కాబట్టి ఇంకొంచెం దాన్ని బెటర్ వేలో ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి తెలుసుకున్నాను. ఇట్స్ ఎ మిక్స్ అనమాట, ఫ్రమ్ పేరెంట్స్ దగ్గర నుంచి కొంచెం అండ్ అట్లాగే నెట్ నుంచి కొంచెం సేకరించి దాన్ని నా మైండ్లో నేను స్క్రిప్ట్ రాసుకొని దాన్ని నేను పర్ఫామ్ చేశాను అనమాట.
3: ఆకాశవాణి గురించి నువ్వు రాసిన దాంట్లో నీకు బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్తావా?
4: నాకు బాగా నచ్చిన ఒక పాయింట్ అంటే ఈ ఆకాశవాణి అనేది లైక్ మాలాంటి సింగర్స్ ఎవరైతే లైక్ ఈ సంస్కృతిని సాంప్రదాయాలని బాగా పాటిస్తారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అయింది. అంటే జానపద గేయాలు, డ్యాన్స్, ఇట్లా మ్యూజిక్ ఇవన్నీ ఎక్కువ ప్రమోట్ చేసింది ఆకాశవాణి అనమాట. సో నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది అనమాట. అంటే లైక్ ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది అప్పటి నుంచి ఉన్న కల్చర్ని వదిలేసి లైక్ వెస్ట్రన్ సాంగ్స్, వెస్ట్రన్ డ్యాన్సెస్ అవన్నీ జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. బట్ ఆ మీడియాస్ అన్నీ కూడా అవే ఎక్కువ చూపిస్తాయి. బట్ ఇది మాత్రం ఈ ఏదైతే మన పూర్వీకులు ఇచ్చారో ఆ కల్చర్ని ఇంకా వదలకుండా ఉండడం అనేది నాకు నచ్చిందన్నమాట.
3: ఓకే, ట్రెడిషన్ కల్చర్ చెప్తున్నావు కదా, మరి దానికి సంబంధించిన ఆర్ట్ నువ్వు ఏదైనా నేర్చుకుంటున్నావా?
4: నేను నేర్చుకుంటున్నాను, ప్రెజెంట్ ఘంటసాలలో నేను వోకల్స్ నేర్చుకుంటున్నాను అన్నమాట.
3: వోకల్ ఎన్నో సంవత్సరం గాత్రం?
4: గాత్రం సెకండ్ ఇయర్ అయిపోయింది.
3: థర్డ్ ఇయర్కి వస్తా?
4: థర్డ్ ఇయర్కి
3: వస్తా. సంగీత కళాశాల నుంచి నువ్వు నేర్చుకున్న అంశాలేంటి?
4: సంగీతం అనేది దేవుడిచ్చిన వరం అన్నమాట, అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు, గాడ్ గిఫ్ట్ అని అనమాట. చదువు అంటే ఇఫ్ వి బై హార్ట్, ఒక్కసారి కాకపోయినా ఒక 10 times కానీ వచ్చింది. బట్ ఈ ఆర్ట్ అనేది అలా కాదనమాట, అది దేవుడు ఇవ్వాలి. అండ్ అట్లాగే మనం కూడా ప్రాక్టీస్ చేయాలి, బాగా సాధన చేస్తూ ఉంటే అప్పుడు ప్రతిఫలం అనేది వస్తుంది అనమాట, అది మనం చూడగలం. ఫస్ట్ నేను చెప్పినట్టు నేను చాలా ఇంట్రోవర్ట్ అను, సో దానివల్లే ఇంత డిలే అయ్యిందనమాట. లైక్ ఎట్లా అంటే స్కూల్లో కూడా నేను అనేది ఒక చిన్న సర్కిల్ పెట్టేసుకుంటాను అనమాట, ఈ సర్కిల్ దాటకూడదు, లైక్ ఇలా దాటితే ఏమైనా అయిద్దేమో, అన్ని ఫియర్స్ వల్ల వెనక్కి వచ్చేసాను అనమాట, బాగా చాలా వెనక్కి వచ్చాను. వన్స్ ఎప్పుడైతే నేను ఇంటర్మీడియట్ అయిందో దెన్ అప్పుడు కొంచెం కాంపిటేటివ్ వరల్డ్లోకి రావడం, ఇవి చూసుకోవడం, ఓకే మనం ఇలా ఈ సర్కిల్ పెట్టుకుంటే అవ్వదు, వీ షుడ్ మూవ్ అని చెప్పి అనిపించి, దెన్ అప్పుడు ఈ కాలేజ్ నాకు చిన్నప్పటి నుంచి విజయవాడలో పెరిగినా కానీ అది తెలియదు, బట్ ఎప్పుడైతే మనం కొంచెం సోషలైజ్ అయ్యి అందరితో మాట్లాడడం ఉందో అప్పుడు నాకు ఇది తెలిసిందనమాట. సో దెన్ అక్కడికి వెళ్ళినాక నేను ఎక్స్ట్రోవర్ట్ని, అక్కడ మాత్రం ఎక్స్ట్రోవర్ట్ని, ఎందుకంటే

అక్కడికి వెళ్ళినాక అర్థమైంది ఎవ్రీవన్ షుడ్ మనది మనం పర్ఫామ్ చేసుకోవాలి, లేకపోతే నీలో టాలెంట్ ఉన్నా నేను ఎవరు చూడరు. సో మనం ఫియర్ని వదిలేసి ఇఫ్ అది రైట్ అవని రాంగ్ అవని ఫస్ట్ మనం పర్ఫామ్ చేయడం, ప్రెజెంట్ చేయడం అనేది అదే పెద్ద అచీవ్మెంట్. అలానే మన పిల్లల్ని కూడా అలానే ట్రైన్ చేయాలన్నమాట. సోషల్ మీడియాకి అంటే ఎక్స్పోజ్ చేయాలి, ప్రపంచం ఇలా ఉంది, నువ్వు ఈ జోన్లోనే పెరిగితే కాదు, ఓన్లీ స్కూల్ చూసిన అన్నట్టు ఉంటారు అన్నమాట కొంతమంది. అలా ఎప్పుడూ ఉంచకూడదు, కొంచెం మన పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి అందరికీ. అది నేర్చుకున్నాను అన్నమాట. దానివల్ల ఇంత యూజ్ ఉంటుందా, ఓకే నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవ్వాలి అని అనిపించింది అన్నమాట.

0: గాయత్రి, మరి ఏం చదువుకున్నారు మీరు?
1: నేను బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకున్నాను.
0: కంప్లీట్ అయిపోయిందా?
1: కంప్లీట్ అయిపోయింది.
0: మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
1: ప్రెసెంట్ నేను బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీటెడ్ అండ్ ప్రెసెంట్ వర్కింగ్ యాజ్ ఏ క్వాలిటీ అష్యూరెన్స్.
0: మరి క్వాలిటీ చెక్ చేసేటప్పుడు మీరు ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?
1: క్వాలిటీ చెక్ చేసేటప్పుడు ఇది ఫుడ్ కాబట్టి దీని మీదే టోటల్ ఎఫెక్ట్ అయ్యింది. అందులో ప్యాకెడ్ ఫుడ్ అనే పాటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తాం కాబట్టి. మనం ఇచ్చే ప్రొడక్ట్ మంచిగా ఉంటుందా లేదా, అంటే లైక్ షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంది, మనం ఎంత ఇస్తున్నాం, దానికి ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే చిన్న పిల్లలే ఎక్కువ ప్యాకెట్ ఫుడ్ తింటారు కాబట్టి. అట్లాగే ఎక్కువ కెమికల్స్ కానీ యాసిడ్స్ కానీ ఎసెన్స్ కానీ యూజ్ చేయకుండా చూస్తాము. అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా హైజీన్గా ఉంటే అసలు బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి స్పాయిలెస్ తక్కువ ఉంటుంది.
0: అలాగే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కాకుండా ఫ్రెష్ ఐటమ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
1: అంతే.
0: ఇంకా ఏ అంశాలు మీరు చూస్తారు చెకింగ్ టైంలో?
1: మేము మిక్సింగ్ నుంచి ఓవరాల్ ప్యాక్ అయ్యే వరకు ప్రతిదీ మా సిగ్నేచర్ లేనిదే వెళ్ళదన్నమాట. వీ హ్యావ్ టు చెక్ ఎవ్రీ థింగ్ అనమాట. అంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు వాడు ఇట్లా ఫ్లోర్ తెచ్చాడు అంటే ఓకే ఇది గ్రేడ్ కరెక్టేనా కాదా, ఇది మనకి ఎంత ఈల్డ్ వస్తుంది అండ్ అట్లాగే జనాల్లోకి వెళ్ళినప్పుడు అది బాగుంటుందా లేదా, ఏమైనా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయా లేకపోతే పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి చూస్తామన్నమాట. దాంట్లో ఏమైనా వేస్ట్ కానీ ఏదైనా వస్తే దాన్ని మళ్ళీ క్లీన్ చేయించడం లేదా స్టాక్ వెనక్కి పంపించడం అలా చేస్తాము. అండ్ అలాగే కరెక్ట్గా వేస్తున్నారా లేదా అన్ని మిక్సింగ్ టైంలో, మిక్సింగ్ చేసేటప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువ వేయడం అలా చేయకూడదు. మొత్తం అన్ని ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాపర్గా ఏ టైంలో ఎంత జరగాలో అంతే జరిగితే మనకి లాభం ఉంటుంది, అలాగే కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా హెల్త్కి ఏమి ఎఫెక్ట్ ఉండదు అన్నమాట. ఈ 2 పాయింట్స్ మెయిన్గా మనం చూడాలి.
0: ఓకే, ఈ ఫుడ్కి సంబంధించి ఫీల్డ్ చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటారు, మరి ఇదే ఎందుకు ప్రత్యేకంగా?
1: నిజం చెప్పాలి అంటే ఐ బైపీసీ స్టూడెంట్ అనమాట. సో బైపీసీ తీసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు, డాక్టరే అవ్వాలి అనుకుంటారు. నేను కూడా అలానే, నేను డాక్టర్ కాదు, లైక్ ఫార్మాసిటికల్స్లో నేను వర్క్ చేయాలి లేదంటే నర్స్గా వెళ్ళాలి అని నా డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఎలా డ్రీమ్గా ఉండిపోయింది అంటే, అందరిలానే నేను ఎంసెట్ రాశాను చెప్పాను కదా, నా ఇంట్రోవర్ట్ వల్లే అది కూడా ఆగిపోయింది అనమాట. లైక్ ఎట్లా అంటే, మా పేరెంట్స్కి తిను బయటకు వెళ్తే ఉండలేదు అని అండ్ అలాగే నాకు కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అది హోల్డ్ అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పుడున్న ఆప్షన్ డిగ్రీనే అనమాట. నేను ఎప్పుడు డిగ్రీ వైపు అసలు వెళ్ళాలనుకోలేదు. ఇంకా డిగ్రీ అన్నప్పుడు ఓకే, నేను మళ్ళీ హాస్పిటల్కి ఎలా వెళ్ళొచ్చు అనే నేను చూసుకున్నాను అనమాట. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ చేసుకోవడం మేము హాస్పిటల్ సైడ్ వెళ్ళొచ్చు, ఎలా అంటే డైటీషియన్స్గా వెళ్ళొచ్చు. సో ఓకే, నేను డైటీషియన్గా వెళ్ళొచ్చు, నేను హాస్పిటల్ ఫీల్డ్ మళ్ళీ వెళ్తా అని చెప్పి ఇంకప్పుడు బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను అనమాట.
0: ఓకే, అంటే మళ్ళీ అదే ఫీల్డ్లోకి వెళ్ళడానికి మీరు అనుకునే మార్గం ఎంచుకున్నారు?
1: ఎంచుకున్నా.
0: ఓకే, బాగుంది గాయత్రి. మరి మీ హాబీస్ ఏంటి?
1: నా హాబీస్ నవల్స్ చదవడం, మ్యూజిక్ వినడం అండ్ ఇది ప్రాక్టీస్ చేయడం, ఎక్కువగా కొటేషన్స్ అవి రాసుకోవడం. అది
0: అలా మీరు రాసిన కొటేషన్స్ ఏమైనా చెప్తారా ఒకటి రెండు?
1: అలా రాసిన కొటేషన్స్ అంటే, నిన్ను నువ్వు స్పెషల్గా చూసుకో ఎప్పుడు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నీకున్న హ్యాపీనెస్ని కోల్పోకు.
0: నీకు నువ్వే ప్రత్యేకం,
1: నీ దాంట్లో నువ్వు నీ హ్యాపీనెస్ని వెతుక్కో, నీకున్న హ్యాపీనెస్ని తీసేసుకోకు వేరే వాళ్ళని చూసి.
0: మరి సంగీతం నేర్చుకుంటున్నారు కదా, మీకు ఇష్టమైన పాట?
1: నాకు ఇష్టమైన రచన అంటే సామి నిన్నే అని చెప్పి ఒక టీ ఉంటుంది అన్నమాట,
0: వర్ణము.
1: వర్ణం, ఆ వర్ణం ఇష్టం. అంటే ఈ సంగీతం క్లాస్కి వచ్చిన 1 అవర్ ఏదైతే ఉంటుందో అది మాకు ఒక రిలాక్సేషన్ టైంలా అనిపించిద్ది అనమాట. సంగీతం అంటేనే రిలాక్సేషన్ కదా, సో మేము దాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, అది బాగుంటుంది.
0: అంటే మ్యూజిక్ వింటూ పాడుతూ రిలాక్స్ అవుతారు. మరి మీ గోల్స్ ఏంటి?
1: నా గోల్ ఎప్పటికైనా ఒక మంచి సింగర్ అవ్వాలి అని.
0: క్లాసికల్ సింగర్?
1: క్లాసికల్ సింగర్ అవ్వాలి.
0: మరి మా కోసం ఏమన్నా ఒక పాట పాడతారా?
1: తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ

0: గాయత్రి, మరి సంగీతం ఉంది కదా, సాహిత్యంతో కూడా ఏమైనా పరిచయం ఉందా? పుస్తకాలు చదవటం,
1: చదువుతాను.
0: అంటే కొటేషన్స్ రాస్తానని చెప్పారు కదా ఇందాక, రాయాలంటే చదవాలి,
1: అవును,
0: చదివితే మళ్ళీ రాయాలి, అలా మీరు ఏమైనా రాస్తారా?
1: రాసుకుని నా దగ్గరే పెట్టుకునే టైప్,
0: దగ్గరే పెట్టుకుంటారు,
1: అంతే.
0: ఓకే గాయత్రి, మరి మీకు హోమ్ ఫుడ్ ఇష్టమా, బయట ఫుడ్ ఇష్టమా?
1: ఎక్కువ జంక్ ఫుడే ఇష్టం అన్నమాట.
0: ఎందుకు? ఇందాక మీరు జంక్ ఫుడ్ వద్దని కదా చెప్పారు.
1: దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట, షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. అప్ టు మై 12th స్టాండర్డ్ ఎక్కువగా హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేసేదాన్ని. ఎప్పుడైతే 12th స్టాండర్డ్కి వచ్చామో, ఓకే మనం కూడా యంగ్, సో మనం కూడా వెళ్ళాలి, తిరగాలి అలా అని. ఇంకా నా కజిన్స్ మేము అందరం కలిపి ఎక్కువ బయట ఫుడ్ తింటుండే మిడ్ నైట్స్ అట్లా అని హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట. దెన్ అగైన్ నాది ఏదైతే రొటీన్ ఉందో, ఓకే మనం టేస్ట్ చూసుకోకూడదు ఫస్ట్, మన హెల్త్ చూసుకోవాలి అని చెప్పి ఓకే తింటాం, కాకపోతే లిమిట్ సెట్ చేసుకున్నా అనమాట. దెన్ హోమ్ ఫుడ్డే బాగుంటుంది, దానికన్నా మంచి ఎత్తు మనం చేసుకుంటే అని చెప్పి ఇంకా జంక్ ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్డే ఎక్కువ ఇష్టం అనమాట దాని తర్వాత నుంచి.
0: క్వాలిటీ ఇష్టపడతారా, క్వాంటిటీ ఇష్టపడతారా?
1: క్వాలిటీనే. క్వాంటిటీ ఇంత పెట్టేసి అది బాగోకపోతే యూజ్ ఉండదు కదా, కొంచెం పెట్టినా కానీ క్వాలిటీలో ఉంటే బాగుంది. అంటే లైక్ మనం ఇష్టపడి లైక్ ఇంట్లో కొంచెం పెరుగన్నం తిన్నా కానీ అది బాగుంటుంది. రెస్టారెంట్కి వెళ్ళి పెద్ద మండీ ప్లేట్ మన ముందు పెట్టి అది టేస్ట్ బాగోకపోతే

0: ఒక రోజంతా రిలాక్స్ అయ్యే టైం వస్తే మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు?
1: ఒకవేళ ఛాన్స్ వస్తే ఒక రోజు మొత్తం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి పల్లెటూరు చూసుకుంటా అనమాట నేనైతే రిలాక్స్ అవ్వాలి అంటే. ఆ పల్లెటూరులో పీపుల్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి టైం స్పెండ్ చేసి ఓల్డ్ డేస్ ఎలా ఉండేవి అవన్నీ వాళ్ళతో మాట్లాడి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ వాళ్ళ కల్చర్స్ అవన్నీ తెలుసుకొని
0: అట్మాస్ఫియర్
1: ఎంజాయ్ చేస్తా ఆ రోజు మొత్తం ఇంకా.
0: ఓకే, వెరీ గుడ్ గాయత్రి, చాలా చక్కగా మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే వన్ డే ఆర్జేగా ఈరోజు శ్రోతలతో మీ అభిప్రాయాలని పంచుకున్నారు, ఎలా అనిపించింది మీకు ఈ ఫీలింగ్?
1: నాకైతే నోవెజ్ అన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓకే గాయత్రి, మరి మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.

మీరింతవరకు వన్డే ఆర్జేగా సెలెక్ట్ అయిన దేవిరెడ్డి గాయత్రి గారితో పరిచయం విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుసుకుందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో సాయంత్రం 6:30 రేడియో సెట్లలో ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా రోజువారీ కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి, శ్రోతలు గమనించగలరు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో 51 కోట్ల రూపాయలతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నీటి ప్రాజెక్టులు బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుందన్నారు. దేశంలో నదుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, గంగా కావేరి నదులను అనుసంధానం చేస్తే భారత్లో జలవనరుల కొరత తగ్గుతుందని పేర్కొన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి కావేరిని కేంద్రం అనుసంధానం చేయాలని చంద్రబాబు నాయుడు కోరుతూ,
1: నీరు ఉంటేనే చరిత్ర, నీరుంటేనే నాగరికత. అందుకే జన వనరుల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ మనందరి బాధ్యత. ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు, వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. మళ్ళీ శోభ వచ్చే విధంగా ఇరు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తున్నా.
0: మాదక ద్రవ్యాల వ్యసనం కేవలం సామాజిక సమస్య మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పు అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో ఈగల్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, యువత సాధికారత అనే అంశంపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం యువతలోని ప్రతిభ, ఆరోగ్యం, ఆశయాలను నాశనం చేస్తుందని పేర్కొన్నారు. నేరముఠాలు యువతను లక్ష్యంగా చేసుకుని వారి జీవితాలను మాత్రమే కాకుండా దేశ భద్రత, అభివృద్ధిని కూడా దెబ్బతీస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల

యోగేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధి బృందం మంత్రి దుర్గేష్ను ఈరోజు కలిసింది. ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రగతిశీల కార్యక్రమాలను ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు కొనియాడారు. ముఖ్యంగా ఏపీ పర్యాటక విధానం 2024-29, పర్యాటక భూమి కేటాయింపు విధానం, బీచ్ షాక్ విధానం, హాలిడే ఇన్ ఏపీ, విజిట్ ఏపీ గ్లోబల్ ప్రచారం తదితర నిర్ణయాలు పర్యాటక రంగ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని మరింత రెట్టింపు చేశాయని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్టంలో టూర్ ఆపరేటర్లు, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్టపతి పర్యటన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్టపతి పర్యటన సందర్భంగా నిర్వహించనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ రాష్టపతి కార్యాలయం నిర్దేశించిన ప్రోటోకాల్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ధర్మవరం పట్టణం మున్సిపాలిటీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమృత్ 2.0 పథకం కింద 36,21,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా అభివృద్ది పనులకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం పట్టణంలో తాగునీటి సమస్య దశాబ్దాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. నీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అమృత్ 2.0 పథకం కింద సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్ట మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆలయ విస్తరణ పనులు 6 నెలల్లో పూర్తయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. మంచిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. రాష్ట ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్థానిక ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పోసపాటి వంశీయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్దే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రాష్ట గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 2 ఏళ్ల పాలన, ఎస్ఐఆర్ అంశాలపై నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, ముఖ్యంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి విశేష పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో నిర్వహణపై ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతు కుటుంబాల ఆర్థిక అభివృద్ది, గ్రామీణ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పండ్ల తోటల సాగు చేయడానికి ప్రభుత్వం విస్తృత సహాయం అందిస్తోందన్నారు. పండ్ల తోటల సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా మామిడి, కొబ్బరి,

0: ఆమ, నిమ్మ, దానిమ్మ, మునగ, సీతాఫలం, సపోటా, నేరేడు, గులాబీ పంటలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశలుగా గాలులు బలంగా వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో 1 లేదా 2 చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చని, వర్షం కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానం అవసరమని, జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరి నదులను అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30వ తేదీన విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతే. ఆపాతకాలకాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశకార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కురవన్ దక్షిణ కొరియా దేశస్య జేజు మంచే వసుధైవ కుటుంబకం ఇత్యస్య ఉద్ఘోషశ్చ అకరోత్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామనగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనెజుయేలాదేశ ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబల భూకంపః ఆగతః యేన బహూని భవనాని పతితాని దేశేన ఆపాతకాలస్య చ ఘోషణా కృతా. దక్షిణాఫ్రికాదేశః ప్రథమవారం ఫీఫా విశ్వచషక క్రీడాయాః నాకౌట్ ఇది చరణం ప్రతి అగచ్చత్. మోంటేరీనగరే దక్షిణకొరియాదేశం 1-0 పరాజయత్. అపి చ అద్య సాయంకాలే మ్యాంచెస్టర్ నగరే ఐసీసీ మహిళా టీ20 విశ్వచషక క్రికెట్ క్రీడాయాః గ్రూప్ ఏ క్రీడాయాం భారతం బాంగ్లాదేశేన సహ క్రీడతి. అథ వార్తాః విస్తరేణ. అద్య సంవిధాన హత్యా దివసః ఆచర్యతి. 75th వర్షే జూన మాసస్య 25 దినాంకే యదా భారతస్య సంవిధానస్య పదదలనం జాతం తదా కిం జాతమితి ఏతద్దినం స్మారయతి. ఆపాతకాలే ఆధిక్యేన పీడితాయ ప్రత్యేకస్మై జనాయ శ్రద్ధాంజలిం దాతుం అపి ఏషః దివసః అస్తి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, గృహమంత్రి అమిత్షాహ చ అద్య ఆపాతకాలస్య కాలే లోకతాంత్రిక మూల్యానాం రక్షణార్థం దృఢతయా స్థితేభ్యః సర్వేభ్యః శ్రద్ధాంజలిం అర్పితవంతః. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా మోదినా ఉక్తం యత్ ఆపాతకాలః సంవిధానస్య ఉపరి ప్రత్యక్షః ఆక్రమణః ఆసీత్. సః అవదత్ యత్ అవసరేస్మిన్ నాగరిక స్వాతంత్రస్య నిలంబనం, అవివ్యక్తి స్వాతంత్రస్యోపరి ప్రతిబంధః, రాజనైతిక నేత్రీణాం, పత్రకారాణాం, సామాజిక కార్యకర్తృణాం చ వంధనం అభవత్. భాజపేతి దళేన అద్య ఆపాతకాలస్య విషయ కాంగ్రెస్ పక్షస్య ఉపరి ప్రహారం కురవతా భారతీయ ఇతిహాసస్య కృష్ణోధ్యాయః ఇత్యుక్తం. నవదేహలీనగరస్య పార్టీ ముఖ్యాలయ ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ భాజపేతి దళస్య వరిష్ట నేత రవిశంకరప్రసాద అవదత్ యత్ ఆపాతకాలస్య తాత్కాలిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీవర్యాయాః ఆసందం రక్షితుం న్యాయపాలికాయాః ఉపరి ఆక్రమణం జాతం, ప్రసారమాధ్యమాని పీడితాని, విపక్షస్య నేతారః కారావాసినశ్చ కృతాః. ఆపాతకాలే प्रधानमन्त्रिणः नरेन्द्र मोदीवर्यस्य भूमिकायाः प्रशंसां कुर्वन् श्रीप्रसादः अवदत् यद् मोदीवर्यः गुजराततः उत्तरभारतं यावत् उल्लेखनीयरूपेण प्रयत्नान् अकरोदिति।
2: जुडिशरी के खिलाफ बेशर्मी, संपादक पत्रकारिता के कॉम्प्रोमाइज करने के लिए दबाव, विपक्षियों को जेल में बंद करना और गलत तरीके से इमरजेंसी लगाना। मैं इमरजेंसी के अंडरग्राउंड में प्रधानमंत्री की भूमिका की तारीफ करूंगा। सरदार के रूप में जितना अंडरग्राउंड को उन्होंने गुजरात से लेकर उत्तर भारत को जो संगठित किया था वो कमाल था। और आज अपने ट्वीट में उन्होंने उस काले अध्याय को याद किया है कि देश की जनता ने कितनी हिम्मत दिखाई।
1: प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना संविधान हत्या दिवसस्य अवसरे पूर्व प्रधानमन्त्रिणा अटल बिहारी वाजपेयी वर्येण लिखितायाः कवितायाः पङ्क्तयः पठिताः। सामाजिक प्रसार माध्यमे श्रीमोदी अवदत् यत् एषा कविता न केवलं पङ्क्ति संग्रहः अपितु आपातकाले लोकतन्त्रस्य उपरि आरोपितायाः वेदनायाः श्वसनावरोधस्य प्रतिबन्धानाञ्च सजीव अभिव्यक्तिः अस्तीति।
3: जब आपातकाल को एक वर्ष हो गया तो अटल जी ने एक कविता लिखी और उन्होंने उस समय की मनस्थिति का वर्णन अपनी कविता में किया है। झुलसाता जेठ मास शरद चांदनी उदार, झुलसाता जेठ मास शरद चांदनी उदार, सिसकी भरते सावन का अंतर्गत रीत गया, एक बरस बीत गया।
4: सीख चौ में सिमटा जग किंतु विकल प्राण विहग, धरती से अंबर तक बुझा मुक्ति गीत गया, एक बरस गया, एक बरस।
1: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सौमेव कार्यक्रमोऽयम् आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ओन् एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् विश्वम् अधुना अधिक शस्त्रीकरणम्, अधिक समाह्वानानां स्वीकरणम्, सामाजिक माध्यम युगाय उपयुक्तां राजनीतिं च पश्यति। दक्षिण कोरिया देशे जेजु फोरम फॉर पीस एंड प्रॉस्पेरिटी 2026 इति सम्मेलने संबोधयन् डॉ एस जयशंकरः वैश्विक चिन्तानां निराकरणाय अधिक अन्ताराष्ट्रिय सहकार्यस्य आवश्यकताम् अपि उद्घोषयत्। वसुधैव कुटुम्बकम् इति भारतस्य प्राचीनदर्शनम् उद्धृत्य अधिकसहकार्यपूर्ण विश्वव्यवस्थायाः निर्माणाय तमेव मार्गदर्शकसिद्धान्तं निर्दिष्टवान् च। हरियाणाराज्यस्य गुरुग्रामे भारतस्य ब्रिक्स अध्यक्षता 2026 इत्यन्तर्गते द्विदिवसीयं ब्रिक्स ऊर्जामन्त्रिणां सम्मेलनम् आरब्धम्। केन्द्रीय विद्युत मन्त्री मनोहरलाल खट्टरः अवदत् यत् आर्थिकवृद्ध्यर्थं, सामाजिक प्रगत्यर्थं, मानव विकासाय च ऊर्जा अत्यावश्यकी अस्तीति। वेनेजुएला देशस्य राष्ट्रपतिपदासीना डेल्सी रोड्रिक्स वर्या अद्य प्रातः काले कराकस नगरे क्षेत्रं परितश्च 0.27 मित तीव्रताङ्कानां भूकम्पानां कारणेन बहूनि भवनानि भग्नीभूतानि इति उक्तवती। तया आपत्कालस्य घोषणा च कृता। राष्ट्रपतिः अवदत् यत् शक्तिशाली भूकम्पानां श्रृङ्खलायाः अनन्तरं 32 जनाः मृताः, 700+ जनाः व्रणिताः सन्तीति। एतन्निमित्तम् उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्वर्यः, प्रधानमन्त्री नरेन्द्रमोदी च दुःखं प्रकटितवन्तौ। सामाजिक प्रसार माध्यमे प्रधानमन्त्रिणा मोदिना उक्तं यत् भारतं सर्वैः पीडितैः सह ऐक्येन स्थितमस्ति, सर्वेभ्यश्च यथासम्भव साहाय्यं प्रदातुं च आश्वस्तिम् अददात्। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य भारते अमेजोन संस्थायाः 48 बिलियन डॉलर इत्यस्य अभिलेख्य निवेशस्य स्वागतम् अकरोत्। श्रीमोदी नवदेहल्याम् अमेजोन संस्थायाः मुख्य कार्यकारी अधिकारी एंडी जेस्सी इत्येतमपि मिलितवान्। अद्य प्रातः जापानदेशस्य ईशान्यभागे 7.2 तीव्रतायाः शक्तिशाली भूकम्पः अभवत्, येन न्यूनातिन्यूनं 4 जनाः आहताः। इवाते प्रान्तस्य पूर्वतटे प्रायः 40 किलोमीटर मिते गाम्भीर्ये 6.9 तीव्रतायाः कम्पनम् अभवत्। उपराष्ट्रपतिः राज्यसभायाः सभापतिश्च सीपी राधाकृष्णन्वर्यः अद्य राज्यसभायाः नवनिर्वाचितान्, पुनः निर्वाचितान् च 10 सदस्यान् सांसदत्वेन शपथम् अकारयत्। वाणिज्योद्योगमन्त्री पीयूषगोयलः अद्य युनाइटेड किंगडम देशस्य लंदन नगरस्य त्रिदिवसीयां आधिकारिक यात्रां आरभत। यात्रावधौ सः

0: భారత్ యూకే వ్యాపక ఆర్థిక వ్యాపార అనుబంధస్య అగ్రిమమాసస్య పంచదశ దినాంకే ప్రవృత్తస్య సహచర ద్విగుణ యోగదాన సమ్మేళనస్య చ కార్యాన్వయనస్య సజ్జతాయాః సమీక్షాం కరిష్యతి. ప్రియాః శ్రోతారః, అంతే క్రీడా వార్తాసు. విశ్వ పాదకందుక క్రీడాయాం అద్య మోంటేరే నగరే దక్షిణ కొరియా దేశం విరుద్ధ్య 1-0 ఇతి అంకాభ్యాం విజయం ప్రాప్య దక్షిణాఫ్రికా ప్రథమవారం ఫీఫా విశ్వచషకస్య నిర్ణాయకచరణం ప్రతి ప్రవిష్టః. సమూహ అ క్రీడాయాం దక్షిణాఫ్రికాయాః కృతే ఏకమాత్ర గోల ఇత్యుక్తే లక్ష్యభేదనం థాపేలో మాసేకో ఇత్యనేన కృతం. భారతదేశం విరుద్ధ్య బాంగ్లాదేశ ఐసీసీ మహిళా టీ20 విశ్వచషకే అద్య మ్యాంచెస్టర్ నగరస్థే ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రీడాంగణే సమూహ అ క్రీడాయాం స్పర్ధిష్యతే. క్రీడా భారతీయ సమయానుసారం సాయం 7:30 ఆరప్స్యతే. ప్రియా శ్రోతారః, ముఖ్యవార్తాః పునరేకవారం. అద్య సంవిధాన హత్యాదివస ఆచర్యతే. ఆపత్కాలకాలే లోక్తాంత్రిక మూల్యానాం రక్షయంత్రిభ్యః ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా శ్రద్ధాంజలిః సమర్పితా. విదేశ కార్యమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః వైశ్విక సమస్యానాం మధ్యే దృఢతర సహయోగస్య ఆవాహనం కృతవాన్. భారతస్య బ్రిక్స్ 2026 ఇత్యస్య అధ్యక్షతాయాః అంతర్గతం గురుగ్రామ నగరే బ్రిక్స్ ఊర్జామంత్రిణాం సమ్మేళనం ఆరభత. వెనిజువేలా దేశే ఏకస్యానంతరం అప్రత్వేన ప్రబలః భూకంపః ఆగతః. ఇతి వార్తాః.
1: యే ఆకాశవాణి కా దిల్లీ కేంద్ర హై.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026 భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మా కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పుడు పల్లెసీమల కార్యక్రమం

0: ఈనాటి పల్లెసెమల కార్యక్రమంలో గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించడం గురించి డాక్టర్ కె కీర్తి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ కె కీర్తి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ కృష్ణా జిల్లాలోని గరికపాడులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే ఏ విభాగంలో ఈ రీసెర్చ్ అసోసియేట్ గా చేస్తున్నారండి?
2: నాది విస్తరణ విభాగం అండి, గృహ విజ్ఞానం డిపార్ట్మెంట్. అందులో నేను రీసెర్చ్ అసోసియేట్ గా ఉన్నాను.
1: మరైతే ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలను గనక తీసుకుంటే, ముఖ్యంగా అన్ని దేశాలతో పోలిస్తే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అందులో కూడా మన గ్రామీణ ప్రాంతాల్లోని యువత అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరైతే ఇటువంటి పరిస్థితుల్లో మనకి అందుబాటులో ఈ గ్రామాల్లో ఉన్న యువతకి మనం నైపుణ్యాభివృద్ధి కల్పించడం కోసం ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
2: బాగా చెప్పారండి విజయ్ గారు. అందుకనే మన భారతదేశంని యువ భారతదేశం అని కూడా అంటారు.
1: అవునండి.
2: మామూలుగా మన దేశం బాగుండాలంటే గ్రామాలు బాగుండాలండి. గ్రామాలు బాగుండాలి అంటే గ్రామంలో యువత బాగుండాలి. గ్రామంలోని యువత బాగుండాలి అంటే వారికి సరైన నైపుణ్య శిక్షణ అందిస్తే వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది.
1: మరి ఇప్పుడు అయితే మన గ్రామాల్లో ఉన్న యువత ఎంతో మంది అందుబాటులో ఉన్నారు కదండి. ఇప్పుడు ఉన్న యువత సాధారణంగా మనం చూసుకుంటే ఎలా ఉన్నారంటారు?
2: ఒకప్పుడు గ్రామంలో శారీరక శ్రమ ఉంటేనే ప్రజల జీవన విధానం సుఖంగా సాగిపోయేదండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో శ్రమతో పాటు ఆలోచించే శక్తిని, పనిచేసే విధానంలో నైపుణ్యతని ఉంటేనే

0: అది ఎలాంటి పనిలో అయినా రాణించగలరు.
1: మరి అంతే కదండి, ఇప్పుడు ఎవరు ఏ పనిలో అయినా అందరికీ అవకాశాలు అనేవి ఉంటాయి. అందులో మనం తెలివిగా కొద్దిగా ఈ నైపుణ్యాలు ఉన్న వాళ్ళకే ఎక్కువ అవకాశాలు, అలాగే ఎక్కువ వేతనం అనేది కూడా దొరుకుతూ ఉంటుంది. మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఈ నైపుణ్యాలు అనేవి ఎలా పెంచుకోవాలండి?
0: పనిలో నైపుణ్యత, పనిలోనే కాదు పని నైపుణ్యత పెంచుకోవాలంటే యువత ఖచ్చితంగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందాలి. శిక్షణతో పాటు ప్రోత్సాహం కూడా తోడైతే ఆ గ్రామంలో యువత వాళ్ళ కార్యసిద్ధి నుంచి ఎవ్వరూ ఆపలేరు. పనిలో పట్టు ఉంది కాబట్టి ఏదో సాధించాలనే పట్టుదల కూడా వాళ్ళలో పెరుగుతుంది.
1: మరైతే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి మనం ఇలా శిక్షణ ఇవ్వడానికి మరి ప్రభుత్వ పథకాలు ఏమైనా వారికి అందుబాటులో ఉన్నాయండి?
0: చాలా ఉన్నాయండి.
1: ఏంటండి అవి?
0: నైపుణ్య అభివృద్ధిని పెంచాలంటే గ్రామంలో యువతకు కావాల్సిన లేదా అవసరమైన శిక్షణ కేంద్రాలు, ఉపాధి అవకాశాలు, టెక్నికల్ లేదా ఎలక్ట్రికల్ శిక్షణ వంటివి వారికి అందించాలి. అలాగే ఒక పథకం ప్రకారం నడిపించాలి.
1: మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకి ఇలా ఒక పథకం ప్రకారంగా ఇలా శిక్షణ ఇవ్వడానికి ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాలు గానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయండి?
0: ఉన్నాయండి. ఇప్పుడు ఉన్న టెక్నికల్ లేదా ఎలక్ట్రికల్ ప్రపంచంలో కేవలం తాజా సాంకేతిక మాత్రమే కాదు, అచునాతనమైన శిక్షణ పొందిన యువత కూడా అవసరం ఉంది. ఈ పెరుగుతున్న డిమాండ్ కి యువతని నైపుణ్య అభివృద్ధి పరులుగా పెంచాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన యువ భారత కోసం చేపట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా స్కిల్ ఇండియా ఇన్ ESDM అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో శిక్షణ కలిగిస్తున్నారు. అదే భారతదేశంలో అతిపెద్ద నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు. అదే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద సాధారణ విభాగంలో ఉన్న పౌరులు 70% వరకు ప్రభుత్వ సాయం పొందుతారు. ఇక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లోని వారు 100% ప్రభుత్వ సాయం అందుకుంటారు. వెనకబడిన కులాల వారికి కూడా 40% సీట్లు కేటాయించారు. ఇందులో ఆడైనా మగైనా, గ్రామంలో వారి సామాజిక స్థాయి ఏదైనా, 10వ తరగతి పాస్ అయినా లేదా పట్టభద్రులు అయినా పర్వాలేదు, వారందరికీ ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
1: మరి ఈ విధంగా ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న యువతకి నైపుణ్యాలు పెంచడానికి, వాళ్ళు చదువుకున్నా ఎంతవరకు చదివినా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేవి పెంచడానికి ఎటువంటి పథకాలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తున్నారండి?
0: చాలా పథకాలు అమల్లో ఉన్నాయండి. మొదటిగా దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఇందులో ఎస్సీ ఎస్టీ వారికి 50% సీట్లు ఉంటాయి, మైనారిటీ వారికి 15% సీట్లు ఉంటాయండి, ఆడవారికి 33% సీట్లు కేటాయించబడ్డాయి. ఈ స్కీమ్ లో శిక్షణ నుంచి కెరియర్ ఎదుగుదల పెంచేలాగా ప్రోత్సహిస్తారండి. ఇంకొకటి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఈ పథకంలో మొదటిగా స్వయం ఉపాధి ఈ పథకంలోని ప్రత్యేకత. ఈ పథకం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ NSDC అని అంటారండి. ఈ పథకం 2016 నుంచి 2020 నాటికి 10 మిలియన్ల యువత స్వయం ఉపాధిలో రాణించాలని సంకల్పం చుట్టారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ స్కిల్ ట్రైనింగ్ అంటే ఆర్థిక ప్రోత్సాహం, ఫిజికల్ ఛాలెంజ్ గా ఉన్న యువతకి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని, 40% లేదా దానికి మించిన అంగవైకల్యం ఉన్నవారికి ప్రోత్సాహం ఇస్తారు. వయసు 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఇందులో అర్హులు. నేషనల్ అప్రియన్స్ ప్రమోషన్ స్కీమ్. ఇందులో ఏంటంటే ప్రస్తుతం అప్రియన్షిప్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో యువత ఒక అగ్రిమెంట్ వరకు పనిచేయాలి. ఈ పథకంలో అగ్రిమెంటు పెరుగుదల వల్ల యువతలో పని నైపుణ్యం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం 2.3 లక్షల మంది ఈ పథకంలో లబ్ధి పొందుతున్నారండి. కానీ 2020 నాటికి 50 లక్షల మంది ఈ పథకంలో లబ్ధి పొందాలని టార్గెట్ ఉంచారు. ఇంకొకటి వొకేషనల్ ట్రైనింగ్ అండి. ఈ పథకం ప్రాధాన్యత వొకేషనల్ గా వాళ్ళకి బోధన ప్రణాళిక పట్టి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. ఆ బోధన ప్రణాళిక ఎవరిస్తారంటే నేషనల్ కౌన్సిల్ ఫార్ వొకేషనల్ ట్రైనింగ్ NCVT అని కూడా అంటారండి. ఇందులో 70% శిక్షణ క్లాస్ రూమ్లలో కాకుండా ప్రాక్టికల్ గా యువతకి నేర్పిస్తారండి. ఈ పథకంలో లబ్ధి పొందాలి అంటే వాళ్ళ వయసు 14 నుంచి ఆ పైన ఏ వయసు వారైనా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక పథకం ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర, అంటే ఇందులో నైపుణ్యత పెంచే కేంద్రాలని బెంచ్ మార్కింగ్ గా మార్చిదిద్దాలని ఈ పథకం లక్ష్యం. స్కిల్ డెవలప్, ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ ఫార్ మైనారిటీస్, ఇందులో మైనారిటీస్ వాళ్ళందరూ లబ్ధి పొందొచ్చండి. ఈ పథకం కింద మైనారిటీ అందరూ లబ్ధి పొందుతారండి. వాళ్ళ వయసు 14 నుంచి 35 వరకు ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ 5వ తరగతి వరకు ఉండాలి. ఈ పథకం కింద స్వయం ఉపాధి మైనారిటీ యువతలో కల్పించాలని ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో 50% ప్లేస్మెంట్ కూడా కల్పిస్తారండి మైనారిటీ వాళ్ళకి.
1: అంటే ఉద్యోగాలను కూడా
0: వాళ్ళే 50%, 70% ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి 50% వరకు ప్లేస్మెంట్ కల్పిస్తారు. ఇంకొకటి అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు మరుగుపడిపోతున్న కళాకారులని ప్రోత్సహించాలనేసి వాళ్ళకి కూడా 14 మే 2015 ప్రారంభించారండి ఈ స్కీమ్. ఈ కళాకారులను ప్రోత్సహించి,
1: అంటే కళాకారులకు అందించే ఈ ప్రోత్సాహంలో వాళ్ళకి ఏమేమి అందిస్తారండి సహాయాలు? అంటే ప్రభుత్వ పరంగా శిక్షణ ఇస్తారా, లేకపోతే ఆర్థికంగా ఏదన్నా ప్రోత్సాహం ఇస్తారా? అది ఏ విధంగా చేస్తారు ఈ సహాయం అనేది?
0: వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలని అండి ఉద్దేశం.
1: ప్రధాన ఉద్దేశం స్వయం
0: ఉపాధి కల్పించాలి. దాంతో పాటు వాళ్ళకి మాస్టరింగ్ ఆఫ్ ద క్రాఫ్ట్స్, అంటే అందులో వాళ్ళు నైపుణ్యం కలిపి వాళ్ళు మాస్టర్లు అయ్యేటట్టు,
1: అంటే వాళ్ళు చేసే పనిలో ఇంకా మరింత ఏమంటారు అంటే మెరుగైన నైపుణ్యాలు పెంపొందించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారంటారు. ట్రైనింగ్ తో పాటు వారికి ఇంకా ఏదైనా అదనపు సౌకర్యాలు అవి కల్పిస్తారా ఈ పథకం కింద?
0: వాళ్ళకి మార్కెట్ లో కూడా వాళ్ళు చేసిన ఈ కళాఖండాలు మార్కెట్ లో విక్రయించడానికి కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తారండి.
1: అయితే ఆ విధంగా మరి ప్రోత్సాహం కింద ఏదైనా వాళ్ళకి ప్రత్యేకంగా నగదు ప్రోత్సాహం గానీ లేకపోతే ఏ విధంగా చేస్తారా ప్రోత్సాహం అనేది?
0: ఈ పథకం కింద నెలకి 10,000 సాయం చేస్తారండి నాన్ లోకల్ వాళ్ళకి. లోకల్ వాళ్ళకైతే 13,000 నెలకి ఇస్తారండి.
1: అంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన ఈ కళాఖండాలు అనేవి మార్కెట్ లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రోత్సాహం అనేది అందిస్తూ ఉంటారు.
0: వాళ్ళకి ఇంకా అడిషనల్ గా కూడా స్టైఫండ్ లెక్కన కూడా అందిస్తారండి.
1: స్టైఫండ్ కింద ఎంత ఇస్తారండి?
0: 1,500 ఇస్తారండి.
1: అది ఎంత కాలం అందిస్తారు ఈ స్టైఫండ్ అనేది?
0: ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటే అంత అన్ని నెలలు ఇస్తారు.
1: గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఎంతో కొంత చదువుకొని ఉన్న యువతకి ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి, ఆ పథకాల కింద ఏమేమి అవకాశాలు వాళ్ళకి కల్పిస్తారు, ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు కదండి. అలాగే మరి ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలను కానీ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ ఉంటారు కదండి, వ్యవసాయంలో కూడా యువత ఉంటారు కదా, మరి అటువంటి యువత కోసం ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్లు అనేవి ఉన్నాయా?
0: గ్రామంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుందండి. వ్యవసాయంలో కూడా టెక్నాలజీని వాడితే వలస పోవడం కూడా తగ్గుతుంది. నైపుణ్య అభివృద్ధితో వ్యవసాయం పైన మక్కువ ఉండేలా ప్రోత్సహించాలి. గ్రామంలో ఉన్న వనరులను సద్వినియోగం పరుచుకుంటే యువత జీవన విధానం పెంచుకోవడానికి దోహదం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక విజ్ఞానం ఉపయోగించి వ్యవసాయం పైన కూడా యువతకు ప్రోత్సాహం ఇచ్చి చేసే పనిపైన నైపుణ్యత కల్పిస్తే యువతకు సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గవచ్చు. స్వయం ఉపాధి లేదా ఎంటర్ప్రినర్షిప్ లో రాణించాలంటే యువతకు నైపుణ్యత ఉంటేనే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో సాధించగలరు. యువత సరైన అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి వారికి అవసరమైన లేదా సరైన శిక్షణ అందిస్తే ఆ గ్రామంలో విజయవంతంగా యువత నిలుస్తారు. వేరే గ్రామంలో వారికి కూడా మార్గదర్శిగా కూడా మారవచ్చు.
1: మరి ఇలా నైపుణ్యాలు అనేవి పెంచుకోవటానికి మనం ఈ సోషల్ మీడియాని కూడా ఒక సాధనంగా ఉపయోగించవచ్చా? వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి?
0: ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు అండి. మన ఊర్లో చూస్తూనే ఉంటాం, ప్రతి ఇంట్లో టీవీ మొబైల్ అన్ని కనిపిస్తుంటాయి. ఇందులో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. చదువుకొని యువత కూడా ఫేస్బుక్ అంటే ఏంటో తెలుసు, వాట్సాప్ అంటే ఏంటో తెలుసు. వాట్సాప్ లో గాని ఫేస్బుక్ లో గాని గ్రూప్స్ లేదా వారం వారంకి వారి గ్రామంలో యువత అందరూ కలిసి వారు వారు నేర్చుకున్న శిక్షణ గురించి వారికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకుంటే శిక్షణకి హాజరు కాని వాళ్ళలో కూడా నేర్చుకోవాలి అనే తపన వారిలో కలుగుతుంది. అలాగే ఉన్నతమైన

0: స్థాయికి ఎదగాలని పట్టుదల పెరుగుతుంది. అంతేకాకుండా యువత మధ్య సమైక్యత భావన అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ ని సరిగ్గా ఉపయోగించుకుంటే వారికి వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి వేదికలా మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తెలియనివి మెసేజ్ల ద్వారా లేక చదువుకోలేని వారు వీడియోల ద్వారా ఎన్నో తెలియనివి తెలుసుకుంటారు. కేవలం వినోదం కోసమే కాకుండా పనిలో నైపుణ్యతని పెంచుకోగలరు. అలానే నేర్చుకున్న నైపుణ్యాన్ని మన దేశమే కాకుండా విదేశాల్లో కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కనిపించేటివి టీవీ, సెల్, కానీ వీటి రిపేర్లకు మాత్రం బయటకి టౌన్ కి వెళ్లాల్సిందే. ఇక్కడ యువతకు రిపేర్ వంటివి చేసే నైపుణ్యత కలిగిస్తే మన ఊర్లోనే, మన గ్రామంలోనే స్వయం ఉపాధి కలిగించే వాళ్ళం అవుతాం. ఆ గ్రామంలో వారికి టౌన్ కి వెళ్లే ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి, నైపుణ్యత శిక్షణ ఇచ్చేటప్పుడు వారి వారికి ఏ శిక్షణ అయితే ఇస్తున్నామో వాటికి ముడి సరుకు కూడా ఎక్కడ దొరుకుతుందో తెలుసుకుంటే, శిక్షణ అవ్వగానే కొంతమంది ఉత్సాహంగా మొదలు పెట్టే వాళ్ళకి ముడి సరుకు అందకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రోత్సాహాన్ని మనం కొనసాగించాలి. నైపుణ్య అభివృద్ధితో ఇప్పుడు రోజు వాడే ఫంక్షన్లకు ప్లేట్స్, కప్స్, పేపర్ ప్లేట్స్ కాకుండా ఆకుతో కూడా చేస్తున్నారండి. ఇందులో కూడా శిక్షణ అందుకుంటే వాళ్ళు ఒక స్వయం ఉపాధిగా తక్కువ ఖర్చుతోనే మంచి స్థాయికి ఎదగగలుగుతారు. యువత చేతిలో పని నైపుణ్యత ఉంటే యువత మంచి భావి భారత పౌరులుగా చూడవచ్చు. వారి జీవితం ఆనందదాయకంగా మార్చుకోవచ్చు. కాబట్టి అందుబాటులో ఉన్న ఈ పథకాలను మరియు టెక్నాలజీని గ్రామీణ ప్రాంత యువత ఉపయోగించుకుని మరిన్ని స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్.
1: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు గ్రామీణ యువతలో నైపుణ్యాభివృద్ధి కల్పించడం గురించి డాక్టర్ కె కీర్తి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: ఈనాటి పల్లెసిమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: లిల్లీ పూల సాగు గురించి తెలుసుకుందాం. లిల్లీ పూలను అలంకరణ కోసం ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా లిల్లీ పూల నుంచి సుగంధ తైలం కూడా ఉత్పత్తి చేస్తే మంచి లాభాలు రైతు సోదరులు తీసుకోవడానికి వీలుంటుంది. కొన్ని రకాల లిల్లీ పూలను కట్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు. అయితే ఈ విధంగా కట్ ఫ్లవర్గా ఉపయోగించడానికి లిల్లీ పూలలో డబుల్ రకాలని అందుబాటులో ఉన్నాయి. వాటిని సాగు చేస్తే గనక రైతు సోదరులకు మంచి ఆదాయాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో లిల్లీ పొలంను సుమారు 1800 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ సాగు చేస్తున్న పొలాల నుండి 12,500 టన్నుల లిల్లీ పూల దిగుబడిని రైతు సోదరులు సాధిస్తున్నారు. లిల్లీ పూలను పూల సంపంగి అని కూడా సాధారణంగా పిలుస్తూ ఉంటారు. ఇక ఒకసారి లిల్లీ పంటను నాటినట్లయితే 3 ఏళ్ల వరకు కూడా ఈ పూల ద్వారా రోజువారీ ఆదాయాన్ని రైతు సోదరులు పొందవచ్చు. ఇక ఈ లిల్లీ పంట సాగు చేయడానికి ఇతర ఉద్యాన పంటలలాగా ప్రైవేటు నర్సరీలపైన ఆధారపడే అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ పంట

ఎండలో ఆరబెట్టి శుభ్రం చేసి బొటన వేలు సైజు గల దుంపలలాగా నాటుకోవాలి. ఎండ బాగా పడి నీరు నిలవని అధిక సేంద్రియ పదార్థం కలిగిన గరపు నేలలు, ఒండు నేలలు కూడా లిల్లీ పూల సాగుకు అత్యంత అనుకూలమైనవి. ఇక లిల్లీ పంట ఎక్కువ మొత్తంలో ఎరువులను ఉపయోగించుకుంటుంది. కాబట్టి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, 125 కిలోల డిఏపి, 50 కిలోల పొటాష్ ఎరువులను బాగా వేసి కలిదున్నుకోవాలి. ఈ ఎరువులతో పాటు ఒక 200 కిలోల వేపపిండి కూడా వేస్తే పంట దిగుబడి బాగుంటుంది. అంతేకాకుండా లిల్లీ పూల నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఇక లిల్లీ పూల పంటను చిన్న చిన్న పాదులు అంటే మడులుగా లేదా బోదులుగా తయారు చేసుకుని నాటుకోవచ్చు. సాధారణంగా ఈ పంటను ఆగస్టు చివరి వరకు కూడా నాటుకోవచ్చు. నాటే ముందు దుంపలను బ్లైటాక్స్ అనే మందుతో గానీ, ఇమిడాక్లోపిడ్ అనే మందుతో గానీ నీటిలో కలిపిన ద్రావణంతో ముంచి కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత నాటుకోవాలి. ఇక లిల్లీ పూల వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉంచి పొలంలో దుంపలను నాటుకోవాలి. లిల్లీ పూలను సాగు చేయడానికి సమశీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. పంట 20 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న చోట పంట దిగుబడి నాణ్యత బాగుంటుంది. అంతేకాకుండా బాగా సూర్యరశ్మి సోకే ప్రదేశాల్లో లిల్లీ పూలను సాగు చేసుకోవాలి. ఒకవేళ నీడ ఎక్కువగా ఉంటే గనక లిల్లీ పూల మొక్కలు బలహీనంగా ఇంకా పొడవుగా పెరుగుతాయి. ఇక లిల్లీ పూల తోట సాగులు అంతర కృషి ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, నాట్లు పూర్తయిన తర్వాత అవసరమైన మేరకు నీటి తడులు ఇవ్వాలి. పొలంలో కలుపు మొక్కలు లేకుండా అంతర కృషి చేసుకోవాలి. దుంపలు నాటిన 45 రోజుల తర్వాత వరుసల మధ్య కలుపు లేకుండా అంతర కృషి చేసుకుని ఎకరానికి 75 కిలోల యూరియాను 15 కిలోల వేపపిండితో కలిపి వేసుకోవాలి. వరుసల మధ్య మొక్కల వైపు మట్టి ఎగదోసుకోవాలి. అదేవిధంగా ఈ సమయంలో వేసిన ఎరువులు పిలకల అభివృద్ధికి, మొక్కల ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఇక లిల్లీ పూల పూత దశలో

ఉపయోగపడుతుంది. ఇక పొటాష్ ఎరువు పూల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇంకా వేసిన వేపపిండి మొక్కల కాండం, దుంపకుళ్ళు తెగులు, నులుపురుగుల బెడత నుండి పంటను కాపాడుతుంది. లిల్లీ పూల తోటలో వాడే సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినట్లయితే, ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా లిల్లీ సాగులో నాణ్యమైన దిగుబడులు రావటానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా జింకు, ఇనుము, బోరాన్ పోషకాలు లిల్లీ పంట సాగు చేయడానికి ముఖ్యమైన పోషకాలు. దృఢమైన పూల కాడలు, పొడవైన పూల గుత్తులు, ఇక గుత్తిలో కూడా ఎక్కువ పూలు రావడానికి ఈ సూక్ష్మ పోషకాలు అనేవి సహాయపడతాయి. కాబట్టి పూత దశలో జింక్ సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి 5 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి 2 గ్రాములు, బోరిక్ యాసిడ్ ను 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి సిఫార్సు చేసిన మేరకు పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా సూక్ష్మ పోషకాలను పిచికారీ చేయడం ద్వారా లిల్లీ పూల పంట నాణ్యత బాగుంటమే కాకుండా ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి బాగుంటుంది. ఇక వీటితో పాటు సూక్ష్మ పోషకాల మిశ్రమము అయిన పొటాషియం నైట్రేట్ మల్టీకే అంటే 13:0:45 కూడా కలిపి పిచికారీ చేసినట్లయితే పూల నాణ్యత చాలా బాగుంటుంది. లిల్లీ తోటల్లో చీడపీడల విషయానికి వచ్చినట్లయితే, మొక్కలు నాటిన తరువాత కొన్ని దశల్లో చీడపీడలు ఆశిస్తాయి. దీనివల్ల పూల నాణ్యతతో పాటు దిగుబడి కూడా బాగా తగ్గిపోతుంది. కాబట్టి రైతులు పంట తొలి దశ నుంచి కూడా తోటలో పురుగులు తెగుళ్ల ఉనికిని జాగ్రత్తగా గమనిస్తూ వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లిల్లీ పంట నాశించే పురుగుల్లో మిడతలు, పెంకు పురుగులు, పచ్చదోమ, తామర పురుగులు ముఖ్యమైనవి. ఇక పూమొగ్గలను తొలిచే పురుగుల్లో నల్లి, నులు పురుగులను ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండే మిడతలు లిల్లీ ఆకులను కొరికి తింటూ ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. పెంకు ఆకుల అంచులను పురుగులు తిని రంధ్రాలు చేస్తూ ఉంటాయి. వీటి పిల్ల పురుగులు మొక్క మొదల ద్వారా రంధ్రాలు చేసుకుని లిల్లీ దుంపలను కూడా నాశనం చేస్తాయి. ఇక పచ్చదోమ లేదా దీప పురుగులనేవి ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి. దీనివల్ల లిల్లీ పూల ఆకుల చివర్లు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. ఇక తామర పురుగులైతే గనక లిల్లీ పూల ఆకులు, పూల కాడలు, పూ మొగ్గలను కూడా గీరి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగులు గీకిన ప్రాంతంలో గోధుమ రంగు చారలు కూడా కనిపిస్తాయి. లిల్లీ పూ మొగ్గలు సరిగ్గా విడివడకుండా ఎండి రాలిపోతుంటాయి. పూత దశలో మొగ్గదొలిచే పురుగు రంధ్రాలు చేయటం వల్ల మొగ్గలు పనికిరాకుండా పోతాయి. సాధారణంగా పొడి వాతావరణం ఉన్న సమయంలో సాలెపురుగు జాతికి చెందిన ఎర్రనల్లి కూడా ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేసి మొక్కలను బలహీనం చేస్తుంది. కాబట్టి తొలి దశలో ఆశించే కొన్ని మిడత పురుగులు, ఆకు తినే పెంకు పురుగులను అజాడిరక్టిన్ అనే వేప మందును 1500 ppm పవర్ ఉన్న మందును తీసుకుని 1 లీటర్ నీటికి 5 ml చొప్పున కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఇక పిలకలు అభివృద్ధి చెందే దశలో రసం పీల్చే పురుగులను, ఆకులు తినే పురుగులను, కొన్ని రకాల మచ్చ తెగుల నివారణ కోసం ప్రొఫినోఫాస్ అనే మందు 1 లీటర్ నీటికి 2 ml, లేదంటే ఇమిడాక్లోపిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 0.4 ml, అసిటామాప్రిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 0.3 గ్రాములను ఈ మందుల్లో ఏదో ఒక దానిని పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు కొన్ని రకాల రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఎమామెక్టిన్ బెంజోయిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 0.5 గ్రాములు, ఫ్లూ బెండియమైడ్ అనే మందు 0.4 ml, క్లోరోథలోనిల్ అనే మందు అయితే 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక లిల్లీ పంటను సాధారణంగా మొక్క మొదల తెగుళ్లు, దుంప తెగుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు అనేవి ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ మొదల తెగుళ్లు, దుంపకుళ్ళు తెగులు ఆశించిన మొక్కల్లో మొదల్లోని ఆకుపచ్చ రంగును కోల్పోయి కుళ్ళినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఆకుల మొక్కల నుండి విడిపోయి రాలిపోతాయి. మొక్క మొదల్లో పూల కాండలపైన గోధుమ రంగు బూజు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక మచ్చ తెగుల వల్ల ఆకులపైన ముందు ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత ఈ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. అందువల్ల లిల్లీ పూల మొక్కలు బలహీనపడి పూల దిగుబడినిచ్చే శక్తిని కోల్పోతాయి. ఇక పూత సమయంలో బ్యాక్టీరియా వల్ల పూ మొగ్గలు మెత్తబడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. లిల్లీ పూల తోటలో ఈ తెగుళ్ల నివారణ కోసం మొదలో దుంపకుళ్ళు ఆశించినప్పుడు రిడోమిల్ MZ అనే మందు 1 లీటర్ నీటికి 2 గ్రాములు, లేదంటే బ్లైటాక్స్ అనే మందు 1 లీటర్ నీటికి 3 గ్రాములు, ఈ మందులలో ఏదో ఒక దానిని మొదలు బాగా తడిచేలాగా పిచికారీ చేసి అదుపు చేసుకోవచ్చు. పొడి వాతావరణంలో లిల్లీ పూలను ఆశించే నల్లి పురుగు నివారణ కోసం ఒబెరాన్ అనే మందు 1 లీటర్ నీటికి 1 ml, ఇంట్రాప్రిడ్ అనే మందు 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున పిచికారీ చేసి నివారించుకోవచ్చు. ఒకవేళ లిల్లీ పూల మొక్కలను నులి పురుగులు గనక ఆశించినట్లయితే కార్బోఫ్యూరాన్ గులికలను ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా పంటలో అప్పుడప్పుడు సిఫార్సు చేసిన మేరకు వేపపిండి ఉపయోగిస్తున్నట్లయితే నిలు పురుగుల సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇక లిల్లీ పూ మొగ్గలను బ్యాక్టీరియా కుళ్ళు తెగులు ఆశించినప్పుడు అగ్రిమైసిన్ లేదంటే ప్లాంటామైసిన్,
ఈ మందుల్లో ఏదో ఒక

0: దానిని 1 లీటర్ నీటికి 0.5 గ్రాములు, బ్లైటాక్స్ అనే మందునైతే 1 లీటర్ నీటికి 3 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసి పూ మొగ్గుల దశలో ఆశించే బ్యాక్టీరియా కుళ్ళు తెగులను లిల్లీ తోటల్లో నివారించుకోవచ్చు. లిల్లీ పూ తోటల్లో కనిపించే మరొక ముఖ్యమైన తెగులు ఆకుమచ్చ తెగులు. సాధారణంగా ఇవి లిల్లీ ఆకులు మరియు పూల కాడల మీద ఎర్రటి తుప్పు మచ్చల రూపంలో ఈ తెగులు కనిపిస్తుంది. ఈ ఆకుమచ్చ తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లిల్లీ పూల కాడలు మొత్తం కూడా ఎండిపోయి రాలిపోతాయి. లిల్లీ పూల తోటల్లో ఆకుమచ్చ తెగులు నివారణ కోసం హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదంటే ప్రాపికొనజోల్ అనే ముందైతే 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి ఆకులు మొత్తం పూర్తిగా తడిచేలాగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులను నివారించుకోవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:15 పంట సేవల కార్యక్రమంలో మామిడి కోతానంతరం తోటల్లో తీసుకోవాల్సిన చర్యలు డాక్టర్ వి సుధావాణి గారితో పరిచయం. అకాల వర్షాలకు వివిధ దశల్లో వరి పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వినవచ్చు. 8:15 చిత్రగీతాలు. 9:15 స్పాట్లైట్. 9:30-10:30 పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 భూతగీత రూపకం రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కర్మూర్తి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయ్యాచార్యులు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడొక చిత్రగీతం.

చెంచులక్ష్మి చిత్రానికి పి సుశీల పాడిన పాట అది. శ్రోతలకు గమనిక, గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. ప్రకటన సమాప్తం. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాయి. ఉపరాష్టపతి, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో కొత్తగా తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులతో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సనా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీ తరఫున ఎన్నికైన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీ సభ్యుడు తాయ్ తగక్, ఒడిశా నుండి బీజేపీ సభ్యుడు దేబాశిష్ సమంతరాయ్, తమిళనాడు నుండి కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుండి బీజేపీ సభ్యుడు రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణం స్వీకారం చేశారు. జార్ఖండ్ నుండి ఎన్నికైన జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యుడు బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నత్వానీ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత అధ్యక్షతన హర్యానాలోని గురుగ్రామ్లో 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం విజయవంతంగా జరిగింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 540 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద విద్యుత్ ఉత్పాదక దేశంగా అవతరించిందన్నారు. ఇందులో సగానికి పైగా శిలాజరహిత ఇంధన వనరులేనని, సౌరశక్తి సామర్థ్యం 154 గిగావాట్లకు పైగా పెరిగిందని తెలిపారు.
1: Future energy systems must balance sustainability with reliability. India is making significant investments across the entire energy value chain. India is laying the foundation for one of the world's largest digital

0: enabled electricity systems. More than 60 million smart meters have already been deployed, and this transformation will continue at scale in the coming years, empowering consumers while strengthening utility performance.
1: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యానవన రంగాన్ని ప్రోత్సహించడానికి లక్నోలో క్లీన్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశంలో మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనగలు, ఆవాలు, ఎర్ర కందిపప్పుల కొనుగోలు గడువును పొడిగించారు. జూలై నుండి ప్రారంభం కానున్న వీబీజీరామ్జీ ఉపాధి పథకం అమలు గురించి చెబుతూ శివరాజ్ సింగ్, పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ బకాయిల ప్రతిపాదనలను వెంటనే పంపాలని కోరారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై ఇరు ప్రభుత్వాలు సంయుక్త కార్యాచరణకు అంగీకరించాయి. వివక్ష లేని పథకాల ద్వారా మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత, మహిళల్లో నైపుణ్యాభివృద్ది, వ్యాపార సామర్థ్యాలను పెంచడమే ఎన్ఎండిఎఫ్సి లక్ష్యమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దక్షిణ గోవాలో జాతీయ మైనారిటీల అభివృద్ది, ఆర్థిక సంస్థ లబ్దిదారులతో మంత్రి సమావేశమయ్యారు. గోవాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మైనారిటీ నిధులు పూర్తి స్థాయిలో వినియోగం కావడం లేదని, మహిళా వ్యవస్థాపకతను మరింత ప్రోత్సహించాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను అడ్డుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ పరిధిలోని జాతీయ రహదారుల ప్రాజెక్టుల నాణ్యత, పురోగతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను, నిర్మాణ సంస్థలను మంత్రి కోరారు. రహదారుల మన్నిక, ప్రయాణ సౌకర్యాన్ని పెంచేందుకు అధునాతన నిర్మాణ సాంకేతికతలు ఉపయోగించాలన్నారు. ప్రాంతీయ అనుసంధానం, ఆర్థిక వృద్ది, పర్యాటక రంగాల అభివృద్దికి మెరుగైన రహదారులు ఎంతో కీలకమని గడ్కరీ చెప్పారు. ఈ సమావేశంలో సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుండి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 నావికాదళ యుద్ద నౌకలు కూడా పాల్గొంటాయి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీతో ద్వైపాక్షిక సహకారం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అలాగే అక్కడి జాతీయ అసెంబ్లీనుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటిస్తారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇప్పటి వరకు భారత్ కుదుర్చుకున్న వాటిలో అత్యంత సమగ్రమైందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జూలై 15 నుండి అమల్లోకి రానున్న సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సంసిద్ధతను సమీక్షించడానికి గోయల్ లండన్లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా చేకూరే ప్రయోజనాలు ఎనలేనివని, ప్రస్తుతం ఉన్న 48 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచేలా వ్యాపార వర్గాలు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మంత్రి కోరారు. ఈ ఒప్పందం భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. రక్షణ, ఖనిజాల రంగాల్లో సహకారం విస్తరిస్తోందని, ఉగ్రవాద నిర్మూలన, ప్రపంచ శాంతి పట్ల ఇరు దేశాలు ఒకే నిబద్దతతో ఉన్నాయని గోయల్ స్పష్టం చేశారు.
2: We see the United Kingdom Free Trade Agreement as helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
1: Venezuela lo sambhavinchina వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విపత్తులో 164 మంది మరణించగా 971 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం అందించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ తీవ్ర భూకంపాల వల్ల జరిగిన నష్టం పట్ల విచారం వ్యక్తం చేశారు. వెనిజులా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సామాజిక మాధ్యమం ద్వారా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కష్ట సమయంలో భారత్ వెనిజులాకు

0: అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. కోల్కతాలో నిన్న గోడౌన్ పైకప్పు కూలిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పార్లమెంటు భవన్లో రాజ్యసభకు ఎన్నికైన 10 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. భారత అధ్యక్షతన ఈరోజు జరిగిన 11వ బ్రిక్స్ సదస్సులో ఇంధన భద్రత, సుస్థిరాభివృద్దిపై సంయుక్త ప్రకటనను ఆమోదించారు. అత్యున్నత నాణ్యత, జవాబుదారీతనం పాటిస్తూ జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయాలని మంత్రి నితిన్ గడ్కరీ అధికారులను ఆదేశించారు. వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాల పట్ల పలు ప్రపంచ దేశాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి, అవసరమైన సహాయం అందిస్తాయని హామీ ఇచ్చాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ట్రాన్స్మిటర్ 738 కిలోహెర్ట్స్ పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో, ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో మామిడి తోటల్లో కోత అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ వి సుధావాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: సుధావాణి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి ఉద్యాన కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు మనం ఉద్యాన పంటల్ని గనక తీసుకున్నట్టయితే మామిడి తోటలు అనేవి మన ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కదండి. అందులోనూ మామిడిని రాజుగా పిలుస్తూ ఉంటాం, పళ్ళల్లోకి రాజుగా మామిడిని మనం చెప్పుకుంటూ ఉంటాం. చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారంటే, మామిడికి పూత వచ్చిన దగ్గర నుంచి దాని మీద శ్రద్ధ పెట్టి ఆ తోటల్ని బాగా పర్యవేక్షిస్తూ ఉంటారు. పూత సమయం నుంచి తర్వాత కాయలు కోసుకునే వరకు కూడా వాళ్ళు ఆ తోటల్ని కనిపెట్టుకుని జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే కాయ అనేది వాళ్ళు కోసేసుకున్నారో ఆ తర్వాత ఆ తోటల్ని నిర్లక్ష్యం చేసి వదిలేస్తూ ఉంటారు చాలా మంది రైతు సోదరులు. మళ్ళీ ఏడాది పూత వచ్చే వరకు కూడా వాటిని పట్టించుకోరు. అలాంటి పరిస్థితుల్లో ఈ మామిడిలో అనేక రకాల పురుగులు తెగుళ్ల సమస్యలు కానీ, అలాగే మరుసటి సంవత్సరం మనం కోత కోసుకునే సమయానికి ఎక్కువగా పూత రాకపోవడం, అలాగే కాత ఎక్కువగా నిలవకపోవడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం కదండి. కొంతమంది రైతు సోదరులు మాత్రం ఈ కాయ కోత అయిపోయిన తర్వాత కూడా వాటిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉంటారు, అలాగే కొమ్మ కత్తిరింపులు అవి చేసుకోవాలని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ మరుసటి సంవత్సరం కూడా మంచి కాత తీసుకుంటూ ఉంటారు. అసలు ముఖ్యంగా మామిడిలో కోత అయిపోయిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టాలండి?
2: ఇప్పుడు మామిడికి వచ్చేసరికి అది పండ్లలోనే రారాజు, అది మనకు తెలుసున్నదే. రైతులు ఏంటంటే పండు ఉన్నంతకాలం చాలా, మీరు చెప్పినట్టే, చాలా జాగ్రత్తలు వహిస్తారు. ఒకసారి పంట చేతికి అందిన తర్వాత రైతులు తోటలకు కూడా వెళ్ళరు. కానీ అలా కాకుండా పంట కోసిన వెంటనే మనం కొన్ని చర్యలు తీసుకున్నట్టయితే చాలా వరకు, ముఖ్యంగా కొమ్మ కత్తిరింపులు అనేవి వెంటనే చేపట్టాలి 15 రోజుల తర్వాత.
1: అంటే కోత
2: అనంతరం అది ఏంటి

0: ఏంటంటే ఎండిపోయిన కాయ కాడలు కానీ కొమ్మలు కానీ వంకర టింకరగా ఉన్న కొమ్మలు ఇవన్నీ కత్తిరించాలి. ఇలా కత్తిరించడం వల్ల ఏంటంటే మనకు సూర్యరశ్మి బాగా వెళ్తుంది. మనం సూర్యరశ్మిని తీసుకున్నట్టయితే ఎప్పుడైనా కానీ ఒక తోటకి పైభాగంలో 70% వరకు సూర్యరశ్మి తగులుతుంది, మధ్య భాగంలో 50% తగులుతుందండి, చివరికి వచ్చేసరికి 30%. సో ఎప్పుడైతే మనం కొమ్మలు ఇలాగా కత్తిరించినట్టయితే ఈ సూర్యరశ్మి బాగా విస్తరించి మనకి పూత రావడానికి అలాగే కాయలు కాయడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది.
1: అంటే గాలి వెలుతురు అంతా
0: గాలి వెలుతురు బాగా ప్రసరణ చెందుతుంది మనకి. ఆ లోపంతోనే కాయలు ఎప్పుడు పైన భాగంలో వచ్చినట్టు కింద భాగంలో రావు.
1: అలాగే కాకుండా ఇంకా చీడపీడలు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
0: ఆశించే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రతలు కానీ అంత తేమ కానీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాటికి వీలుగా ఉండే కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆశిస్తుంటాయి. కాబట్టి మనం ఈ కొమ్మ కత్తిరింపులు అనేవి పంట పూర్తయిన వెంటనే 15 రోజులు విశ్రాంతి ఇచ్చి వెంటనే చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ కొమ్మ కత్తిరింపుల తర్వాత 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే భవిష్యత్తులో కూడా ఇంకా మంచిగా కొత్త చిగుర్లు వచ్చి బాగా చీడపీడలు అది రాకుండా ఉంటుంది.
1: కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు అంటే మనకి ఎప్పుడైనా కానీ ఒక మామిడి పూత కోసం 6 నెలలు నిండిన ముదురు కొమ్మల్లోంచి మనకి ఎప్పుడు కాయ వస్తుంది, ఎందుకంటే దాంట్లో మనకి కార్బోహైడ్రేట్స్ దానికి కావాల్సిన పిండి పదార్థాలు అన్నీ ఉంటుంటాయి. సో మనం ఎప్పుడైతే కొమ్మలు కత్తిరిస్తామో కొత్త కొమ్మలు వచ్చి 6 నెలలు వయసు మనకి జూన్ జూలైలో చేసినట్టయితే మనకి డిసెంబర్ నాటికి సరిగ్గా
1: సిద్ధపడతాయి.
0: అంటే కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ ఈ ద్రావణం పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుందండి.
1: ఇంకా తర్వాత మనం ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు తోటల్లో?
0: ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం అండి. ముఖ్యంగా ముందు నాటేటప్పుడు మనం మామూలుగా ఎలా వేసుకుంటాం ఆ తర్వాత సంవత్సరంకి ముందు 100 గ్రాములు యూరియా అంటే 100 గ్రాములు నత్రజని, 100 గ్రాములు పొటాషియము, 100 గ్రాములు పాసురము ఇవి మొదటి దశలో వేసుకుంటాం. అలా సంవత్సరం పెరుగుతున్న కొద్దీ మన దాని మోతాదు మనం పెంచుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే అది 10 సంవత్సరాలు వయసు వస్తుందో అప్పుడు 1 కేజీ నత్రజని, 1 కేజీ పాస్వరము, 1 కేజీ పొటాష్ ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది.
1: అంటే 10 సంవత్సరాల చెట్టు
0: 10 సంవత్సరాల చెట్టుకి అది మనం తీసుకున్నట్టయితే యూరియా వచ్చేసరికి 2.17 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే ఫాస్ఫరం ఇచ్చే ఎరువు 6.25 కేజీలు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాషియం 1.67 కేజీలు. ఇవి కాకుండా మనకి పచ్చి రొట్టె ఎరువులు అంటే జీలుగ జనుము ఇవి కూడా చెట్లు మొదల్లో మనం వేసుకోవచ్చు. పిండి పెసర కానీ
1: అవన్నీ వేసుకుని కలయి దున్నుకోవచ్చు
0: అండి. అది జూన్ జూలై నెలలో జీలుగైతే
1: వర్షాలు పడ్డప్పుడు,
0: జీలుగైతే 10 కేజీలు ఎకరానికి, జనుము అయితే 25 కేజీలు ఎకరానికి ఇలాంటి పచ్చి రొట్టె ఎరువులు మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఎరువులు అనేవి ఎలా వేసుకోవాలంటే ముందుగా ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో పిండి ఏర్పడిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువులు 4వ భాగం ఇవ్వడం ద్వారా మనం మంచి దిగుబడి కూడా పొందవచ్చు. ముందుగా ఏంటంటే మనం ఈ వర్షాలు పడేటప్పుడు కాకుండా వర్షాలు అయిపోయిన తర్వాత 1/3 వంతు ఇచ్చేస్తాం, నత్రజని కానీ భాస్వరం కానీ పొటాష్ కానీ. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ మనం నవంబర్ మాసంలో ఇచ్చుకున్నట్టయితే చెట్లు బాగా పెరుగుతాయండి. ఇది కాకుండా జింక్ లోపం అనేది సాధారణంగా చౌడు నేలలో ఎక్కువగా వస్తుంది. జింక్ లోపం ఉన్న నేలల్లో మొక్కల పెరుగుదల చాలా వరకు క్షీణించిపోయి పారిపోయి చనిపోతాయి. జింక్ లోపంకి జింక్ సల్ఫేట్ ఇది వేసుకోవచ్చండి. ఇదే కాకుండా బోరాన్ లోపం వల్ల కూడా చెట్లు ఆకులు బాగా కురచబడి నొక్కులు కింద ఉంటుంది. దీనికేమో ఒక మొక్కకి బొరాక్స్ 100 గ్రాములు కానీ మనం వేసుకోవచ్చు.
1: అంటే ఆ లక్షణాలు బట్టి
0: వేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఇనుప ధాతు లోపం కూడా కనిపిస్తుంది.
1: మరి ఎలా ఉంటాయండి లక్షణాలు?
0: అక్కడ ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లబారిపోతుంటాయి, ఆకుల సైజు కూడా తగ్గిపోయి తీవ్రంగా లోపం ఉన్నట్టయితే ఆకులపై ఎండు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి ఒక్కొక్కసారి. ఇది ఎక్కువగా సున్నపురాయి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి నివారణకు ఏంటంటే 2.5 గ్రాములు అనబేది ఫెరస్ సల్ఫేట్ అంటాం కదా, అది 1 గ్రాము నిమ్మప్పు లేదా 1 బద్ద నిమ్మకాయ రసం 1 లీటర్ నీటికి కలుపుకుని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి 1 నుండి 2 సార్లు.
1: ఈ ఇనుప ధాతులు
0: అవునండి. ఇంకా సాధారణంగా మొక్కలు ఎదిగేటప్పుడు మనకి

0: అన్ని పోషకాలు అంటే ఈ సూక్ష్మ పోషక పదార్థాల లోప నివారణకు అన్ని కలిపి ఒకటే అనమాట. 5 గ్రాములు జింక్ సల్ఫేట్, 2.5 గ్రాములు ఫెర్రస్ సల్ఫేటు, 2 గ్రాములు బొరాక్స్, 2 గ్రాములు కాల్షియం సల్ఫేటు, 3 గ్రాములు మెగ్నీషియం సల్ఫేటు. ఇది 2 నుంచి 3 సార్లు జూన్ జూలై నెలలో ఒకసారి, సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒకసారి, డిసెంబర్ జనవరిలో ఒకసారి ఇలా 3 సార్లు పిచికారీ చేసినట్టయితే మనకి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు సూక్ష్మ ధాతు లోపాలు.
1: ఇంకా తర్వాత మనకి మామిడి తోటల్లో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది కదండి, ఈ కలుపుని ఎలా నివారించుకోవాలంటారు?
0: మనకి కోత అయిపోయిన వెంటనే మన వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి విపరీతంగా ఉంటుంది కలుపు. ముందుగా మనం కలయి దున్నుకున్నట్టయితే 1-2 సార్లు వర్షాకాలంలో తోటంతో దున్నటం వల్ల చాలా వరకు కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత తొలకరిలో అనమాట, వర్షాకాలం తొలకరిలో వర్షం తర్వాత అట్రజిన్ ఎకరానికి 800 గ్రాములు, ఇదేంటంటే 240 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత వచ్చే గడ్డి తుంగజాతి కలుపు నివారణకు గ్లైఫోసేట్ కలుపు మందును లీటర్ నీటికి 8 మిల్లీలీటర్లు కలుపుకోవచ్చండి. లేకపోతే 20 గ్రాములు అమోనియం సల్ఫేట్ లేదా 10 గ్రాములు యూరియా, ఇది 20 నుంచి 25 రోజులు కలుపుపై పిచికారీ చేయాలండి. ఈ మందు వాడేటప్పుడు చిన్న వయసు పండ్ల మొక్కల మధ్య పడకుండా జాగ్రత్త వహించాలి. అంటే మనం ఒకవేళ అంతర పంటలుగా వేరే మొక్కలు ఏమైనా వేసుకున్నట్టయితే మొక్కల మీద పడకుండా చూసుకోవాలి. యూరియా వాడుతున్నాం కాబట్టి మొక్క మాడే అవకాశం ఉంటది.
1: అంటే జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. అలాగే మరి నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలండి?
0: అంటే మామూలుగా అయితే నెలల వరకు 3 రోజులకు ఒకసారి నీరు పెట్టవలసి ఉంటుందండి. కాపుకు వచ్చిన చెట్లకైతే పూత పిందే దశల్లో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. మామిడి తోటలో కాయ పెరిగే దశలో కనీసం 2 సార్లు అంటే పిందె ఏర్పడిన తర్వాత 25 నుంచి 30 రోజులకు ఒకసారి, నెల రోజుల తర్వాత మరోసారి నీరు కట్టాలి. కాయలు మట్టుకు కోసేటప్పుడు అంటే 1 నెల ముందు నుంచి మనం నీరు నిలిపేయాలండి. ఒకవేళ నిలిపలేనట్టయితే మన కాయ నాణ్యత పోతుంది. నీరు బాగా చేరి ఏవైతే మనకి షుగర్స్ అవి ఉంటాయో అవి బాగా తగ్గడం, చక్కెర శాతం తగ్గుతుంది.
1: అంటే కాయ కోతకి 1 నెల రోజుల ముందుగా నీటి తడలాపే?
0: అంతేనండి, మామిడి కోత తర్వాత వెంటనే ఒకసారి నీరు కట్టాలి.
1: అంటే కోత అంతా కోసేసుకున్న తర్వాత తడి పెట్టుకోవాలి.
0: వేసవిలో నీటి ఎద్దడి బాగా ఏర్పడితే వేరుకుళ్ళు తెగులు ఉధృతి చెంది తోటంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన డ్రిప్ పారుదల, నీటి పారుదల ద్వారా చాలా వరకు చెట్లు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకు నీటి నీరు వృధా కాదు. మళ్ళీ మనకు నేలలు బట్టి ఉంటుంది. ఏంటంటే బాగా తేలిక నేలలు అయితే మనం 3 రోజులకి 4 రోజులకి పెట్టవలసి ఉంటుంది. అదే బరువు నేలలు అయితే 10 రోజులకు ఒకసారి మనం నీరు ఇచ్చినట్టయితే సరిపోతుందండి. అలాగే చెట్ల పాదుల్లో ఎండుగడ్డి, ఎండిన ఆకులు, ఇలాంటి వరి పొట్టి, వేరుశనగ పొట్టు ఇలాంటివి వేసుకున్నట్టయితే అవి భూమిలో ఉన్న తేమ ఆవిరి కాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మల్చిలా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ మల్చ్ కూడా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ షీట్ మనం వేసుకున్నట్టయితే సరిపోతుందండి.
1: అంటే నీటి ఆదా అవుతుంది అక్కడ.
0: నీటి ఆదా అవుతుందండి.
1: ఇంకా ఇప్పుడు మామిడి తోటలో అనేసరికి మనకి అవి సంవత్సరానికి ఒక్కసారి కాపు వస్తాయి కదండి, తర్వాత మిగతా నెలలన్నీ కూడా వాటి నుంచి మనకు ఆదాయం అనేది ఏమి ఉండదు,
0: చాలా తక్కువ.
1: అలాగే ఈ తోటలు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, చెట్ల మధ్య దూరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతర పంటల్ని కూడా చాలా మంది రైతు సోదరులు సాగు చేస్తూ ఉంటారు కదండి. మరి ఈ మామిడి తోటల్లో అంతర పంటలుగా ఎటువంటి పంటలు సాగు చేసుకోవచ్చు, సాగు చేసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మీరు అన్నట్టు అంటే పూర్వ తోటలన్నీ మనకి 10 మీటర్లు దూరంలోనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో
1: అధిక సాంద్రత పద్ధతి
0: 5 మీటర్లు x 5 మీటర్లు, అంతకన్నా ముందు 10 మీటర్ల వరకు ఉండేది. ఎప్పుడైతే మనకి లేత తోటల్లో మనం కూరగాయలు తక్కువగా పెరిగే పైర్లు, పాల్సా ఇలాంటివి అంటే బహువార్షికాలు కాకుండా పాల్సా, బొప్పాయి, ఇంకా అరటి కూడా వేసుకోవచ్చు
1: లేత తోటల్లో.
0: ఈ కూరగాయలు, పెసలు, అలసందలు ఇలాంటివి అంతర పంటలుగా అంటే పప్పు జాతి కూరగాయలు మనం వేసుకున్నట్టయితే దాని భూమిలోని నత్రజని శాతం కూడా పెరగడానికి అవకాశం ఉంటది. అపరాలు అవి. ఇది కాకుండా మనకి మొక్కజొన్న ఇలాంటివి ఉన్నాయనుకోండి, మన ముఖ్య పంటకు చాలా వరకు హాని చేస్తాయి. అలాంటి పంటలు మనం తగ్గించుకోవటమే బెటర్. అలా కాకుండా ఇంకా తోటలు ఎప్పుడైతే పెరిగిపోయాయో మనకి బాగా నీడ వస్తుంది, అలాంటప్పుడు అల్లం, పసుపు ఇలాంటి పైర్లు వేసుకోవచ్చు.
1: అంటే నీడలో కూడా పెరుగుతాయి కాబట్టి.
0: అలాగే పిండి పురుగులు నాశించే కంది కూడా మనం వేసుకోకూడదు, దీనివల్ల ప్రథమ పంటకే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జింక్ మరియు పొటాష్ లోపాలను పెంచే నేపియర్ గడ్డి కూడా అంతర పంటలుగా వాడకూడదండి. మనకి ఏప్రిల్ నెల నుంచి ఆయనకు ఆదాయం అందుతుంది. ఈలోగా ఎంతో కొంత అతని కష్టం అది భారం తగ్గించుకోవడానికి అంతర పంటలు వేసుకున్నట్టయితే అన్ని దోస పుచ్చాయి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, కూరగాయలు అలాగే పూల మొక్కలు కూడా వేసుకోవచ్చు, బంతి ఇంకా కనకాంబరం ఇవన్నీ వేసుకోవచ్చు. అంటే మనం మన సీజన్ బట్టి మనం ఎంచుకోవాలి ఏ మొక్కలు ఎప్పుడు వేసుకోవాలి అన్నది. నేల లిల్లీ అంటాం కదండి, అది కూడా గ్లాడియోలస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. మన ప్రాంతం బట్టి మన సీజన్ బట్టి అంతర పంటలు ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన. అంటే మనం ఏదంటే ఈ కంది, ఈ హైబ్రిడ్ నాపియర్, మొక్కజొన్న, చెరుకు ఇవి నివారించుకోవాలి, ఇవి వేసుకోకూడదు.
1: అంటే మరి ఎక్కువ పోషకాలు
0: మనం ఎప్పుడైనా కానీ వేరు వ్యవస్థ అనేది పై పైన ఉండాలండి, మరి లోనకు వెళ్ళకూడదు. అప్పుడు ఏంటంటే ప్రధాన పంటకి నీరు గాని వనరులకు గాని ప్రధాన పంటతో అది
1: పోటీ
0: పడుతుంది. సో మనకి అలా పంటతో పోటీ పడకూడదు, అలానే అధిక ఆదాయం రావాలి, అది మన ఉద్దేశం.
1: కాబట్టి అంతర పంటల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రైతు
0: సోదరులు.
1: ఆ తర్వాత కొన్ని కొన్ని తోటల్ని కనుక మనం చూసినట్టయితే దాదాపుగా 25-30 సంవత్సరాల క్రితం వేసేసి ఉంటారు కదండి తోటలు, అలాంటి చెట్లు ప్రస్తుతం ఏంటంటే పూత కాత కూడా లేకుండా ఉంటాయి చెట్లన్నీ కూడా. మన రైతు సోదరులు ఇంకా వాటిని తీసేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదండి, పాత చెట్లు పూత రావట్లేదు, దానివల్ల ఆర్థికంగా నష్టం తప్ప లాభాలు ఉండట్లేదు అని చెప్పి. అలాంటి మామిడి తోటల్ని మళ్ళీ పునరుద్ధరించవచ్చు అని చెప్తూ ఉంటారు. పునరుద్ధరిస్తే మామూలు కాపు అదంతా బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పునరుద్ధరణ విషయంలో?
0: మామూలుగా మామిడి తోటల్లో 10 సంవత్సరాల వరకు స్థిరమైన దిగుబడులు మనకు రావండి, 10 సంవత్సరాల తర్వాతే స్థిరమైన దిగుబడి కానీ పండు నాణ్యత కూడా బాగా కనిపిస్తుంది. మరి 30-40 సంవత్సరాల వయసు పడ్డ మామిడి చెట్లలో అక్కడ మటుకు ఎండు పుల్లలు, తెగుళ్ళు, చెట్లు బెరడు విరిగిపోవటం, గుబురుగా ఉండటం ఇలాంటివన్నీ, దానివల్ల చెట్టు బాగా వృద్ధి చెందుతుంది కదా, నీడ బాగా వస్తుంది, ఒక చెట్టు కొమ్మలు రాసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇంకా ఇటువంటి మామిడి తోటల నుంచి మళ్ళా అధిక దిగుబడి కావాలంటే మనం పునరుద్ధరణ అనేది చేపట్టవచ్చండి. దీంట్లో ఏంటంటే జూలై సెప్టెంబర్ మాసాల్లో మధ్యలో చెట్లు కత్తిరించుకోవాలి, అంటే మనం అనుకున్నాం కదా కోత తర్వాత. ఈ విషయంలో ఏంటంటే భూమట్టానికి అంటే 2-4 మీటర్లు ఎత్తు వరకనే కట్ చేయాలి. మొదట చెట్టు ఆకృతి గొడుగులా వచ్చేటట్టు ప్రణాళిక చూసుకోవాలి. చెట్టు మొదల నుండి 4 దిశల్లో ఉన్న పెద్ద కొమ్మలను 70 సెంటీమీటర్లు ఉంచి మిగిలిన భాగాన్ని కత్తిరించుకోవాలి. అంటే 4 కొమ్మలు మనం ఉంచుకోవాలి ఎప్పుడైతే వస్తాయో ఇవి, అవి కూడా 75 సెంటీమీటర్ల వరకనే ఉంచుకోవాలి. చిన్న కొమ్మలు అయితే వాటి చివరి భాగాన్ని 1.5 నుంచి 2 మీటర్ల పొడవు కత్తిరించాలి. కత్తిరించిన కొమ్మలకు బోర్డో మిశ్రమం పూయాలండి. కత్తిరింపు వేసిన చెట్లకు కూడా 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పునరుద్ధరణ ఏదైతే చేసామో ఆ చెట్లకు మనం 2 కిలోలు యూరియా, 5 కిలోలు సూపర్ ఫాస్ఫేట్, 1.5 కిలోలు పొటాషియం ఇవి 2 సమభాగాల్లో చేసి 150 కిలోల కాంపోస్ట్ అంటే ఫార్మియర్ మెన్యూర్ ఎరువుతో పాటు ఒక భాగాన్ని సెప్టెంబర్ మాసంలో మరొక భాగం జనవరి మాసంలో వేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ మార్చి, ఏప్రిల్, మే ఆ టైం మరియు జూన్ మాసాల్లో చిగుళ్ళు బాగా ఆరోగ్యంగా పెరగడానికి 15-20 రోజులకు ఒకసారి తడి ఇస్తూ ఉండాలి. ఈ పునరుద్ధరణ చేసిన చెట్ల నుండి కొత్తగా తొడిగిన రెమ్మలు, కొమ్మలు, కాపు రావడానికి 2 ఏళ్ళు పడుతుంది. కాబట్టి తోటలో వరుస మార్చి వరుసలో చెట్లను కత్తిరించడం వల్ల రైతులకు తోటల నుంచి కొంత ఆదాయం వస్తుంది. మనం అంత గుబురుగా పెరిగింది కాబట్టి ఒక వరుస ఇలా కత్తిరించి ఒక వరుస మామూలుగా ఉంచుకోవచ్చు, సో ఆయనకు కొంత ఆదాయం వస్తుంది. అంతేకాకుండా చెట్లను కత్తిరించిన 2 సంవత్సరాల వరకు అంతర పంటలుగా మనం కూరగాయలు, పూల మొక్కలు, తక్కువ వ్యవధి గల చెట్లను వేసుకోవచ్చు, అంటే ఫాల్సా గానీ బొప్పాయి గానీ వేసుకోవచ్చు. పునరుద్ధరణ చేసిన చెట్లలో 2 సంవత్సరాల తర్వాత క్రమంగా దిగుబడి పెరుగుతుందండి. అంటే ఇక్కడ కూడా ఎక్కడైనా మనకు పిందిరాలటం అది ఉంటుంది కాబట్టి అప్పుడు నాఫ్థలిన్ అసిటిక్ ఆమ్లం అది 2 మిల్లీలీటర్లు అది ప్లానోఫిక్స్ అంటాము, 4.5 లీటర్లో గనక అది రావణంలో పిచికారీ చేసినట్టయితే పూత పిందె రాలటం తగ్గుతుంది. ఇంకొక మన కెమికల్ ఉంది 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సిఎస్టిక్ అది 10 ppm, 1 గ్రాము 2,4-D పొడి 100 లీటర్లు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు.
1: ఈ రకంగా పాత చెట్లని పునరుద్ధరించుకోవచ్చు.
0: మనం అదే టైంలో పాత చెట్లను పునరుద్ధరణ చేసేటప్పుడు ఒకవేళ దాని రకాన్ని కూడా మార్చుకునే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది.
1: ఎలా చేస్తారండి అది?
0: దానికి మనం అంటు కట్టుకోవచ్చు అండి. మనం చెప్పాం కదా కొమ్మలు వచ్చినప్పుడు
1: కావాల్సిన రకాన్ని
0: తీసుకుని ఒకవేళ మార్చుకోవాలనుకున్న రైతులు ఆ టైంలో మార్చుకోవచ్చు రకాన్ని కూడా. మనకి ఏ వెరైటీ కావాలో దాని మీద ఈ వేరు భాగం కింద ఉంటుంది, మనం అంటు కట్టుకోవచ్చు ఆ రకంతో.
1: అలా మార్చుకునే అవకాశం
0: ఉంటుందండి.
1: అలాగే మనం తోటల్లో కానీ పొలాల్లో కానీ రైతులు ప్రధానంగా ఎదుర్కొనే ఇంకొక సమస్య చెదలండి. ఈ చెదల వల్ల కూడా రైతు సోదరులు చాలా నష్టపోతూ ఉంటారు కదా. అలాంటిది మామిడి తోటలు అనేసరికి అవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తారు కాబట్టి ఇది తొందరగా వ్యాపించి చెట్లను కూడా నష్టపరుస్తూ ఉంటాయి ఈ చెదలని. మరి ఈ చెదలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామిడి తోటల్లో?
0: ముఖ్యంగానండి మామిడి తోటలు నాటేటప్పుడే మనం ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. నాటేటప్పుడే గుంతలో ఎరువులతో పాటు 100 గ్రాముల ఫాలిడాల్ డస్ట్, ఫాలిడాల్ అనే కెమికల్ వేసుకున్నట్టయితే కొంతవరకు నివారించుకోవచ్చు. కానీ ఇంకా తోటల్లో ఇంకా చెదలు ఉన్నట్టయితే, ముఖ్యంగా ఎర్ర నేలల్లో చెదలు చాలా ఎక్కువ వస్తుంటాయి. మనకి వెస్ట్ గోదావరి, అదే తూర్పు గోదావరి ఇక్కడ ఎక్కువ ఎర్ర నేలలు ఎక్కడైతే ఉంటాయో తోట పంటలు ఎర్ర నేలల్లోనే బాగా వస్తాయి. సో ఒకవేళ చెదలు బాగా వచ్చినట్టయితే ఇంకా ప్రథమ చెట్టుకు చాలా హానికరం. 1-2 సంవత్సరాలు అది చనిపోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా అలాంటి చెట్లలో ఏంటంటే మనం తవ్వి పుట్టపై రాణి ఏదైతే ఉంటుందో అది తీసినట్టయితే మంచిది.
1: రాణి పురుగును
0: పట్టుకున్నట్టయితే మంచిది. ఒకవేళ అది కానట్టయితే మనం క్లోరిపైరిఫాస్, అంటే ఇది టర్మైట్ కంట్రోల్కి సెపరేట్ గా టీసీ అని దొరుకుతుంది, అది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేసుకోవచ్చు. పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు.
1: మామిడి తోటల్లో ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే గనక ఆకులన్నీ కూడా గూడుగా అయిపోయి బూజు పట్టిపోయినట్టుగా ఉంటాయి కదండి, అవి ఎందువల్ల అలా అవుతాయి?
0: ఇది ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఆకు జల్లెడ పురుగుల వల్ల లేత ఆకులను గూడులా చేసుకుని లోపల ఆకులను గోకి తింటాయండి, భద్రహరిత అని గోకి. చివరిగా ఆకులు దగ్గర చేసి గూడు కడతాయి. ముందుగా వాటిని ఆకులు గీరి అలా చేస్తాయి. దీనికి నివారణకు ఏంటంటే మనం లీటర్ నీటికి వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదంటే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ నీటికి కలిపినట్టయితే జూలై ఆగస్ట్ నెలలో ఒకసారి పిచికారీ చేసుకుంటే మంచిదండి.
1: మామిడిలో మనకి ప్రధానంగా ఆశించే పురుగు ఈ కాయతొలచే పురుగు కదండి. ఈ కాయతొలచే పురుగు వల్ల కూడా మనం మామిడిలో ఎక్కువగా నష్టాలను చూస్తూ ఉంటాం. అవి కూడా కాయ కోత పూర్తయిన తర్వాత రైతులు నిర్లక్ష్యంగా వదిలేసిన తోటల్లోనే ఈ కాయతొలచే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్తారు కదా, దాని నివారణకి ఏం చేయాలండి?
0: మామిడి తోటల్లో కాయతొలచు పురుగు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలండి. అంటే ముందు నుంచి ఈ పురుగు ముందుగా మామిడిలో పిందె కట్టినప్పటి నుంచి కోత వరకు కొనసాగి దిగుబడిని 40% వరకు తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా పంట కోత అనంతరం ఈ పురుగులు ఎండు పుల్లల్లోకి చేరి నిద్రావస్థలో ఉండి ఆ తర్వాత పంటను ఆశిస్తాయి. దీని నివారణకు ఏంటంటే మామిడి పంట కోత పూర్తయిన తర్వాత ఎండు కొమ్మలు తీసి నాశనం చేయాలి, అదొకటండి. తర్వాత మామిడి పిందెలు గోళీ సైజులో ఉన్నప్పుడు డైక్లోరోవాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు సాయంత్రం వేళలో పిచికారీ చేయటం వల్ల ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చండి.
1: కాబట్టి సుధావాణి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటువంటి విషయాల గురించి కూడా రైతు సోదరులందరూ అవగాహన చేసుకున్నట్టయితే తర్వాత వచ్చే సీజన్లో కూడా మంచి కాపు, మంచి నాణ్యత గల దిగుబడి, అధిక లాభాలు పొందడానికి అవకాశం
0: ఉంటుంది.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: మామిడి తోటల్లో కోతానంతరం తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ వి సుధావాణి గారితో పరిచయ కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. చివరిగా అకాల వర్షాలకు వివిధ దశల్లో వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించిన విశేషాలు వింటారు.
1: అకాల వర్షాలకు ప్రతి ఏటా వివిధ దశల్లో వరి పంట దెబ్బతినటం జరుగుతోంది. ఈ వరి పంటలో వివిధ దశల్లో కొన్ని మెళకువలు కనుక పాటిస్తే నష్టంను కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నారుమడి దశలో ఉన్న వరి పంట విత్తనం చల్లిన 2 నుండి 3 రోజుల వయసులో ఉన్నప్పుడు 3 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే మొలక శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఈ దశలో వీలైనంత తొందరగా నీటిని పూర్తిగా బయటకు తీయటం వల్ల విత్తనం కొంత గాలిపోసుకుని ఎటువంటి నష్టం జరగకుండా ఆగుతుంది. అలా కాక నీరు తీయటానికి వీలులేక మొలక దెబ్బతింటే తిరిగి విత్తనం చల్లుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. తర్వాత వరి విత్తిన 7 నుండి 30 రోజుల మధ్యలో నారుమడి 5 రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగితే నారు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నీట మునిగిన 5 రోజుల్లోపు నీటిని పూర్తిగా బయటకు తీసివేసి పంటకు గాలి తగిలేలా చేసుకోవాలి. దీని నష్ట నివారణకు నీటిని తీసివేసిన తరువాత 5 సెంట్ల నారుమడికి 1 కిలో యూరియా అలాగే 1 కిలో మ్యూడటాఫ్ పొటాష్ వేసుకోవటం వల్ల కొత్త ఆకు వచ్చి ఊడ్పులకు అందుతుంది. అంతేకాక అధిక వర్షాలకు నారుమడి దశలో పంట తెగుళ్ల బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. నీరు పూర్తిగా తీసివేసి మొక్క నిలదొక్కున్న తర్వాత లీటరు నీటికి 1 గ్రాము కార్బోనిజం లేదా 2 గ్రాముల కార్బోనిజం దాంతోపాటుగా మాంకోజెబ్ కలిసిన మిశ్రమ మందుగాని కలిపి పిచికారీ చేయాలి. పొలంలో నిలిచి ఉన్న నీరు మురుగు కాలువల ద్వారా బయటకు వెళ్లేటట్లు బాటలు ఏర్పాటు చేసుకోవాలి. పంట ఊడ్చిన వెంటనే లేదా పిలక దశలో ముంపుకు గురి అయినట్లయితే నీటిని పూర్తిగా బయటకు తీసివేసి తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా దాంతోపాటు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదనంగా వేసుకోవాలి. ఈ విధంగా బూస్టర్ డోస్ వేసుకోవటం వల్ల మొక్క ముంపు ప్రభావం నుండి త్వరగా కోలుకుంటుంది. మొక్క కోలుకున్న తర్వాత కుళ్లు తెగుళ్లు రాకుండా లీటర్ నీటికి 1 గ్రాము కార్బోనిజం కలిపి పిచికారీ చేసుకోవాలి. పిగులు పొట్ట లేదా పూత దశలో ఉన్న పైరు 1 నుండి 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు నీట మునిగితే కంకి పూర్తిగా బయటకు రాకపోవటం అలాగే పుష్పాల్లో నీరు చేరటం వల్ల ఫలదీకరణ శక్తి కోల్పోయి తాళుగింజలు ఏర్పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బోనిజం లేదా 2 గ్రాముల కార్బోనిజం దాంతోపాటు మాంకోజెబ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజాల్ మందును పిచికారీ చేయాలి. పాలు పోసుకునే దశలో ఈ దశలో 2 నుండి 3 రోజుల కన్నా ఎక్కువగా పంట నీరు మునిగితే పిండి పదార్థాలు గింజల్లో చేరక గింజ బరువు తగ్గి తద్వారా దిగుబడి అలాగే నాణ్యత తగ్గుతాయి. గింజ రంగు మారకుండా ఉండటానికి లీటర్ నీటికి 1 గ్రాము కార్బోనిజం లేదా 2 గ్రాముల కార్బోనిజం దాంతోపాటు మాంకోజెబ్ లేదా 1 మిల్లీలీటరు ప్రొపికోనజాల్ మందుని పిచికారీ చేసుకోవాలి. గింజ గట్టిపడే దశ నుండి కోత దశ వరకు కూడా చేను పడిపోకుండా ఉండి నిద్రావస్థ కలిగిన రకాల్లో నష్టం తక్కువగా ఉంటుంది. దీనిలో నిద్రావస్థ లేనటువంటి BPT 5204 వంటి రకాలు నీట మునిగితే గింజ మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ ఉన్న రకాల్లో కూడా చేను పడిపోయి 1 వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజల్లో నిద్రావస్థ తొలగి చేనుపైనే మొలక వచ్చే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 5% ఉప్పు ద్రావణాన్ని చేనుపై పిచికారీ చేసుకోవాలి. గింజ తోడుకునే లేదా గట్టిపడే దశలో వెన్ను యొక్క బరువు వల్ల మొక్కలు కొద్దిపాటి గాలి వర్షాలకే కణుపుల వద్ద విరిగి నేలకి ఒరుగుతాయి. ఈ విధంగా పడిపోవటం వల్ల పిండి పదార్థం గింజలకు సరిగా చేరక గింజ బరువు తగ్గటం లేదా తాళుగింజలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పడిపోయిన చేల నుండి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పడిపోయిన చేలలో యంత్రాలతో కోత కోయడానికి ఎక్కువ సమయం పట్టడం వల్ల కోత ఖర్చు కూడా పెరిగిపోతుంది. పడిపోయిన చేలలో వీలైనంత తొందరగా దుబ్బులను లేపి నిలబెట్టి కట్టలుగా కట్టి నష్ట నివారణ చర్యలను చేపట్టాలి. కోత కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడే విధంగా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూచుకోవాలి. పొలంలో నీరు లేకపోయినట్లయితే మడిలోనే పనలపై ఉప్పు చల్లుకోవచ్చు. ఒకవేళ పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే పనలను గట్లపైకి తెచ్చుకుని విడగొట్టి ఉప్పు ద్రావణం చల్లుకోవాలి. తుఫాను వాతావరణ నేపథ్యంలో పూర్తిగా ఆరని పనలను కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవటం వల్ల నష్టాన్ని నివారించుకోవచ్చు. నూర్చిన ధాన్యం 2 నుండి 3 రోజులు ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పలలో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి 1 కిలో ఉప్పు, అలాగే 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు.
2: పండుసిముల కార్యక్రమం సమాప్తం. కొంచెంసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:45 సో మన లాస్ట్ లక్కీ కాలర్స్ తోటైతే మాట్లాడేసేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: రేణుక అండి.
0: రేణుక,
2: ఆర్పి పట్నాయక్ సంగీతం సూపర్ హిట్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ కుక్క కావాలి అని మారం చేస్తున్న పాపని ఊరుకోబెట్టే క్రమంలో వచ్చే పాట చాలా ఫనీగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ని ప్రముఖ నటుడు

ఉద్యమం లాగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మొదలు ఏంటంటే మనం మట్టి పరీక్ష, మట్టి పరీక్ష ఆధారంగా ఎరువుల యాజమాన్యం, దీంతో పాటు ఏంటంటే మనం పంటల యాజమాన్యం కూడా చేపడతాం. ఈ పంటల యాజమాన్యం చేపట్టాలని గానీ పదే పదే ఒకే పంట వాడకుండా పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ కూడా ఒకటి మనం చెప్తున్నాం. ఈ రసాయన ఎరువుల వినియోగం కూడా పెరుగుతుంది కాబట్టి దానికన్నా ముందు రైస్ సోదరులు చాలా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన జిల్లాలో ఈ మధ్య మన రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే ఈ పంట వ్యర్థాలను కాల్చడం అనేది పెరిగిపోతా ఉంది. ఈ పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా ఏమైతుందంటే భూమికి ఒక రకంగా భూమిలో మేల్చేసు సూక్ష్మజీవులు చనిపోవడం గానీ లేదంటే భూమి యొక్క సాయిల్ క్వాలిటీ దెబ్బతినడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిని ముందే దృష్టిలో ఉంచుకుని ఈ పంట వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడము, వాటిని కలియదున్నడము, దీనికి కావలసిన మెకనైజేషన్ గాని అంటే వాటికి కావలసిన ట్రాక్టర్ తో అనుసంధానం చేసినటువంటి ఈ ఏవైతే కలియదున్నే పరికరాలు ఉన్నాయో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఉన్న రైతులందరూ అవి కనుక మనకు అందుబాటులో ఉన్నట్టయితే తప్పనిసరిగా వాటిని కలియదున్నుకుంటే నేల ఆరోగ్యం కాపాడుకుంటున్నాము, పర్యావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. అదొకటి బాగా సమస్య మన దగ్గర కూడా ఇప్పుడు బాగా వచ్చేసింది. రానున్న కాలంలో గనక ఒకవేళ ఇదే మనం కొనసాగించినట్టయితే చాలా దుష్పరిణామాలు అనేవి మనం చూడాల్సి వస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే మరి చేస్తున్నట్టే మనము పచ్చి రొట్టె ఎరువులు మన జిల్లాలో గనక చూసుకుంటే ఎక్కువ శాతము పత్తి, సోయా చిక్కుడు మరియు వర్షాధారిత పంటలు పండిస్తున్నాము. ఒకవేళ వరి ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏంటంటే తప్పనిసరిగా ఈ పచ్చి రొట్ట సంబంధించిన పంటలు వేసుకోవాలి, జనుము, జీలుగా ఇలాంటి పంటలు తప్పనిసరిగా. అంటే ఎటు తిరిగినా మనకేందంటే ఈ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే మార్గాలని మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మనము నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. ఈ రెండు అంశాలను ప్రధానంగా దానికి సంబంధించిన అంశాలని మనం ఇందులో చెప్పడం జరుగుతుంది. సో మనకి ఏదైనా గానీ మనం ఒక పంట ముందు పంట ఒక వ్యర్థాలు కనుక పంట వ్యర్థాలు ఉన్నట్టయితే వాటిని సమర్థవంతంగా కలియదున్నుకోవడము, కాల్చకుండా ఒకటి. ఇంకొకటి ఏంటంటే నీటి పొదుపు. నీటి పొదుపులో కూడా మనము మన జిల్లాలో మట్టుకు చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మనం చెప్తున్నాము. రెండవది ఏంటంటే మనకున్న తక్కువ నీటిలో వర్షాధారితంగా పండిస్తున్నాం కాబట్టి పంట కాలం కూడా కొంత స్వల్ప నుంచి మధ్యస్థ కాల రకాలను కనుక ఎంపిక చేసుకున్నట్టయితే రైతు సోదరులు మనకున్న నీటితోనే మనము పంట దిగుబడి అనేది సాధించవచ్చు. ఎక్కువ పంట కాలం గనక ఉన్న పంటలను గనక వేసుకున్నట్టయితే చివరి దశలో నీటి ఎద్దడి వచ్చి దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా నీటిని పొదుపు చేయడము, నీటి కుంటల ఏర్పాటు కూడా ఈ మధ్య ఒక రైతు తారసుపడితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీటి కుంటలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ముందుగానే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ టెంపరేచర్స్ పెరిగే ఉష్ణోగ్రతలు కూడా చూసి వాళ్ళు ఏంటంటే ఒక గ్రామంలో ముగ్గురు రైతు సోదరులు కలిసి ఈ నీటి కుంట అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది పల్సీకే గ్రామంలో. అంటే నీటి ఎద్దడిని రైతులు వస్తున్నారని ముందస్తున్న గుర్తిస్తున్నారు కాబట్టి నీటి పొదుపు, దాంతో పాటు మనకున్న నీటి వినియోగం అదూరంగా వనరులను కాపాడుకుంటూ దానికి తగ్గ రకాలను ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ మిత్ర పురుగులు. మనం చూసుకున్నట్టయితే మనం వాడే రసాయన క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య గాని మిత్ర పురుగుల సంఖ్య గాని చాలా తగ్గిపోయింది. సో వీటిని పెంచాలా అంటే రసాయన క్రిమి సంహారక మందుల వినియోగాన్ని తగ్గించాలంటే తప్పనిసరిగా సమగ్ర చీడపీడల యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జిగురట్టలు గానీ లేదంటే బయోఫస్ట్ గానీ లింగాకర్షక పుట్టలు గానీ ఇలాంటివి తగ్గించుకున్నట్టయితే మనము చేసే 5 నుండి 7 స్ప్రేలో కనీసం 1-2 తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. 1-2 స్ప్రేలు తగ్గుతున్నాయి అంటే వినియోగం తగ్గుతుంది, మనకు మన పైన ఖర్చు తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణం

0: కార్యక్రమాలు చేపడుతున్నాము. 90% మంది రైతులు జమా ఖర్చు, పంటకు సంబంధించిన నిర్వహణ ఖర్చు యాజమాన్యం గానీ దాని లెక్కలు రాసుకోవడం గానీ చేయట్లేదు. సో రైస్ సర్వ్ తప్పనిసరిగా ఇది గనక మెయింటైన్ చేసినట్టయితే ఎక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చు? ఒకవేళ రసాయన ఎరువులు, ఈ క్రిమిసంహారక మందులు ఒకటి, ఒకవేళ సమర్థవంతంగా రసాయన ఎరువుల వినియోగము మరియు క్రిమిసంహారక మందులు స్ప్రే కనుక తగ్గించుకున్నట్టయితే, నీటి యాజమాన్య పద్ధతులు చేసినట్టయితే ఎకరానికి 1500 నుంచి 3000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఆదా చేసుకున్న వాళ్ళ మొత్తం. సో ఒకటి, మనము పంట ఖర్చును ఆదా చేసుకోవడము, తద్వారా అధిక దిగుబడిని సాధించడం, తద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము.
1: అయితే ఇప్పుడు ఈ జమా ఖర్చుల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రైతులు వ్యవసాయానికి సంబంధించి అవసరమైన విత్తనాలు గానీ ఎరువులు పురుగు మందులకు సంబంధించిన కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అవగాహన ఉండి లేకనో కొంతమంది సంబంధించిన రసీదులు తీసుకొని ఉంచుతారు, కొందరేమో వాటిని మర్చిపోతారు కదా. ఇట్లాంటి పరిస్థితులు బట్టి ఈ రసీదులతో భవిష్యత్తులో ఏమైనా ఉపయోగం ఉంటుందా? మరి వీటిని తీసుకోవడం జాగ్రత్త ఉంచడం అవసరమా?
0: తప్పనిసరిగా. వ్యవసాయ శాఖ ద్వారా మరియు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతు సోదరులు అవగాహన కల్పిస్తున్న అంశం ఏంటంటే, తప్పనిసరిగా రైతు సోదరులు వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు, విత్తనం గాని, ఎరువులు గాని, క్రిమిసంహారక మందులు గాని, ఏది తీసుకున్నా దానికి తప్పనిసరిగా రసీదు తీసుకోవడము, మరి తీసుకున్న దాంట్లో ఎంట్రీ అయిందా లేదా చూసుకోవడం. ఇది ఎప్పటి వరకు ఉంచాలంటే పంట ఉత్పత్తి మనం అమ్మి మన అకౌంట్ లో డబ్బులు జమ అయ్యే వరకు ఈ రసీదు అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు పంట నిర్వహణ ఖర్చు కూడా మనం రాసుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు ఏంటంటే, భవిష్యత్తులో ఇతర ఏదైనా కారణాల వల్ల సమస్య తలెత్తినప్పుడు ఈ మన రసీదు ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏంటంటే, ఎవరిపైన అయితే పట్టా ఉంటుందో, రైతు పట్టా ఉన్నదో, ఆ పేరు మీద రసీదు తీసుకోవడం ఇంకా మంచిది. మనం ఏదో ఒక పేరు రాపియకుండా ఆ పేరు మీద తీసుకోవడము, మరియు తీసుకున్న ఇన్పుట్స్ కూడా క్వాలిటీ ఇన్పుట్స్ సంబంధిత డీలర్లు అంటే గుర్తించబడిన డీలర్ల దగ్గర తీసుకోవడం ఇంకా మంచిది.
1: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఖేత్ బచావ్ అభియాన్ నెల రోజుల ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ముఖ్య ఉద్దేశంగా మీ మాటల ద్వారా తెలుస్తుంది ఈ పథక ఉద్దేశం గురించి. అయితే రైతులు సంపూర్ణమైన అవగాహనతో తమ వ్యవసాయ ఖర్చులని తగ్గించుకుని, ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకాన్ని పరిమితం చేసి, సహజ వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తూ, నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ మంచి పంట దిగుబడులను సాధిస్తారని ఆశిస్తూ, ఏ ఉద్దేశంతోనైతే కేంద్ర రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టిందో, ఆ కార్యక్రమ ఉద్దేశాలు ఫలించాలని ఆకాంక్షిస్తూ ఈ సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ప్రధానమంత్రి ఖేతీ బచావో అభియాన్ ఈ కార్యక్రమం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాజా చిత్రం నుండి మను చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు వింటారు.
1: ఆనందం ఆనందం కవితా శీర్షిక. ప్రకృతిని పూజించే మనిషికెంతో ఆనందం, నిత్య సౌందర్యం తన సొంతం అవుతుందని. మేఘములకెప్పుడు మహదానందం, చంద్రములో నీరు తనకే చెందుతుందని. ఆలిచిప్పకానందం ముత్యాలను పేర్చాలని, నిధిని నింపి ఉంచాలని. కోకిలకానందం గొంతువిప్పి పాడాలని, వసంత ఋతువు రావాలని. మగువకెప్పుడూ ఆనందం మాల జడలో ముడవాలని, మగనిని మరిమరీ మురిపించాలని. అతివకెప్పుడూ ఆనందం అమ్మతనం కావాలని, కన్న ప్రేమను పంచాలని. పృథ్వీకెంతో ఆనందం పున్నమి చంద్రుని వెన్నెల తన పుడమిపై పరుచుకోవాలని, మనసును చల్లబరుచుకోవాలని. పద్మాలకు ఎంతో ఆనందం సూర్యకాంతి కిరణాలలో కళకళలాడాలని, కదలి కదలి ఊగాలని. వికసించే కలువలకు నిలువెల్లా ఆనందం నెలరాజు రావాలని, తనరేడు కావాలని. అలలకెంతో ఆనందం అవధి దాటి వెళ్లాలని, పుడమి అంచు తాకాలని. నెమలికెంతో ఆనందం మబ్బు తెరలు ముసురుకోవాలని, తన పించెమెత్తి ఆడాలని. అనంతమైన జగతికి ఎంతెంతో ఆనందం అందరి చూపు తనపై ఉన్నందుకు, అందరికీ తను ఆనందం పంచుతున్నందుకు. మౌనరోదన మరో కవిత. ప్రకృతి పరవశించే తన చెంతకు వసంతం వచ్చినందుకు, కాని కలవరపాటుతో కలతబారుతోంది మానవుడి చూపు తనమీద పడినందుకు. ప్రకృతిని కృత్రిమంగా నరికేస్తున్న మానవ నైజానికి మనస్సులోనే మదనపడుతూ మౌనరోదన చేస్తోంది. పచ్చదనం పరిశుభ్రతంటూ పది మందిలో చాటుతున్న నాగరిక మానవుడు పచ్చని చెట్లను పట్టపగలే నిట్ట నిలువునా చీల్చుతూ, తలలు లేని మొండాలుగా వేరు నుండి చెట్లను వేరు చేస్తూ, వికృతంగా వినోదం చూస్తున్న మనిషిపై రగిలే హృదయం సెగలు గ్రక్కుతూ బుసబుసమని పొంగి ప్రళయాగ్ని బీభత్సం సృష్టించాలని ఉన్నా, ప్రకృతి తన సహనగుణమనే సంస్కారాన్ని చంపుకోలేక తనను తానే చంపుకుంటూ, మానవుడికి తనను తానే సమర్పించుకుంటూ, మెడలు వంచి మౌనంగా తలలు బలిస్తూ తరలిపోతున్నాయి ఇలనుండి తరువులు. చల్లగాలులను తరిమేస్తూ, వేడిగాలులను ఎరవు తెచ్చుకుంటూ, ఏసీలంటూ ఎగబడుతూ సహజ ప్రకృతి వాయువును సమాధి చేస్తున్న మానవుడు నిజంగా మేధావియేనా, లేక మేధలేనివాడేనా? శాంతికి స్వాగతం మరో కవిత. భగవంతుడు సృష్టించిన ప్రకృతి ప్రశాంతతకు చిహ్నం శాంతి. అనిర్వచనీయమైన అనుభూతి స్థితికి నిదర్శనం శాంతి. జీవకోటిలో అత్యంత విలువైన మానవ ప్రాణికి అత్యవసరమైన అహింసా ఆయుధం శాంతి. మోక్ష సాధనమైన జీవితానికి మార్గం శాంతి. రాగద్వేషాలు లేని బ్రతుకు త్రోవకు నాంది. కామక్రోధాది రాహిత్యమైన రాచబాట శాంతి. శాంతి బీజాలు నాటగలిగితే ప్రశాంతతనే పుష్పాలు పుష్పిస్తాయి. మమత మానవతాల మేలుముసుగులో దాగియున్న సత్యం శాంతి. శాంతిలోని మహోన్నత విలువల వలువల్ని విప్పి సృష్టించకండి అశాంతి. 6 నెలల శిశువు నుండి 60 ఏళ్ల వృద్ధుడి వరకు భూమి మీద ప్రాకే చిన్న చీమ నుండి గగన వీధిలో విహరించే డేగ వరకు కావాలి శాంతి. అగ్రవాదానికి అరులు చాస్తూ, ఉగ్రవాదానికి ఊపిరి పోస్తూ మహిళ మారిన హోమం సృష్టిస్తుంటే శాంతికి చిరునామా దొరికేనా? స్థిరమైన అడ్రస్ నిలిచేనా? నిండు 100 ఏళ్ల జీవితానికి రక్షణ కవచం శాంతి. సర్వమానవ సౌభ్రాతృత్వానికి సాకారమైన ఆకారం శాంతి. ఇంతటి విలువైన శాంతిని మన జీవిత కాంతిగా ఆహ్వానిస్తూ శాంతికి స్వాగతం పలుకుదాం, సంతోషంగా జీవితం గడుపుదాం. ఓం శాంతి శాంతి శాంతి. చంద్రంలో సంతాపం మరో కవిత. కనుచూపు మేర

నీటితో నిండిన సంద్రం ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. ఉరుకుల పరుగుల నురగలతో కదలివచ్చే అలలు పాల పొంగును గుర్తు తెస్తాయి. సముద్రమదనం జరిగిన సమయములో పైపైకి వచ్చిన వస్తువుల జాబితా నిజమో కాదో తెలీదు కాని నేటి సముద్రాంత రంగములో నివసించే జీవరాశుల తెగలెన్నెన్నో, నిధి నిక్షేపాల రూపంలో దాగి ఉన్న సృష్టి రహస్యాలెన్నెన్నో, కనువిందు చేసే సముద్రానికి సైతం కడుపు మండితే ఏమవుతుందో సునామీ రూపంలో చూపింది గదా. ప్రకృతి ప్రశాంతంగా ఉంటే మానవుని జీవితం ప్రశాంతంగా ఉంటుందన్న కవి కాళిదాసు మాటలు ఏ కాలానికైనా చెల్లేవే గదా. సముద్ర తీరాన సంభాషణలు జరుపుకుని తనివి తీరా సంతోషాన్ని అనుభవించి సముద్రాన్ని సంద్రములోనే ఉంచి ఎంచక్కా ఇంటికెళ్లడం ఏమాత్రం నచ్చని సముద్రం తన బాధ ఇది అని చెప్పుకోవాలనే ఆరాటముతో ఘోషిస్తూనే ఉంది. తన ఘోష వినిపించుకోని మనిషిపై కర్కశత్వంతో కసి తీర్చుకోవాలనుకుంది. నీటిలోనే నిప్పు రగిలితే ఆర్పే శక్తి ఎవరికుంటుంది? ఉగ్ర రూపంలో ఉవ్వెత్తున లేచి ఉప్పెనలా ఉరికింది. తన్ను ఒంటరిని చేసి వెళ్లే జనాలను తనలో కలిపేసుకుని తన కడుపు మంట చల్లార్చుకుంది. తను ఒంటరితనానికి ముగింపు చెప్పుకుంది. బంధువులను కోల్పోయి బాధాతప్త హృదయాల కన్నీళ్లను చూసి సంద్రం సంతాపాన్ని పొంది సద్దుమణిగింది. ప్రకృతి మానవునికి ప్రశాంతతని ఇవ్వాలేగాని ప్రళయాన్ని కాదని తెలుసుకుంది. ప్రకృతి మానవుడికి అవినాభావ సంబంధమేగా, అందుకే తాత్కాలిక కోపాన్ని ప్రదర్శించిన సంద్రంపై మనిషి శాశ్వత కోపాన్ని చూపలేకపోయాడు. మళ్లీ సముద్ర తీరాల షికారులు మొదలయ్యాయి. సంద్రం కూడా సంతోషాన్ని పంచుతూ అలలనే చేతులను చాపి మానవుడిని తన వైపుకు మనసారా ఆహ్వానిస్తోంది. అలల చేతులను అందుకోవాలని మనిషి తన కాళ్లను సంద్రం వైపు నడిపించాడు. మనిషికి ప్రకృతికి మధ్య అనుబంధం అంత తేలిగ్గా తెగిపోదు కదా. అమ్మ మరో కవిత. అమ్మంటే ఎవరనుకున్నావు? కనిపించే ప్రత్యక్ష దైవం. ఒకనాటి నీటి బిందువు, మరొకనాటి నెత్తుటి ముద్దవు. మాసాలు దాటే కొద్దీ జీవం పోసుకుని అవయవాలు అమర్చబడ్డ నిన్ను అనుక్షణం మోయలేక మోస్తూ, నడవలేక నడుస్తూ నవమాసాలు నలిగిపోయి ప్రాణసంకటమైన వేదనతో ప్రసవించి ప్రపంచములో నీకొక ఉనికిని కల్పించిన కారుణ్యమూర్తి. తరతరాలు సేవించినా తీర్చుకోలేవు అమ్మరుణం. అమ్మలోని రక్తాన్ని అనువనువునా నింపుకున్న నీవు అమ్మ కలల సాకారానికి ఆకారంగా నిలిచి ప్రగతి పదములో పయనించు, కీర్తి శిఖరాలు అధిరోహించు. అదే అమ్మకు నీవిచ్చే అపురూప కానుక. రక్త సంబంధీకుల కన్నా అమ్మతో అనుబంధం, మిత్రుల మమకారం కన్నా అమ్మతో అనురాగం భువిలో సాటిరావు. అందుకే అమ్మను స్మరణకు తెచ్చుకో. అమ్మ ఔన్నత్యానికి తలవంచి మసులుకో. నిన్నుగా నీలో నన్ను చూసుకో మరో కవిత. అమ్మా అమ్మా, నేను నీ గర్భములో ఉన్న శిశువును. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్నా నీ ప్రాణానికి ప్రాణాన్ని. నన్ను ఒక్కసారి నీ మనసుతో చూడవా? ఎప్పుడెప్పుడు నేను నీలో నుండి నీ దగ్గరకు వస్తానో అని ఎదురుచూచే నీ పాపని, నీ కనుపాపలో నన్ను దాచుకుంటావని ఆశపడుతున్న ఆడ శిశువును. కాని అమ్మా, నేను వింటున్నది నిజమేనా? గర్భము నుండి బయటపడిన వెంటనే బ్రతుకు ముగిసిపోతుందట ఆడపిల్లలకు. నీకెలా తెలిసింది? నీవెలా వినగలవు అనుకుంటున్నావా? సుభద్ర గర్భములో అభిమన్యుడు తండ్రి అయిన అర్జునుని మాటలు ఆలకించలేదా? పద్మవ్యూహములోనికి దారిని తెలుసుకోలేదా? అమ్మా, అమ్మలక్కల మాటలు వింటుంటే ఆశ్చర్యం భయం వేస్తోందమ్మా. వాళ్ల మాటలతో నువ్వు మాటా మనసు కలుపుతావా? నీలో ఉన్న నన్ను నన్నుగానే అంతం చేస్తావా? నా ప్రాణాలు నిలిపి నిన్నుగా నీలో నన్ను చూసుకుంటావా? నన్ను నీ ఒడిలోనికి రాణిస్తావా అమ్మా? నాతో నీవు ఆడుకుంటావు కదూ. స్త్రీమూర్తి లేకపోతే భూమిపై పురుషుని ఉనికి ఏదమ్మా? 9 నెలలు తన గర్భములో సురక్షితంగా నిలిపి ప్రాణం పోసి మానవ సృష్టి యజ్ఞములో ప్రధాన పాత్ర పోషించే శ్రీజన్మ ఎంత ధన్యత చెందిందో కదా. స్త్రీకి స్త్రీయే శత్రువు కాకుండా స్త్రీకి స్త్రీయే రక్షణ కవచమై నిలవాలి గదమ్మా. మరో కవిత. రగిలిన అక్షరం. సజీవ చైతన్యం అక్షరం. క్షరం కాని అక్షరానికి అహంకారమన్నదే లేదు. బండ గుండెల లోతుల్లో అక్షర జ్ఞానపు ఆర్ద్రతను ఇంజెక్ట్ చేసి మనిషిని మహనీయుని చేయగల మహాస్త్రం అక్షరం. దోచుకునే తత్వం, దాచుకునే తత్వం అక్షరానికి తెలియదు. నచ్చని స్వభావాన్ని మనసులో దాచుకుని నటించే తత్వం అక్షరానికి అస్సలు తెలియదు. జ్ఞానభిక్షను

0: అందించే అక్షరాన్ని అలక్ష్యం చేస్తూ దాని నీతి బోధకు నీళ్లొదులుతూ అవినీతికి ఆసనం వేస్తున్న ఆధునిక మానవుడి అంతరంగాన్ని చూసి క్షరంలేని తన శక్తికి మరింత పదును పెట్టి గుండెలకు తాకేటట్టు ప్రశ్నల తూటాలను పేల్చాలనుకుంటోంది కుమిలిపోతున్న అక్షరం రగిలిపోతూ. లోకం తీరు మరో కవిత. లోకం పోకడ చూస్తుంటే పోకచెక్కలా నలిగిన వక్కల నా మనసు ముక్కలవుతోంది. మానవీయ విలువలు మంటగలిపి మానవత్వం మరణిస్తున్న వేళ మాటలే కరువై గొంతు మూగబోతోంది. మనస్సు మౌనరోదన చేస్తోంది. కళ్లు నిస్తేజముతో కలతబారుతున్నాయి. ఆగని కన్నీటి ధారలు చారలు కడుతున్నాయి. కన్న తండ్రికి పట్టెడన్నం పెట్టలేని కొడుకులు, శ్వాస ఆడుతున్న తల్లిని కాటిలో కప్పేయాలని చూసే కూతుళ్లు, ఆరేళ్ల అమ్మాయిలో కామకత్వాన్ని కాంక్షించే 9 ఏళ్ల కుర్రాళ్లు అరాచకానికి అరులు చాస్తుంటే లోకం తీరు అనుకోవాలా, మానవుల పోకడ అనుకోవాలా? ఓ మనిషి నీ గమ్యమెటు. మరో కవిత. మనిషిగా పుట్టిన ఓ మనిషి ప్రపంచ ప్రాణికోటిలో అత్యుత్తమ జన్మ నీదేనని అతిశయిస్తూ ఉత్తుత్తి కబుర్లే తప్ప సర్వోత్తమ గుణాలతో ఉరివి మీద నీ ఉనికిని చాటవే. మనసు మమత మమకారాలకు నీవు మధుర సంకేతం కావాలి. కలల ఊహల్లో తేలిపోకు, కడలి కష్టాలుంటాయని మరిచిపోకు. జయాపజయాలు దైవాధీనాలైనా నీలోని శక్తి చైతన్యాన్ని నిర్జీవపరచకు. సంకుచిత భావాలకు స్వస్తి పలికి నిస్వార్థతత్వాన్ని నీలో నింపుకో. పంచభూతాల్లో కనిపించే పరోపకార తత్వం నీ పంచేంద్రియాలలో కనిపించదే. గమ్యం తెలియని గమనముతో జీవనం సాగించకు. లక్ష్య సాధనతో చిత్తశుద్దితో నీ గమనాన్ని స్థిరమైన గమ్యం వైపు నడిపించే, చైత్రములో చెలివిని పెంచే తత్వం నీది కావాలి. మానవ నైజములోని మాలిన్యాన్ని మట్టుపెట్టే యంత్రం నీవై నిలవాలి. అతిశయించిన ఆనందముతో అరవబోకు, ఆక్రోశించే ఆవేదనతో అనగారిపోకు. ప్రగతికి మూలం నీవేనని తెలుసుకో. నిరంతరం అంతరంగ మదనం చేస్తూ మానవ శ్రేయస్సనే మహాయజ్ఞం వైపు తడబడని అడుగులతో అడుగిడుతూ ప్రభాత వేళల్లో ఉషస్సులో ఉదయించే నవవసంతునికి సౌందర్యారాధనతో స్వాగతం పలుకు. నీ గమనములోని గమ్యం ప్రళయం కాదు, ప్రశమనం.
1: మీరింతవరకు డాక్టర్ సిహెచ్ కళావతి గారి స్వీయ కవితలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా మట్టిలో మాణిక్యం చిత్రానికి పి భానుమతి పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

మర్మయోగి చిత్రానికి పిల్లేలు పాడిన పాట అది. సమయం 8:30 కావస్తుంది. తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవ వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భారత రక్షణ దళాల ప్రత్యేక బృందంతో పాటు భారత నౌకాదళానికి చెందిన 2 యుద్ద నౌకలు కూడా భాగస్వామ్యం కానున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో సమావేశం కానున్నారు. సీషెల్స్ పార్లమెంట్ను ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలకు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. లండన్లో ఈరోజు జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం యూకే ఇండియా వీక్ సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ వచ్చే నెల 15వ తేదీ నుండి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సన్నద్దతను సమీక్షించేందుకు పీయూష్ గోయల్ 3 రోజుల పాటు బ్రిటన్లో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని 2 దేశాల వ్యాపార వర్గాలు అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతీయ పరిశ్రమలు మరింత ఆధునీకరణ చెందడానికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచుకోవడానికి దోహదపడతాయని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
1: The United Kingdom Free Trade Agreement is helping our industry also evolve, go up the ladder, compete with businesses in the United Kingdom wherever we compete with them, complement businesses in the United Kingdom where we can work together in global value chains, supporting each other's economy, and together becoming a force multiplier to support the global economy.
0: పార్లమెంటు భవనంలో ఈరోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వీరితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుండి బీజేపీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి బీజేపీకి చెందిన దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి బీజేపీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యుడు పరిమల్ నాత్వాని కూడా ప్రమాణం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఎల్పీజీ సరఫరాపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ సరఫరాపై ఉన్న అన్ని పరిమితులను తొలగించింది. సంక్షోభం తలెత్తిన సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాను సైతం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న వినియోగ స్థాయిల్లో 50% మేర సరఫరాను పునరుద్ధరించింది. దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ మేరకు సడలింపులు కల్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో అమెజాన్ సంస్థ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ ఈ పెట్టుబడుల ద్వారా యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ పెట్టుబడి

0: దారిలో పెరుగుతున్న ఆసక్తికి, మన దేశ ఆర్థిక శక్తికి ఈ పరిణామం ఒక స్పష్టమైన నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సారథ్యంలో హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సదస్సులో చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి బ్రిక్స్ సభ్యదేశాల ఇంధన మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సు ముగింపు సందర్భంగా ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు, విపత్తులను తట్టుకోగల మౌలిక వసతుల కల్పన, ఇంధన రంగంలో నైపుణ్యాభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొంటూ సభ్యదేశాలన్నీ కలిసి ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగమే అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అయితే వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తూనే తమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన సమయం, వనరులు, విధానపరమైన స్వేచ్ఛ అవసరమని ఆయన స్పష్టం చేశారు. వెనిజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల జరిగిన విధ్వంసంపై భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు భారత ప్రజల తరపున సానుభూతి, సంఘీభావం ప్రకటించారు. భూకంప తీవ్రతపై ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ, భూకంపం కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ కష్టకాలంలో బాధితులకు భారత్ అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వెనిజువెలాకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత డ్యాంలు ఆధునిక సాంకేతికతతో రూపొందుతున్నాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లో ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 73 ఏళ్ల క్రితం మట్టితో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ బాగుందని తెలిపారు. ఒక్క గేటు కొట్టుకుపోవడం వల్ల అన్ని గేట్లను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను మిళితం చేసి నదుల అనుసంధానం చేపట్టామని, దీంతో గుజరాత్లో జలాలు సమృద్ధిగా ఉన్నాయని ఆయన పేర్కొంటూ,
1: जो केंद्र सरकार की ओर से जो तय होगा, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने, इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: మహిళల టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్లు మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధయాదవ్ 3, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన స్వదేశీ నేత్ర ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థకు తుది ఆపరేషనల్ క్లియరెన్స్ లభించింది. ఈ సర్టిఫికెట్ను బెంగళూరులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో భారత వాయుసేనకు అధికారికంగా అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వాయుసేన డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి మాట్లాడుతూ, గతంలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సింధూర్ వంటి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లలో నేత్ర వ్యవస్థ తన అద్భుతమైన పనితీరును, విశ్వసనీయతను నిరూపించుకుందని గుర్తు చేశారు. వాతావరణం. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. పశ్చిమ తీరం, ఈశాన్య భారతం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27 నుంచి 29 వరకు సీషెల్స్ దేశంలో పర్యటించనున్నారు. బ్రిటన్తో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్డీఏ దేశ చరిత్రలోనే అత్యంత సమగ్రమైనదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులతో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించారు. మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల గమనం చురుగ్గా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अपनी तरफ से सेफ हारने की जगह बनाने की कोशिश करेगी. वहीं पर भारत को भी अगर ऑस्ट्रेलिया को नहीं हरा पाए तो भारत के लिए आगे जाना मुश्किल पड़ जाएगा. तो इसमें से क्या मतलब?

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాతమధుర గీతాలు వింటారు. చీకటి వెలుగులు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

చూడాలని ఉంది. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, కవితా సుబ్రహ్మణ్యం గానం. వింటున్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం, చిత్రం క్రిమినల్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆపాత మధుర గీతాలు విన్నారు.

ఆకాశవాణి భూత గీత సంగీత రూపకం రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయభాస్కరమూర్తి, సహకారం శ్రీ కె సద్గురుచరణ్, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం. వినండి భూత గీత సంగీత రూపకం.

భూత గీత సంగీత రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి, సహకారం శ్రీ కె సద్గురుచరణ్, సాంకేతిక సహకారం శ్రీ సిహెచ్ అబ్రహం, గానం శ్రీ కె సూర్యనారాయణ, శ్రీ వి మహేష్ కుమార్, శ్రీ కెవిఆర్ అనిల్ కుమార్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ, శ్రీమతి కెఆర్ సుధారాణి, శ్రీమతి బి శిరీష, శ్రీమతి డి హరిణి పాల్గొన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్యరాజు, వీణ శ్రీ చిట్టా కార్తీక్, వేణువు శ్రీ ఎస్ కుమార్ బాబు, తబలా శ్రీ ఎంవి సాయి కిరణ్, కీబోర్డ్ శ్రీ షేక్ మీరావలి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. సీతాకొక చిలుక ఈ చిత్రానికి వాణి జయరాం పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
1: మంచి రోజు. ఈ చిత్రానికి వి. రామకృష్ణ, పి. సుశీల గానం.

కృష్ణమూర్తి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో మొండితనం తగ్గించడంలో తల్లిదండ్రుల బాధ్యత, శ్రీమతి రావులపల్లె సునీత గారి ప్రసంగం, ఇంకా లలిత గీతాలు, చిట్కాలు, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. 6:30 పల్లెసెములు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ పిఏ శివకుమార్, హార్మోనియం శ్రీ మామిళ్లపల్లి నిరంజన్ రావు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తొలకరిలో చేయవలసిన పొలం పనులు, డాక్టర్ సిహెచ్ శ్రీ లతావాణి గారితో పరిచయం, ఇంకా జానపద గీతం, చివరిగా తెల్లదోమ నివారణకు ఆస్పర్జిల్లస్ ఎస్పీఆర్ 55 శిలీంధ్రం క్షేత్రస్థాయిలో తయారీ విధానం వింటారు. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. చిటికెడు ఉల్లాసం గంపెడు దుఃఖానికంటే చాలా విలువైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఇప్పుడు సమయం 12:12 దాటి 56 సెకండ్లు. ఎఫ్ఎం 102.5 మా ప్రసారాలు నిరంతరంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.